ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 25వ రోజు క్రీస్తుశకం 2026వ సంవత్సరం జూలై నెల 16వ తేదీ గురువారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం నమో నమో భరతదాత్రి బృందగాన వింటారు. రచన శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. సంగీతం డాక్టర్ మండపాక సారద.

దేశభక్తి గీతం బృందగాన విన్నారు. రచన శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సంగీతం డాక్టర్ మండపాక శారద. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. ఆంగ్లలో వార్తలు ప్రసారమవుతే ఢిల్లీ కేంద్రం నుండి.

ఇంతవరకు శ్రీకృష్ణ కర్ణామృతం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడితో సమానం. పుస్తక పఠనం మానసిక వికాసానికి దోహదపడుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వింటారు.

0: ఆఖ్యాత శ్రీమతి వేము సుబ్బలక్ష్మి గారు.
1: నీ వ్యక్తిత్వాన్ని నీవే చక్కగా మలుచుకోవాలి. నీ జీవితానికి నీవే రచయితవి. నీ భావాలు, నీ లక్ష్యాలు, నీ ఆచరణే నీ జీవితాన్ని రచిస్తుంది. నీ జీవితానికి కర్త, కర్మ, క్రియా నీవే. అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం సాధ్యపడుతుంది. నేటి ఆధునిక సామాజిక జీవితంలో హోదా, ఆస్తిని బట్టి కొంతవరకే గౌరవిస్తారు. కానీ వ్యక్తిత్వాన్ని బట్టి పూర్తి గౌరవము సంఘంలో లభిస్తుంది. వ్యక్తిత్వం అనేది క్రమశిక్షణతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి కార్యాలయంలో తనకు అప్పగించిన పనిని నిజాయితీగా చేసినప్పుడే పూర్తి న్యాయం చేయగలుగుతాడు. ఉత్సాహంగా పూర్తిస్థాయి మనసు పెట్టి పనిచేస్తేనే మన వ్యక్తిత్వం ఏమిటో అందరికీ వెల్లడి అవుతుంది. వ్యక్తిత్వ వికాసం అనేది సహనము, ఓర్పు, నేర్పు వల్లనే వస్తుంది. ఆత్మవిశ్వాసం ఉంటే నాయకత్వ లక్షణాలు కూడా వస్తాయి. ఆత్మవిశ్వాసం వేరు, అహంకారం వేరు. ఒక పనిని నేను చేయగలను అనే అభిప్రాయానికి రావడం ఆత్మవిశ్వాసం. ఆ పనిని నేను మాత్రమే చేయగలను అనుకుంటే అది అహంకారం. అహంకారం అనేది వ్యక్తిత్వాన్ని నలుగురిలో హేళన చేస్తుంది, పతనానికి దారితీస్తుంది. అహంకారం వివేకాన్ని, విచక్షణలను కబళిస్తుంది, సద్గుణాలను చంపేస్తుంది. మన ప్రవర్తనను మనమే గమనించుకుంటూ, నిరంతరము సమీక్షించుకుంటూ మన వ్యక్తిత్వానికి మచ్చలేకుండా చూసుకోవాలి. మనిషి మనసు చంచలత్వంలో కోతి లక్షణాలను కలిగి ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా నిగ్రహించుకోవాలి. అప్పుడే వ్యక్తిత్వం బలపడుతుంది. వ్యక్తిత్వానికి కొన్ని కొలమానాలు కూడా ఉంటాయి. అవి నిరంతరము ఎదగడానికి ప్రయత్నించడము, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడము, తన సాటివారిని ఆచరణతో చూడడము, ఎవరికి మేలు, ఉపకారము, సహాయం చేసినా గొప్పగా చెప్పుకోకపోవడము, ఇతరులు మన ఎడల తప్పు చేస్తే దయతో క్షమించడము, ఎవరినీ కించపరచకపోవడము, ఎవరి అహాన్ని దెబ్బతీయకపోవడము, కింది స్థాయిలో ఉన్నవారి పనిని మెచ్చుకోవడము, పెద్దవారి ఎడల గౌరవము, చిన్నవారిని ప్రేమగా చూడడము వంటివి మన వ్యక్తిత్వాన్ని సంఘంలో చూపే నిలువుటద్దాలు. వ్యక్తిత్వ వికాసంలో ముఖ్యమైనది సమయపాలన. పోయిన ధనాన్ని తిరిగి సంపాదించుకొనవచ్చును, గాని వృధా చేసిన సమయం తిరిగి రాదు. మనం ఇంకొకరి దగ్గరికి ఒక సమయంలో వస్తామని ఆలస్యం చేస్తే వాళ్ల సమయం కూడా వృధా చేసిన వాళ్ళమవుతాము. వారి దృష్టిలో చులకన అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఒక పెద్ద ఆయన చెప్పిన విషయం స్మరణకు వస్తుంది. ఒక కార్యాలయంలో మనం పనిచేస్తున్నప్పుడు మనం ఆలస్యంగా వెళితే అందరూ మనల్ని చూస్తారు. అదే మనం ముందుగా వెళితే అందరినీ మనం చూడవచ్చు. క్రమశిక్షణ వ్యక్తిత్వానికి తొలిమెట్టు. శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడు మొదలైన గొప్పవారి ఆత్మకథలు చదివితే వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని త్యాగాలు చేశారో, ఎన్ని సుఖాలు వదులుకున్నారో మనం గ్రహించగలం. వ్యక్తిత్వ వికాసానికి అడ్డుగట్ట నిరాశ, పిరికితనం, మన మీద మనం జాలిపడడం. ఆంగ్లంలో సెల్ఫ్ పిటీ అంటారు. చాలామంది జీవితంలో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, నాకు ఇంత వయసు వచ్చింది, ఏమీ చేయలేకపోయాను, ఇంకా ఏమీ చెయ్యలేను అని నిస్పృహ చెందుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలంటే, 10 మంది మెప్పు పొందాలంటే వ్యక్తిత్వమే గీటురాయి. మన దగ్గర కోట్ల కొద్దీ ఆస్తి ఉండి, అధికారం ఉండి, సరైన వ్యక్తిత్వం లేకపోతే సంఘంలో చులకనవుతారు. కనుక అవకాశం ఉన్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయాలి. మన వ్యక్తిత్వాన్ని గురించి మనకు చెప్పుకోనవసరం లేదు. మన చేష్టలే మన వ్యక్తిత్వాన్ని 10 మందికి పరిచయం చేస్తాయి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎటువంటి ఉద్రేకానికి, ఉద్వేగానికి లోను కాకుండా ఆ సమస్యను అర్థం చేసుకుని పలు కోణాల నుండి పరిష్కారాన్ని వెతికి ఉత్తమమైన దాన్ని ఎంచుకోవడంలో మన వ్యక్తిత్వం బహిర్గతమవుతుంది. మన వ్యక్తిత్వాన్ని బట్టి మనకు విజయాలు లభిస్తాయి. వ్యక్తిత్వంలో లోపం ఉంటే భయం వెన్నంటి ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కళ్ళల్లోకి చూసి మాట్లాడడము ఆత్మవిశ్వాసం ఉన్నవారు చేసే పని. మనం నడిచే నడక, కూర్చునే తీరు కూడా మన వ్యక్తిత్వాన్ని 10 మందికి తెలియజేస్తుంది. సమర్థుడు కాలాన్ని వృధా చేయడు. అప్పుడే మన వ్యక్తిత్వం తెలుస్తుంది. నేను రాజ్యాన్ని పోగొట్టుకోవచ్చు గాని కాలాన్ని పోగొట్టుకోలేను అంటాడు నెపోలియన్. ఒక వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి క్రమశిక్షణ, సమయపాలన, చాకచక్యము, చక్కటి ప్రణాళిక, బాధ్యతలను స్వీకరించే సమర్థత, నాయకత్వ లక్షణాలు, మానసిక పరిపక్వత మొదలైనవి దోహదం చేస్తాయి.
0: చింతన విన్నారు వ్యాఖ్యాత శ్రీమతి వేము సుబ్బలక్ష్మి గారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. మొక్కలు నాటడమే కాదు, ఆ మొక్కలను సంరక్షించి చెట్లుగా ఎదిగేందుకు దోహదపడాలి. ఆకాశవాణి విశాఖపట్నం.

పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనులలో నీటి కొరత, సాగులో జాగ్రత్తలు, ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.

వాతావరణంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా మనం వ్యవసాయంలో కూడా కొంత మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. భూమి వేడెక్కుతోంది, దానివలన రకరకాలైనటువంటి విపరీత పరిస్థితులు మనకి వాతావరణంలో చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఈ సంవత్సరం మనం ఎల్నినో అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాం. మరి దీనికి అనుగుణంగా వ్యవసాయంలో మనం ఏం మార్పులు చేసుకోవాలి? ఎల్నినో ప్రభావం మరి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ ఎల్నినో ప్రభావం ఉంటే మనకి వానలు తక్కువ పడతాయి అని అంటూ ఉన్నారు. ప్రధానంగా మనకి నీరు అనేది జీవనాధారం. నీరు లేకుండా వ్యవసాయం చేసుకోలేం. అది వాన నీరు కానివ్వండి, లేకపోతే కాలువల ద్వారా వచ్చేది కానివ్వండి, చివరికి చెరువుల్లో ఉన్న నీరు కానివ్వండి, ఇకపోతే భూగర్భ జలం కానివ్వండి, ఏదేమైనా మన వ్యవసాయంలో మనకి నీరు అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విషయం కాబట్టి దానిని ఏ విధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా వాడుకోవాలి అనేది మటుకు మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. సాధారణంగా మనకి ఏ కారణాల వల్ల నీరు లోటు వస్తుంది అనేది చూస్తే, వానల ఆధారంగా పంటలు పండించేటప్పుడు ఋతుపవనాలు గనక ఆలస్యంగా వచ్చినా, వచ్చేటువంటి ఋతుపవనాలు కూడా సరిగా రాకపోయినా మనము నీటి లోటుకు గురవుతాం. అలాగే మనము భూగర్భ జలాలు వాడుక రీతి ఎట్లా ఉంది? మామూలుగా మనము కరెంటు ఉచితంగా వస్తుందని చెప్పేసి బోరు ద్వారా నీరు విపరీతంగా గుంజి మన పొలాలకి నిండుగా నీరు పెట్టేటువంటి అలవాటు కనుక చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఈ నీటి కొరత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉన్నటువంటి నీటిని సద్వినియోగపరుచుకోవాలా, అవసరమైనంత పెట్టుకోవాలా, దానివలన మనకు రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. భూమి అయితే తడుస్తుంది, కానీ అవసరమంత నీరే పెట్టుకోవాలి. దానికి మించి ఎప్పుడైతే నీరు పెట్టుకుంటామో మన పంట దిగుబడులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం సంబంధించి మనం నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఎండ తీవ్రతలు ఎక్కువ ఉన్నప్పుడు మరి వాతావరణంలో ఆవిరవటం ఎక్కువ అవుతుంది. ఉన్నటువంటి నీటి కుంటల్లో నీరు కానీ, లేకపోతే చెరువుల్లో నీరు కానీ, మనం పొలానికి పెట్టినటువంటి మట్టిలో ఉన్నటువంటి నీరు కానీ త్వరగా ఆవిరైపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా నీరు పెట్టుకోవటం, అవసరమైనటప్పుడు నీరు పెట్టుకోవటం, మనం ఏ సమయంలో నీరు పెట్టుకోవాలి అనేది కూడా మనకు అవగాహన ఉండాలి. సరే, నీటి సంరక్షణ సంబంధించి ముఖ్యంగా మనకు కొంత అవగాహన ఉండి తీరాలి. ఆధునిక పద్ధతుల్లో మనం నీటిని పొదుపుగా వాడాలి అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే బిందు సేద్యం, తుంపర్ల సేద్యం అనేది ఉత్తమమైనటువంటి మార్గాలు. మనకి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వాళ్ళు కూడా రైతుల్ని ప్రోత్సహించడం కోసం ఎక్కువ సబ్సిడీతోటి మనకి ఈ బిందు సేద్యాన్ని అందుబాటులో తెస్తున్నారు. మరి దాంట్లో మనము ఎంతమందిని సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది కూడా ఆలోచించాలి. ముఖ్యంగా మనం సాగు చేసేటువంటి పంటల్లో వరుసల్లో వేసేటువంటి ఏ పంటలకైనా సరే బిందు సేద్యం ద్వారా మనం నీరు పెట్టచ్చు. మామూలుగా పెట్టేటువంటి నీటిలో 1/3 వంతుతోటి కొన్ని పంటలు కూడా పండించవచ్చు. కనీసం సగమన్న మనము తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కానీ మనం ఎంతమంది దాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది కూడా ఆలోచించాలి. ఇకపోతే మామూలుగా అలవాటు ప్రకారం, సాధారణంగా వచ్చేటువంటి వానల ప్రకారం మనం పంటలు ఎంచుకుంటూ ఉంటాం. మన తీర ప్రాంతంలో ఎక్కువగా ఈ వరిని సాగు చేస్తూ ఉంటాం. నీరు అందుబాటులో ఉంటుంది, అలాగే నీరు మనకి వాన ద్వారా కూడా బాగానే వస్తుంటుంది. కానీ ఈ వాతావరణంలో వచ్చినటువంటి

0: మార్పుల వలన వానలు సరిగా రాకపోయినా, భూగర్భజలం తగ్గిపోయినా, చెరువుల్లో నీరు తగ్గిపోయినా మనకి పంటల సాగులో మధ్యలో దెబ్బొస్తుంది. దాన్ని నియంత్రించుకోవటానికి మనం పంటల మార్పిడిని అలవాటు చేసుకోవాలి. ఈ పంట మార్పిడి ఎలా చేసుకోవాలి? ఎక్కువ నీటిని తాగేటువంటి వరి, చెరుకు లాంటి పంటలు కాకుండా తక్కువ నీటితో పండించుకోగలిగినటువంటి ఇతర పంటలు మనకు అందుబాటులో ఉన్నాయి. వేరుశనగ కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ, పప్పుధాన్యాలు కానీ, ఇవన్నీ కూడా మనం సాగు చేసుకోవటానికి వీలుంది. అంతేకాదు, ఆలస్యంగా సాగు చేసుకున్నా కూడా తక్కువ కాలపరిమితిలో వచ్చేటువంటి పంటల్ని మనం సాగు చేసుకుంటే మనకి తొందరగా దిగుబడులు వస్తాయి, నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇదొకటి. మరో ముఖ్యమైన విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేలకి సేంద్రియ పదార్థాన్ని అందిస్తే నీటిని పట్టించుకునేటువంటి శక్తి ఎక్కువ అవుతుంది. మనకి తీర ప్రాంతంలో ఇసుక నేలలు కానీ, ఇసుతో కూడినటువంటి ఎర్ర నేలలు కానీ ఎక్కువ. ఆ నేలల్లో నీరు నిల్వ ఉండాలి, నీళ్లను పట్టుకొని ఉండాలి అంటే మటుకు దాంట్లో సేంద్రియ పదార్థం ఖచ్చితంగా అందివ్వాలి మనం. అలా అందిస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి మనం నేలకి గెత్తం, అలాగే ఇతర రకాలైనటువంటి సేంద్రియ ఎరువులు ఒకవేళ వీలైతే మన పచ్చిరొట్ట పంటలను తొక్కేసి వాటిని భూమిలో కలియబెట్టినట్లయితే మనకి సేంద్రియ కర్బనం పెరుగుతుంది, నీటిని నిల్వంచుకునే శక్తి కూడా నేలకు పెరుగుతుంది. ఇక దీంతో పాటుగా మనము నేలను కప్పుంచేటువంటి కార్యక్రమం, పంటలు వేసుకున్న తర్వాత మధ్య భాగం అంతా కూడా మనము ఈ పంట వ్యర్థాలతోటి, ఆకులతోటి, రెమ్మలతోటి, కొమ్మలతోటి వీటన్నిటితో కూడా కప్పి వేసిస్తే మనకి నీటి ఆవిరి అనేది తగ్గుతుంది, తక్కువ నీటితో పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది కుదరకపోతే ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ మల్చింగ్ అని చెప్పేసి మనకు వస్తూ ఉంది. ఆ ప్లాస్టిక్ ఆచ్ఛాదనంతో కూడా మనం నీటి కొరతని ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఇలా అన్ని రకాల మార్గాల్లో మనము నీటిని జాగ్రత్తగా వాడుకోగలిగితే మనకు వచ్చేటువంటి పంట దిగుబడులు సమస్య లేకుండా కీలక దశల్లో పంటలకు కావాల్సినటువంటి నీరు అందించుకోగలిగి పంటల్లో మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఇంతవరకు నీటి కొరత, సాగుల్లో జాగ్రత్తలు ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచన విన్నారు. వాతావరణం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో ప్రాంతంలో 1-2 చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన ఏదీ లేదు. ఈ ఉదయం నుంచి వచ్చే 48 గంటల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండబోవు. రైతులకు వాతావరణ సూచన విన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. ఈరోజు నుంచి వచ్చే 4 రోజులు అంటే 19వ తేదీ వరకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఆంధ్ర తీర ప్రాంత వెలుపల బంగాళాఖాతంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. దక్షిణ తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతంలో ఈరోజు గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. వీటి వేగం 65 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. సముద్రం ఈ ప్రాంతంలో అల్లకల్లోలంగా ఉంటున్నందున మత్స్యకారులు వేట చేయరాదని హెచ్చరిక. విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు ఈ ఉదయం అందజేసిన వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈరోజు సాయంత్రం 7:15 ప్రసారమయ్యే పల్లి సీమలలో ప్రస్తుత పరిస్థితులలో ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వాతావరణ ఆధారిత వ్యవసాయ విధానం మొదటి భాగం ప్రసారమవుతుంది. నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు గారితో ఎన్ సుధాకర్ రెడ్డి గారు పరిచయం చేయగా వింటారు. అనంతరం జానపద గీతం. వరి రైతులకు ఏరువాక కేంద్రం, విజయనగరం అధికారులు అందిస్తున్న సూచనలు వ్యవసాయ సమాచారంలో తెలుసుకోవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వారంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పెరిగేలా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లతో అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా అమరావతిని అభివృద్ది చేస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విధానాలతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఛానల్ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. తొలి 47 కిలోమీటర్ల ఆధునికీకరణకు 370 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆక్వా సాగు రంగంలో పారదర్శకత, శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై కృష్ణాజిల్లా పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేత ధరల నిర్ణయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు సరైన సమాచారం అందించి అపోహాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలుపుతూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఈ రంగానికి చాలా ప్రాధాన్యత వస్తున్నటువంటి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్కే గ్రోత్. మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 63.65 లక్షల కోట్లని జీవీఏ రూపంలో ప్రభుత్వానికి తీసుకొచ్చామంటే ఈ రంగం అభివృద్ధికి ఇంతకంటే సూచిక ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను.
0: తెలుగువారు గర్వించదగ్గ నాయకురాలు ఎస్ జానకి అని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మక సాంస్కృతిక సమితి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఎస్ జానకి స్మృత్యంజలి కార్యక్రమం వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ జానకి 17 భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అలాగే వందేమాతరం గీతం దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని, యువతలో జాతీయ భావన పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించవలసిన అవసరముందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ మహిళల భద్రత కోసం రూపొందించిన అభయ కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలపై నేరాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, నేరస్తులపై కఠిన చర్యలే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే 100 రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలియజేశారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ అమలులోకి వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ సనత్ నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకు వెళ్లే ఎగుమతి కంటైనర్లను తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న జెండా ఊపి ప్రారంభించారు.

ఇంతటితో ఈనాటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గడంతో తెలంగాణ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, పోర్టుల యాజమాన్యం నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. విధానం ద్వారా ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలుపుతూ,
1: పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పోర్టులను అమ్మేయడం కాదు, ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ హక్కులు ఎక్కడ కూడా మేము వదులుకోవడం లేదు. ఏదైతే యజమాన్య పోర్టులు సమర్థతంగా చేయాలన్నప్పుడు పీపీపీ మోడల్లో ఓఎండ్ఎం కింద వారికి ఇవ్వడం జరుగుతుంది, వాటన్నీ కూడా చేస్తాం. దీంట్లో ఇంకోటి ఏంటి, పీపీపీలో ప్రభుత్వ హక్కులు ఎక్కడ కోల్పోవు, పోర్టు యజమాన్యం పూర్తిగా ప్రభుత్వానిదే, పోర్టు భూమి ప్రభుత్వానిదే, సముద్ర తీర హక్కులన్నీ కూడా ప్రభుత్వానివే, టారిఫ్లు, చట్టాలు, పర్యావరణ నిబంధనలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కండిషన్లో ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో మూతపడిన బంగారు గనులను గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు బంగారు గనులను తిరిగి ప్రారంభించాలని చేసిన విజ్ఞప్తి మేరకు గనుల ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. రామగిరి ఏదైతే ఇక్కడ గోల్డ్ మైన్ ఉందో 460,000 టన్నుల డంప్ ఉండాలి ఇక్కడ. అదంతా కూడా మళ్ళీ రీకాల్కులేట్ చేయమని సంబంధిత అధికారులకి ఆల్రెడీ ఆదేశించాం. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖనిజాన్వేషణ చేస్తున్నాం. డెఫినెట్ గా రామగిరిని కూడా అతి త్వరలోనే ప్రొడక్షన్ లో తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
0: తెలంగాణలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సికింద్రాబాదులోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 2 ఆగస్టున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 15,05,00,000 రూపాయలను కేటాయించింది. భారతీయ చేనేత ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్లకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర చేనేత జౌలి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వా రంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

పట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలలో స్వాతంత్ర సమరయోధురాలు అరుణ అసఫ్ అలీ జయంతి, స్వాతంత్ర సమరయోధురాలు తేళ్ల లక్ష్మీకాంతమ్మ జయంతి సందర్భంగా నేటి మాట. పాలిష్ నాటిక రచన శ్రీ కె గోపికృష్ణ, నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి తదితర అంశాలుంటాయి. 8:30 విజయవాడ కేంద్రం నుండి బాపట్ల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్.

0: గాయిక. రచన శ్రీ కె గోపికృష్ణ. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి తదితర అంశాలుంటాయి. 8:30 విజయవాడ కేంద్రం నుండి బాపట్ల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్. 8:35 కర్ణాటక సంగీతం, ఇందులో డాక్టర్ కరి యామిని కృష్ణ గారి గానం ప్రసారమవుతుంది. వయలిన్ శ్రీమతి కోన వేదవతి గణేష్ గారు, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు గారు. 8:59 పాటల పల్లకి, ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు. శ్రోతలు కోరిన పాటలు విని వెంటనే వినే కార్యక్రమం. 10:00 ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజుగారి యోజనపై ప్రత్యేక ముఖాముఖి అతిథి అమర్దీప్ మిశ్రా, రీజనల్ పిఎఫ్ కమిషనర్, పరిచయకర్త ఎన్ మణి. 10:30 పాటల పల్లకి, ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 11:00 మధురిమ. 12:10 మధుమంజరి. 12:40 సినిమా పాటలు. 1:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమం, ఇందులో నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ. ఈ అంశంపై చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కేటీవి లక్ష్మణ్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. 2:30 వాతావరణం, అనంతరం జానపద రంజని, ఇందులో పాముల వాళ్ళ వేషం, పగటి వేషాలు. నిర్వహణ శ్రీ వీర్నాల రమణబాబు బృందం. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ వార్తలు. నిర్వహణ జి పద్మ. 6:00 సమాచారవాణి, అనంతరం వాతావరణం. 6:30 సాయం సమీరం, ఇందులో ఫిట్నెస్ మంత్ర. వికాసం శీర్షికన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రేరణ వ్యక్తిత్వం, ఈ అంశాలు ఉంటాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు, ఇందులో ప్రస్తుత పరిస్థితులలో ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వాతావరణ ఆధారిత వ్యవసాయ విధానాలు మొదటి భాగం ప్రసారమవుతుంది. నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నంనాయుడు గారితో ఎన్ సుధాకర్ రెడ్డి గారి పరిచయం. అనంతరం జానపద గీతం. వరి రైతులకు ఏరువాక కేంద్రం విజయనగరం అధికారులు అందిస్తున్న సూచనలు వ్యవసాయ సమాచారంలో. 7:45 విజయవాడ కేంద్రం నుండి వికసిత భారత ప్రసారమవుతుంది. 8:00 స్వరమాలిక సినిమా పాటలు. 8:15 ఒడిశాలోని పూరిపట్నంలో జరిగే శ్రీ జగన్నాథస్వామి వారి రథయాత్రపై రేడియో నివేదిక. 8:30 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినిమా పాటలు. 9:15 స్పాట్ లైట్. 9:30 స్వరమాలిక. రాత్రి 10:00 గజం నిజం పలాయనం మిథ్య నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ద్విభాషం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ తేతల దిలీప్ కుమార్ రెడ్డి. రాత్రి 10:30 ఆ పాత మధురాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 వస్తుంది. జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2020

0: తయారుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన రెండవ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు.
1: ఇన్ 10 వర్షో మే ఏక్ మాసివ్ చేంజ్ ఆయా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మే 7 గుణా మ్యానుఫ్యాక్చరింగ్ బడీ ప్రొడక్షన్ బడా ఆర్ 11 గుణా ఎక్స్పోర్ట్ బడా 2014 కే కంపారిజన్ మే ఆర్ భారత్ జో మొబైల్ ఫోన్ ఇంపోర్టర్ థా ఆజ్ నెట్ ఎక్స్పోర్టర్ బన్ గయా హై ఆర్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ బన్ గయా.
0: ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని కూడా తెలియజేశారు.
2: పహలా హై వరుణ నదికే కినారే కినారే కంప్లీట్ 6 లేన్ ఆర్ 4 లేన్ ఎలివేటెడ్ కారిడోర్ 43 కిలోమీటర్స్ ఇస్కీ లెంత్ హై 10,998 కరోడ్ రూపీస్ కి ఇస్కీ ఇన్వెస్ట్మెంట్ ఆయేగా ఆర్ కరీబ్ కరీబ్ 4 సాల్ మే కంప్లీట్ హోగా. దూసరా హై గంగా జీ కే సాత్ సాత్ కంప్లీట్ 6 లేన్ కా ఎలివేటెడ్ కారిడోర్ 46 కిలోమీటర్ కా యే హోగా 14,448 కరోడ్ రూపీస్ కా బనేగా.
0: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదకత యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని భారత్ ఈయు వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న బ్రసెల్స్లో జరిగిన 3వ భారత్ ఈయు ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈయుకి మధ్య సహజమైన అనుబంధం ఉందన్నారు. ఇరు దేశాలు పరస్పరం నమ్మకాన్ని పెంపొందించుకున్నాయని, ఇప్పుడు దానిని వ్యాపార సాంకేతిక రంగాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాయని అన్నారు.
3: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
0: భారత్ ఈయు ఎఫ్టీఏను న్యాయమైనదిగా, సమతుల్యమైనదిగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఇది 2 దేశాల్లోని ప్రతి రంగానికి పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందమని అన్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన మైలురాయి అని, చర్చల స్థాయి నుంచి ఫలితాలను అందించే స్థాయికి ఇరు దేశాలు చేరుకోవడానికి ఈ సమావేశం దోహదపడుతుందని గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

0: పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ టెక్నాలజీ సదస్సు 2026 మాట్లాడుతూ ఆయన, కార్పొరేట్ రంగం భారతీయ ట్రస్టీషిప్ విధానాన్ని అవలంబించాలని, తమ సంపాదనలో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణ ప్రజల కోసం కేటాయించాలని కోరారు. దేశాభివృద్ధికి అవకాశాలను కల్పిస్తున్నప్పుడు సిఎస్ఆర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో పెట్టుబడులు పెడుతూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడం పరిశ్రమల బాధ్యత అన్నారు.
1: జో సిఎస్ఆర్ హే హమారీ ఇసీ భావ కా ప్రతీక హై. ఏక్ తరఫ హమారీ జవాబ్దారీ కా ఎహ్సాస్ హై, క్యూంకి హమ్ జో కుచ్ అప్నీ కంపనీ హో, అప్నా వ్యవసాయ హో, అప్నా ఉద్యోగ హో, హమ్ జో అర్జిత్ కర్తే హై, వో అకేలే అప్నే దమ్ పే అర్జిత్ నహీ కర్తే. ఉస్మే సర్కార్ కా, సమాజ్ కా బడా యోగ్దాన్ హోతా హై. యే ధర్తీ భగవాన్ నే సబ్కే లియే బనాయీ. యే ధర్తీ, యే ఖనిజ, యే సంసాధన, యే పానీ, యే హవా, సబ్కీ హై. లేకిన్ సారే సంసాధన సబ్కే పాస్ నహీ హై. జిన్కే పాస్ హై వో ఉస్సే ధన కమాయే, లేకిన్ ఉస్ ధన కా ఏక్ హిస్సా వో సమాజ్ కే హిత్ మే సమర్పిత్ కర్ దే.
0: వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, నేల సారం, పోషకాలతో కూడిన ఆహార వ్యవస్థలు, వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి, మహిళా రైతుల వ్యవస్థాపకత వంటి రంగాల్లో సిఎస్ఆర్ పెట్టుబడులు స్పష్టమైన మార్పును తీసుకొస్తాయని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జిందులోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్ను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు మంగళవారం ఎడ్జ్ బాస్టన్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక 3వ వన్డే మ్యాచ్ ఆదివారం నాడు లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలలో స్వతంత్ర సమరయోధురాలు అరుణ అసఫ్ అలీ జయంతి, స్వాతంత్ర సమరయోధురాలు తేల లక్ష్మీకాంతమ్మ జయంతి సందర్భంగా నీటి మాట, పాలిష్ నాటిక రచన శ్రీ కె గోపికృష్ణ, నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు తదితర అంశాలుంటాయి.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఉదయ సమీరాలలో ముందుగా నేటి మాట విశేషాలు తెలుసుకుందాం. ప్రసిద్ధ భారత స్వాతంత్రోద్యమ నాయకురాలు అరుణ ఆసిఫ్ ఆలీ జయంతి నేడు. ప్రసిద్ధ భారత స్వాతంత్రోద్యమ నాయకురాలు 1942 గాంధీజీ జైలుకి వెళ్ళినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ముంబైలోని గవాలియా మైదానంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలు. ఢిల్లీ నగరానికి మొట్టమొదటి మేయర్ అరుణ ఆసిఫ్ ఆలీ. ఆమెకు మరణానంతరం భారతరత్న పురస్కారం కూడా లభించింది. అరుణ గంగూలీ హర్యానాలోని బెంగాలీ బ్రహ్మ సమాజ కుటుంబంలో 1909 జూలై 16 జన్మించారు. ఆమె విద్యాభ్యాసం లాహోర్ నైనితాల్లో జరిగింది. చదువు పూర్తయిన తర్వాత ఉద్యమలోకి వెళ్లే ముందు ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. దేశంలోని అప్పటి పరిస్థితుల్లో అది ఒక మహిళకు గొప్ప ఘనతే. ఆమె కలకత్తాలోని గోఖలే స్మారక పాఠశాలలో బోధన చేశారు. అరుణకు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన ఆసిఫ్ ఆలీతో అలహాబాద్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహానికి దారితీసింది. వివాహం తర్వాత అరుణ భారత జాతీయ కాంగ్రెస్లో క్రియాశీలక సభ్యురాలుగా, ఉప్పు సత్యాగ్రహంలో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలోనూ పాల్గొన్నారు. ఆమె ఉద్యమాలలో ఉండడం వల్ల దేశదిమ్మరి అనే అభియోగంపై బ్రిటిష్ పాలకులు అరెస్ట్ చేశారు. అందువల్ల

రాజకీయ ఖైదీలందరూ విడుదలకు తోడ్పడిన గాంధీ ఇర్వింగ్ ఒప్పందంలో 1931లో ఆమెను విడుదల చేయలేదు. అరుణ సహా ఖైదులో ఉన్న ఇతర మహిళలు అరుణను విడుదల చేసే వరకు తాము ఉద్యమం వదిలేది లేదని పట్టుకున్నారు. దీంతో మహాత్మా గాంధీ కలుగు చేసుకోవడంతో వీరి ఆందోళన విరమించారు. ఆ తర్వాత ప్రజా ఆందోళన వల్ల ఆమెను విడుదల చేశారు. 1932లో తిహార్ జైల్లో రాజకీయ ఖైదీగా ఉండగా అరుణ జైల్లో రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్షతకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు. ఆమె ప్రయత్నంలో తిహార్ జైల్లో రాజకీయ ఖైదీల పరిస్థితి మెరుగుపడింది. కానీ ఆమెను అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదీగా ఉంచారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె రాజకీయాలలో పాల్గొనలేదు. 1987 ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం అందుకున్నారు. స్వరాజ్య పోరాటంలో ముఖ్య భూమిక పోషించిన అరుణ అసఫ్ అలీ 1996 జూలై 29 కన్నుమూశారు. ఆమె మరణానంతరం భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో గౌరవించింది. అదేవిధంగా అరుణ అసఫ్ అలీ స్మారక తపాల బిల్లును కూడా విడుదల చేసింది భారత ప్రభుత్వం. ఇక మరో స్వాతంత్ర సమర యోధురాలు, రాజకీయవేత, పలు సంస్కరణలకు భాగస్వామి తెల్ల లక్ష్మీకాంతమ్మ గారు, ఆమె జయంతి నేడు. పార్లమెంటు సభ్యురాలుగా ప్రభావవంతమైన భారతీయ రాజకీయ నాయకురాలు ఆమె. నాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు రాజకీయ సలహాదారుగా వ్యవహరించిన తెల్ల లక్ష్మీకాంతమ్మ గారు 1925 జూలై 16 మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ గ్రామంలో జన్మించారు. కర్నూలులో ప్రాథమిక విద్య, గుడివాడలో హై స్కూల్ విద్య, మచిలీపట్నంలో డిగ్రీ పూర్తి చేశారు. 1971లో అర్థశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. రచయితగా రాణిస్తూనే సంస్కృత భాషపై పట్టు సాధించి పండితురాలయ్యారు. 1944 నవంబర్ 1 తెల్ల వెంకట సుబ్బారావు గారిని వివాహం చేసుకున్నారు. అప్పుడు ఆయన అనంతపురం జిల్లా అటవీ అధికారిగా ఉండేవారు. అందువల్ల ఆమె లేడీస్ క్లబ్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆమె 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఖమ్మం స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ చేయడంతో ప్రారంభమైంది. ఆమె ఒక ప్రభుత్వ అధికారి భార్య అనే కారణంతో మొదట పార్టీ టికెట్ నిరాకరించారు. కానీ ఆమె ఈ విషయాన్ని లాల్ బహదూర్ శాస్త్రి దృష్టికి తీసుకువెళ్లారు. తనను భారతీయ పౌరురాలుగా చూస్తున్నారా లేక ఒక అధికారి భార్యగా చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేక పార్టీ టికెట్ ఇచ్చారు. ఆమె 1962, 67, 71లో కాంగ్రెస్ పార్టీ సభ్యురాలుగా ఖమ్మం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె పార్లమెంటరీ కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలుగా పనిచేశారు. 1975లో అత్యవసర పరిస్థితులు విధించడాన్ని వ్యతిరేకించి 1977లో జనతా పార్టీలో చేరారు. 1977లో లోక్సభ ఎన్నికలలో జనతా పార్టీ టికెట్పై సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1979లో కూడా ఓటమిచ్చవి చూశారు. 1962లో చైనా యుద్ధం సమయంలో ఆమె రైఫిల్ షూటింగ్ నేర్చుకోవడమే కాకుండా 2వ బహుమతి గెలుచుకున్నారు. ఆసియాలో పర్యటనకు వెళ్లిన పార్లమెంటు భారత ప్రతినిధి బృందంలో ఆమె సభ్యురాలు. ఆ రోజుల్లో మహిళలను ఐఏఎస్ అధికారులుగా అనుమతించేవారు కాదు. లక్ష్మీకాంతమ్మ గారు చొరవ తీసుకొని నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఒప్పించి ఆ అడ్డంకులను తొలగించారు. ఆమె పార్లమెంటులో మహిళలకు 50% ఆస్తి హక్కు కోసం చట్టం చేయాలని పలుమార్లు ప్రశ్న లేవనెత్తారు. 1972లో రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యురాలుగా 70 మంది మహిళలకు యువతకు టికెట్లు కేటాయించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. పోలీస్ అకాడమీ, బిహెచ్ఎల్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సాధన కోసం పోరాడిన నాయకులలో

ఆమె ముందు వరుసలో ఉన్నారు. వివి గిరి గారు భారత రాష్ట్రపతిగా ఎన్నుకోవడంలో ఆమె పాత్రను వివి గిరి గారు తన ఆత్మకథలో ప్రస్తావించారు. ఆమె ఇందిరాగాంధీకి చాలా సన్నిహితులుగా ఉన్నప్పటికీ ఆమె ఎమర్జెన్సీ విధించినప్పుడు వ్యతిరేకించారు. పదవుల కన్నా ప్రజలే అత్యంత ముఖ్యమని భావించినందున ఇందిరాగాంధీ అందించిన వివిధ మంత్రి పదవులను ఆమె తిరస్కరించారు. వాజ్పేయి, చంద్రశేఖర్, మొరార్జీ దేశాయ్, పివి నరసింహరావు, కరణ్ సింగ్లతో సహా చర కార్యకర్తగా ఆమె ఆనాటి రాజకీయాలను ప్రభావితం చేశారు. ఆమె జనతా పార్టీలో ఒక ముఖ్యమైన నాయకురాలుగా, ఆ పార్టీకి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె హైదరాబాద్లోని హిమ్మత్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె తన జీవిత చర్మాంకంలో ఆధ్యాత్మికత వైపు వెళ్ళి సాత్వి అయ్యారు. ఆమె తన 82వ ఏట వరకు సమకాలీన రాజకీయ సామాజిక పరిణామాలపై వార్తాపత్రికల్లో వ్యాసాలు అందించారు. భారత రాజకీయాల్లో ప్రభావవంతమైన నాయకురాలుగా వ్యవహరించిన లక్ష్మీకాంతమ్మ గారు 2007 డిసెంబర్ 13న తుదిశ్వాస విడిచారు. నీటి మాట విశేషాలు విన్నారు.

ఆడదే ఆధారం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు విన్నారు. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం శంకర్ గణేష్. ఉదయ సమీరాలలో ఇప్పుడు పాలిష్ నాటిక వింటారు. రచన శ్రీ కె గోపికృష్ణ, నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ.

0: Saint-Germain.
1: విశ్వేశం విశ్వేశం, ఇందాక నుంచి ఫోన్ తెగమోగుతుంటే ఎవరు ఎందుకు ఎత్తలేదయ్యా? డైరెక్ట్గా సమాధానం చెప్పు. నో రిప్లై.
2: క్షమించండి, నేను ఎత్తలేదు. ఎవరిని ఎత్తమని చెప్పలేదండి, మీ గురించి.
1: నా గురించా? నా గురించి నా రూమ్లో ఫోన్ ఎవరిని ఎత్తొద్దని చెప్పావా? ఏమిటయ్యా, ఎవరు మాట్లాడుతున్నావు?
2: అవునండి, 15 రోజుల క్రితం నుంచి అంతేనండి. ఆ ఆర్డర్స్ నేనే వేశాను. వేశానండి, ఇంతలో ఫోన్ మోగిందండి. ఎత్తానా? ఇటు నుంచి ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలుసుకోకుండా అబ్బబ్బబ్బా, తిట్లావి, ఉరుములు, మెరుపులు. ప్రపంచంలో తిట్టే వాళ్ళందరినీ ఏకం చేసినా గిన్నీస్ బుక్లో మాత్రం ఇప్పుడు ఫోన్ చేసిన వారికే ఫస్ట్ ఛాన్స్ అనుకోండి. ఆ తిట్టారండి మీరు అనుకోని.
1: నేను అనుకున్నా. ఎవరయ్యా వాళ్ళు? ఎవరికంత ధైర్యం?
2: ఎవరికో అంత ధైర్యం ఎలా ఉంటుందండి? ఎవరైనా అయితే నేను మాత్రం ఊరుకుంటానా?
1: బా, ఎవరయ్యా ఇంతకీని?
2: అయ్యా, క్షమిస్తానని మాటిచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఎవరో కాదండి, ఇంటి నుంచి అమ్మగారు.
1: సరే సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో.
3: శాంతి, నాకు తెలియక అడుగుతాను, ఈ సురేఖ గారు ఏమిటి? ఎన్నిసార్లు చెప్పించుకున్న టైంకి ఆఫీస్కి రారు.
4: ఆవిడ ప్రాబ్లమ్స్ ఆవిడవి, అయినా మనకెందుకు లేదు?
3: అది పాయింటేలే, మనకెందుకు? అయినా మీ నాన్నగారు ఆఫీసర్ అయ్యుండి ఏమీ అనరావిండి.
4: ఏం లాభం ఆవిడంతే? అంతకన్నా ముందు ఆఫీస్కి రావడం ఆవిడ తరం కాదు. ఇక మా నాన్నగారి సంగత జడిపించడం తప్ప పనిష్మెంట్ ఇచ్చే రకం కాదు ఇది, ఇంతే.
3: అమ్మయ్యా, ఇప్పుడు నాకు కాస్తంత ధైర్యం వచ్చింది.
4: అదేమిటి, ఆవిడకి పనిష్మెంట్ ఇవ్వకపోతే నీకు ధైర్యం రావటం ఏమిటి?
3: ఆవిడ గురించి కాదు, నా గురించి.
4: కాస్తంత విప్లవంగా చెప్పొచ్చు కదా.
3: ఏం లేదు, మీ నాన్నగారి బరువు బాధ్యతలు నేను కాస్త షేర్ చేసుకుందామని.
4: అదేమిటి బాబు?
3: చెప్తా, నేను చెప్పేది నువ్వు వింటున్నావు వింటున్నావు వింటున్నావు.
4: ఏం వెటకారంగా ఉందా? నన్ను మాయ చేస్తున్నావా?
3: మాయ చేస్తే ఏం తప్ప? నువ్వు నన్ను మెసమరైజ్ చేయొచ్చు, కానీ నేను చేయకూడదా? ఏం
4: నేనా? అదెప్పుడు బాబు?
3: అదే, నువ్వు మొట్టమొదటిసారిగా నాకు దర్శనం ఇచ్చినప్పుడు.
4: చాలే, ఎవరైనా వినగలరు. ఇక వెళ్దామా?
3: పద. మే కమిన్ సార్?
5: ఎస్, కమిన్ కమిన్.
6: అరే, కాస్త చూసుకుని తోయొచ్చు కదా తలుపు.
3: సారీ సురేఖ గారు, మీరు లోపల ఉన్నట్టు నాకు తెలియదు.
5: ఆల్ రైట్ ఆల్ రైట్, రామయ్య సుబ్బారావు రాదా? లంచ్ బ్రేక్లో పిలిపించాను, ఎనీ డిస్టర్బెన్స్?
3: ఎంత మాట సార్, అసలు నేనే వద్దాం అనుకున్నా. మిమ్మల్ని లంచ్ బ్రేక్లో డిస్టర్బ్ చేయడం ఎందుకు అని రాలేదు సార్.
5: దేనికో, ఏమైనా సెలవు వగేరా?
3: లేదు సార్, నిన్న ఆదివారం కదా, మా ఊరు మాడుగుల వెళ్ళాను. మీకు ఇష్టమని 1 కేజీ మాడుగుల హల్వా తెచ్చాను సార్, మీ పర్మిషన్ తీసుకొని ఇంటికి తెద్దామని.
5: దానికేముందయ్యా, అయినా నీకెందుకంత శ్రమ?
3: శ్రమ? అబ్బెబ్బెబ్బెబ్బే, అదేమీ లేదు సార్. అక్కడ నుండి పంట బియ్యం పప్పు దినుసులు తెచ్చుకోవడం లేదు నేను, అందులో ఇదొకటి.
5: సరే, నీ మనసు అలాంటిది. అలాగే కానీ
3: సార్, సార్ ఇంతకీ ఎందుకు పిలిపించారు?
5: ఏమీ లేదా, పాపం ఆవిడ గోల పెడుతుంది. అదే సురేఖ.
3: సురేఖ గారు,
5: ఆఫీసు దూరం అయిపోయింది, అందుకు రావడం ఆలస్యం అయిపోతుంది సార్ అని.
3: అది పెద్ద సమస్య ఏమిటండి? అది మన బాధ్యత, కానీ ఇది మన సొంత ఆఫీసు బిల్డింగ్ కదా, ఎలా మారుస్తాం సార్?
5: జోక, ఆవిడికి మన ఆఫీసు దగ్గరలో ఏదైనా ఇల్లు చూడొచ్చు కదా అని.
3: ఆ మాత్రం దానికి మీకు శ్రమ నేను ఇవ్వాలా? అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె, నాతో చెప్తే సరిపోదా సార్? తప్పకుండా సార్, చూద్దాం. ఆఫీసుకి దగ్గరగా సురేఖ గారికి ఇల్లు చూసేస్తున్నాం, చూస్తున్నాం, మరి వస్తాం సార్.
5: అలాగే చూడు, ఈ ముక్క ఎవరి దగ్గర అనుకో, లోకులు కాకులయ్యా. పుణ్యానికి పోతే పులెత్తికిపోతుందని.
3: ఎంత మాట అన్నారు సార్? మీ మనసు నాకు తెలియదా, 10 మంది సంతోషంగా ఉండాలని అనుకునే వాళ్ళలో మీరే మొదటి వ్యక్తి. వస్తాం సార్.
5: థ్యాంక్ యూ.
6: మై కమిన్ సార్.
5: ఎస్ కమిన్. ఓ సురేఖ, ఏమిటి టైపింగ్ పూర్తయిందా?
6: అయింది సార్.

0: నెక్స్ట్ ఇయర్ మీరు రిటైర్ అయితే ఎలానో అని ఇప్పటి నుంచి భయంగా ఉంది సార్.
1: నో నో, దేనికి భయం?
0: అలా అనేసరిని సార్, మీరు రిటైర్ అయిపోతే ఎలాంటి ఆఫీసర్ వస్తారో, ఎలా శాసిస్తారో అని నాకు అర్థం కావడలేదు సార్.
1: అంటే?
0: అంటే అంటారేమిటి సార్? అదే సార్, కోపం వస్తే తిట్టడమే కానీ ఎవరికి ఎలాంటి హాని చేసి ఎరగరు కదా.
1: సరే, సుబ్బారావుకి నీకు ఇల్లు చూడమని చెప్పాను మన ఆఫీస్ దగ్గరలో, ఎవరికి చెప్పొద్దని చెప్పాలి.
0: అయ్యో, మీకెందుకండి అంత శ్రమ? అయినా మీ అభిమానం అలాంటిది. సార్, ఎవరో వచ్చినట్లున్నారు. చెప్పండి, ఎవరు కావాలి?
2: ఎవరా, ఎవతివే నువ్వు? ఈ రూమ్లో నీకేం పని? అసలు నువ్వు సరైన ఆడదానివేనా అని.
1: అంజలి, నువ్వా?
0: ఎవరండి మీరు? మీకెవరు కావాలి అది చెప్పండి ముందు.
2: ఎవరు కావాలా? ఇప్పుడు నువ్వు కులుకుతున్నావే వాడు, వాడే కావాలి.
0: ఎవరు? భుజంగరావు గారా?
2: ఏమిటే, ఎంత గుండె ధైర్యం! అయితే నువ్వేనా ఇంత కులుకుతున్నది? ఎంత ధైర్యంగా అడిగావే! అయినా నాకు తెలియక అడుగుతున్నా, ఇంత బరితిగించింది ఆడదానివి నీకెవడిచ్చాడే ఉద్యోగం?
0: చూడండి, మీరెవరో నాకు తెలియదు, అయినా నేనెవరో మీకు తెలియదు. కాస్త సభ్యతగా మాట్లాడడం నేర్చుకోండి.
2: సభ్యత? సభ్యత అంటే నీకేం తెలిసే? మగాళ్ళని వల్లో వేసుకునే విద్య తప్ప.
1: అది కాదు అంజలి, ఆఫీస్ అన్న తర్వాత ఎవరో ఎవరు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. రూమ్లోకి డిక్టేషన్ ఇవ్వడానికి ఈవిని నేనే పిలిచాను, సరేనా? ఇంతలో నువ్వు
2: ఏంటయ్యా? ఇంతలో నేను మీకు అడ్డు వచ్చాను. మీ సరసాలకి బ్రేక్ పడింది.
1: రామరామా.
2: ఏమిటయ్యా, నీ వయసు ఏమిటి, నీ విషయం ఏమిటి? సిగ్గు లేకపోతే సరి, పెళ్లికి ఎదిగిన కూతుర్ని పెట్టుకొని
1: నన్ను కాస్త మాట్లాడిస్తావా?
2: ఇంకేం మాట్లాడక్కర్లేదు కానీ మీరు వెంటనే బయలుదేరి ఇంటికి వస్తే సరిపోతుంది. మిగతావి ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చు. అర్థమైందా? వచ్చేటప్పుడు దాన్ని ఉద్యోగంలోంచి పీకేసిరా. అర్థమైందా? ఏమిటి
1: అమ్మా, అబ్బా, పెద్ద తుఫాను వెలిసినట్టు అయింది. సురేఖ, నువ్వేమనుకోవద్దు, నువ్వు వెళ్ళిరా.
3: అమ్మా, అమ్మా!
4: వస్తున్నా.
3: వచ్చే శాంతి, ఏమిటి ఏమిటి వేషం? వీడెవడు? ఈ దండలేమిటి? ఈ పసుపు బట్టలేమిటి?
1: ఏమిటా, మన అమ్మాయి శాంతి మా ఆఫీసులో పనిచేస్తున్న సుబ్బారావుల పెళ్లి గుర్తులివి.
3: ఓహోహో, అయితే తమరే అన్నమాట ఈ పెళ్లికి పెద్ద.
5: అమ్మా, నాన్నేమనుకో, మీ ఇద్దరు గోల రోజు చూస్తూ విసిగిపోయి తీసుకున్న నిర్ణయం ఇది. దీనికి కారణం నువ్వు. ఇంటిలో ఉన్నంతసేపు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. మీ ఇద్దరు ఎప్పుడు కీచులాడుకోవడమే. ఇలా అయితే పెళ్ళంటే చి, పెళ్ళంటే ఏమిటి, బతుకంటేనే విసుగు పుడుతుంది. అందుకే నిర్ణయం తీసుకున్నాను. ఎలాగో సుబ్బారావు నన్ను ఇష్టపడుతున్నాడు, ఇద్దరు ఒకే ఆఫీస్ కదా, అందుకే పెళ్లి చేసుకున్నాం. ముందుగా నీకు చెప్పినా నువ్వు ఎలాగో ఒప్పుకోవు. ఇప్పుడైనా నువ్వు ఒప్పుకొని అక్షింతలు వేస్తే లోపలికి వస్తాం, లేదా మా ఇంటికి వెళ్ళిపోతాం.
3: ఏమండి, ఏంటండి అలా చూస్తారు? ఏం చేద్దాం?
1: ఏం చేద్దామా, నువ్వే ఆలోచించు. చూడు అంజలి, వీళ్ళిద్దరిని లోపలికి రమ్మంటావా, లేదా నన్ను వాళ్ళతోటే బయటకు వెళ్ళిపోమంటావా? నీ ఇష్టం.
3: సరే, ఏం చేస్తాం, మీ ఇష్టాన్ని మనిష్టంగా మార్చుకుంటే సరి.
6: ఇంతవరకు పాలిష్ నాటికి విన్నారు. రచన శ్రీ కె గోపీకృష్ణ, నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ.

అల్లుడి గారి చిత్రం నుండి కేజీఎస్ దాస్ కే చిత్ర పాడిన పాట విన్నారు. సాహిత్యం గురుచరణ్, సంగీతం కేవీ మహాదేవన్. ఈ ప్రసారంలో 8:35 ప్రసారమయ్యే కర్ణాటక సంగీతంలో డాక్టర్ కరియామిని కృష్ణ గారి గానం ప్రసారమవుతుంది. వయలిన్ శ్రీమతి కోన వేదవతి గణేష్ గారు, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు గారు. 10:00 ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనపై ప్రత్యేక ముఖాముఖి అతిథి అమర్దీప్ మిశ్రా, రీజనల్ పిఎఫ్ కమిషనర్, పరిచయకర్త ఎన్ మణి. ఉదయ సమీరాలలో చివరి అంశంగా పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు.

దేవుళ్ళు చిత్రం నుండి ఎస్ జానకి, స్వర్ణలత జూనియర్ పాడిన పాట విన్నారు. సాహిత్యం జొన్న విత్తుల, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

కుంతిపుత్రుడి చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నారు. సి నారాయణరెడ్డి సాహిత్యం, ఇళయరాజా సంగీతం.

0: శ్రీకృష్ణాంజన యుద్ధం చిత్రం నుండి ఘంటసాల గానం విన్నారు. సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం టీవీ రాజు. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి ఉదయ సమీరాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి.
1: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
2: जल है तो हम है, आइए घरों ऑफिसों में रेन वाटर हार्वेस्टिंग तकनीक अपनाएं, रिचार्ज पिट और शाफ्ट बनवाएं, अनुपयोगी बोरवेलों को ठीक करें, जलाशयों से गाद

0: that it has launched new wave of strikes on Iran aimed at protecting vessels in the Strait of Hormuz. U.S. military said it completed a second wave of strikes on Iran yesterday that were aimed at degrading Tehran's ability to target vessels in the Strait of Hormuz. We have a report.
1: U.S. President Donald Trump is weighing options to expand the U.S. military operation to loosen Tehran's grip on the critical waterway. Air defenses were activated in Tehran and residents were awoken by a loud explosion. It came after Iran claimed it has struck U.S. military targets in the region, including in Bahrain and Kuwait. On the other hand, U.S. military said it has disabled an empty oil tanker sailing toward Kerg Island, an economic lifeline for Iran. It marks the first vessel disabled since the U.S. naval blockade went back into effect. Meanwhile, Iranian Foreign Ministry spokesperson said Tehran has no plans for negotiations with the US. With Vishal's report, Chirag Jha, Akashwani News, Delhi.
0: And now moving on to the world of sports. In football, defending champions Argentina defeated England 2-1 in the second semi-final at Atalanta Stadium in USA to set up the title clash of the FIFA World Cup against Spain. The first half ended goalless, but Anthony Gordon scored the opening goal for England in the 55th minute. Argentina's Enzo Fernandez equalised in the 85th minute and Lautaro Martinez struck in the 90th minute to complete a dramatic 2-1 comeback victory for Argentina. And in men's cricket, second one-day international of the three-match series between India and England will be played at Sophia Gardens in Cardiff today. The match will start at 5:30 p.m. Indian time. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Anuja. All the dailies have noticed the India-UK historic FTA coming into effect, setting a new path, and also the cabinet clearing major projects pushing for semiconductor chips and mobile phone production. Iran threatens regional oil blockade over US sanctions is a headline in the Hindu. Well, the paper quotes Iran saying oil and gas will either be for everyone or no one as US claims waves of strikes. As the world famous Rath Yatra in Puri begins today, President Draupadi Murmu in an op-ed in Hindustan Times has written about her childhood memory of prayers and hymns to Sri Jagannath. She has expressed her feelings saying 13 festivals are also said to be celebrated during the 12 months of the year in Kshi Kshetra. But the splendor of Rath Yatra is unique and incomparable. And finally, under the headline Power of Second Life, the Times of India writes about discarded x-ray sheets transformed into stylish dresses, orange peels creating fabric and for use for shoes refurbished for school children in Ladakh, showing India's journey towards sustainability. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Union Cabinet clears two elevated road projects worth over 25,000 crore rupees for Varanasi in Uttar Pradesh. Railway Ministry launches new beta version of IRCTC website to make train ticket booking simpler and more user-friendly. World-famous Rath Yatra of Lord Jagannath and his two siblings begins today at Puri in Odisha. US says it launched new wave of strikes on Iran aimed at protecting vessels in Strait of Hormuz. In football, defending champions Argentina beat England 2-1 in second semi-final of FIFA World Cup to set up title clash with Spain. And in men's cricket, second ODI of three-match series between India and England to be played in Cardiff this evening. And with that, we end the morning news. Have a nice day.
3: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
4: బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనపై రెండేళ్ల నమ్మకం పేరిట బహిరంగ సభ నిర్వహణ, వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్టు పోలీస్ స్టేషన్, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాలు వంటి అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అభివృద్ది సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ది, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై రెండేళ్ల నమ్మకం పేరుతో జిల్లా కేంద్రమైన బాపట్లలో నిర్వహించిన విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. రెండేళ్ల పాలనలో జిల్లా ప్రగతి నివేదికను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ను స్థానిక శాసనసభ్యులు కొండయ్య, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి విశాఖపట్నం రేంజ్ కోస్టల్ మెరైన్ ఐజీ జె గోపినాథ్ ప్రారంభించారు.

0: చారు. ఈ సందర్భంగా కోస్టల్ మెరైన్ ఐజీ జట్టి గోపినాథ్ మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యాటకుల భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. చీరాల ప్రాంతాన్ని సుందరమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నామని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య స్పష్టం చేశారు. చీరాలలో ప్రధాన సమస్యగా ఉన్న కుందేరు ఆధునికీకరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ, దశలవారీగా కుందేరు కాలువ ప్రక్షాళనకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకుగాను మొదటి దశగా సుమారు 5 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులను ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో చిన్నారులు, స్త్రీల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మహిళా శిశు సంక్షేమం విభాగ ఐజీ బి రాజకుమారి అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళల రక్షణపై శక్తి బృందాలు స్పందిస్తూ సత్వర సేవలు అందిస్తున్నాయన్నారు. ఆపరేషన్ ట్రేస్ ద్వారా తప్పిపోయిన 9,700 మంది స్త్రీలు, బాలికలను కాపాడి వారి కుటుంబాలతో కలిపామన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలోని మాట్టూరు, గన్నవరం గ్రామాలలో 5.80 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల అభివృద్ది పనులకు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహన చోదకులు ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించి పోలీసు సిబ్బందితో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసులు జరిమానాలు విధిస్తారనే భయంతో కాకుండా మీకోసం ఎదురుచూసే మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలని తెలిపారు. రాష్ట మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రాజెక్ట్స్ సీజీఎం కె లింగమూర్తి బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పలు విద్యుత్ అభివృద్ది కార్యక్రమాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే పీఎం సూర్యాగర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానెల్ వ్యవస్థలను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ శ్మశాన వాటికల అభివృద్ది కోసం అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బాపట్ల శాసనసభ్యులు వేగేసన నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల మండల కేంద్రం పిట్టలవానిపాలెంలో అపరకర్మల భవనం, హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మానవ జీవితంలో చివరి ప్రయాణం అత్యంత గౌరవప్రదంగా సాగాలని, ఆ సమయంలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి అర్జీలను స్వీకరించారు. ఈ క్రమంలో రేపల్లె మండలం బాడెకాలువ పరిధిలో 350 ఎకరాల్లో బంజారా, పోరంబోకు భూముల్లో సాగుదారులుగా ఉన్న చిన్న రైతులకు ప్రభుత్వం ఎరువులు ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రక్తదానం మహాదానం, రక్తదాతలను ప్రోత్సహించండి. రక్తదానం చేసేవారికి ప్రోత్సహించండి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం, డాక్టర్ కరి యామిని కృష్ణ గారి గానం ప్రసారమవుతుంది. వయలిన్ శ్రీమతి కోన వేదవతి గణేష్ గారు, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు గారు. ముందుగా వరలక్ష్యం బజరే, సౌరాష్ట్ర రాగం ఆదితాళం, శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కృతి.

0: ఇంతవరకు డాక్టర్ కరి యామిని కృష్ణ గారి గానం విన్నారు. వైలెన్ శ్రీమతి కోన వేదవతి గణేష్ గారు, మృదంగ శ్రీ ధన్వర ధర్మారావు గారు. ఇంతటితో ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి శ్రోతల ఫోన్ ద్వారా తమకు నచ్చిన పాట వినే కార్యక్రమం. ఈ పాటల పల్లకీలు మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727244 2727288. విశాఖ ఇతరులు అయితే 0891 కోడ్ డయల్ చేయాల్సి ఉంటుంది. మరి ఈనాటి తొలి శ్రోత ఎవరో పలకరిద్దాం. హలో.
4: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
4: బాగున్నారా సార్?
0: బాగున్నామండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
4: పాటల పల్లకి స్వాగతం, శుభోదయం.
0: మీకు కూడా
4: కాబట్టి సార్, మీ ఆర్జీఎల్ అందరికీ, స్టేషన్ డైరెక్టర్ గారికి, ముఖ్యంగా గంగుల
0: మీ పేరు చెప్పారు కాదు.
4: గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవ రెడ్డి, సుశీకేశవ రెడ్డి, రవణమ్మ, బ్రహ్మానంద రెడ్డి, సావిత్రి, వారి కుటుంబ సభ్యులం సార్. మేము
0: ఏ పాట అంటారు?
4: పాతాల భైరవ చిత్రంకి ఎంతగా తూ ప్రేమయో అనే పాట సార్.
0: వస్తుంది, వినండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: సార్, సుజాత ప్రకాశరావు మాట్లాడుతున్నాను సార్.
0: ప్రకాశ్ గారు చెప్పండి, ఏ సినిమాలో పాట వింటారు?
1: నాకు బ్రహ్మచారి సినిమా నుంచి ఓ బ్రహ్మచారి తిరిగి

0: ಬಂದವು
1: అండి. హలో,
2: శుభోదయండి.
1: మీకు కూడా శుభోదయం అండి.
2: నా పేరు డి రామరాజు అండి, గాజువాక్ నుంచి మాట్లాడుతున్నాను.
1: రామరాజు గారు ఏ పాట వింటారు
2: ఈరోజు? మన శ్రోతలందరి కోసం కూడా అత్తలు కోడళ్ళు చిత్రం నుంచి పాలపిట్ట పాలపిట్ట పరుగులు ఎందుకు పాట వేయండి.
1: తప్పకుండా మీరు కోరిన పాట.
2: ధన్యవాదాలండి.
1: నమస్కారం అండి.

0: హలో,
1: హలో, పాటలు పలికే అండి.
0: అదే త్రినేతుడిలో ఏదైనా ఓ మంచి పాట వేయండి.
1: మీ పేరు?
0: అదే సింహాచలం శేషం అండి.
1: శేషు గారు. ఓకే, మీరు కోరిన పాట త్రినేత్రుడి చిత్రం నుంచి వస్తుందండి.

0: హలో పాటల పల్లకి.
1: నమస్కారం సార్, నా పేరు సత్యనారాయణ మూర్తి అండి. వ్యాపకుంట
0: సత్యనారాయణ మూర్తి గారు, చెప్పండి, ఏ సినిమాలో పాట వింటారు?
1: యువతరం కదిలిందులోని ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో అని పాట కావాలి.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: హలో,
0: హలో చెప్పండి, పాటల పల్లకి. ఏ పాట వింటారు? హలో హలో
1: హలో సార్,
0: ఏ పాట వింటారు? హలో, శ్రోత లైన్లోనే ఉన్నారు కానీ మాట్లాడలేదు. ఒక మంచి పాట విందాం. పాటల పల్లకి వింటున్నారు శ్రోతలు ఫోన్ చేస్తున్న మా నెంబర్ 2727244424 2727282888.

0: హలో, పాటలు పలకండి. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: రాముని మించిన రాముడు చిత్రంలో పాట వినిపించండి సార్. నా పేరు పుల్లన్న, సనప గ్రామము, అనంతపూర్ జిల్లా సార్. బాగున్నారు సార్?
0: బాగున్నామండి. చక్కగా అన్ని విషయాలు చెప్పారు, పాట కూడా వెంటనే అడిగారు. మీరు కొన్ని
1: అవును
0: పాట
1: సార్.
0: వస్తుంది, వినండి.
1: కృతజ్ఞత వందనాలు సార్.
0: మీకు కూడా

0: హలో, పాటల పలకే అండి.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: మాకు మాంగళ్య ఫలం చెట్టు నుంచి మైడియర్, నేను చంద్రపేట కాకి తుమ్మలపల్లి వరేసి కాకి చెప్పాలి.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే పాటలు వింటున్నారు. 2727244 2727289 ఈ నెంబర్కు ఫోన్ చేసి పాట వినవచ్చు. విశాఖ తల్లి అయితే 0891 కోడ్ డయల్ చేయాల్సి ఉంటుంది.

0: హలో, పాటలు పలకేయండి.
1: సార్ నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: సార్ నాకు మైనర్ బాబు సినిమా నుంచి పాట కావాలండి.
0: ఏ పాట వింటారు?
1: కారుణ మైనరు.
0: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: నా పేరు తాతయ్యలు అండి, భోగాపురం నుంచి మాట్లాడుతున్నాను.
0: తాతలి గారు, మీరు కొన్ని పాట వస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: ఈ ప్రసారంలో 9:30 పాటల పల్లకి ఫోన్ నిలవ కార్యక్రమం ఉంటుంది. 10:00 ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనపై ప్రత్యేక ముఖాముఖి అతిథి అమర్దీప్ మిశ్రా, రీజనల్ PF కమిషనర్, పరిచయకర్త ఎన్ బనీ.

0: హలో, పాటలు పలికేయండి.
1: హలో,
0: హలో,
1: నమస్తే సార్. బాగున్నారా?
0: బాగున్నామండి. నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఎల్మెంట్లీ ఏరియా పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నా. నా పేరు మేడ సార్ రమణ.
0: రమణ గారు, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: రామకాంత్ సినిమాలోను వయ్యారి తొంటాడు అన్న సాంగ్ కావాలి సార్.
0: మీరు కోరిన పాట వినండి, వస్తుంది.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్.
0: నమస్కారం అండి. శ్రోతలు పాటలు పలికి వింటున్నారు. ఫోన్ ద్వారా విని వెంటనే పాట వినే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727244, మరొక నెంబరు 2727288. విశాఖేతలైతే 0891 కోడ్ డయల్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రసారంలో 10 గంటలకు విజయవాడ కేంద్రం నుండి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనపై ప్రత్యేక ముఖాముఖి ఉంటుంది. అతిథి అమర్దీప్ మిశ్రా, రీజనల్ పిఎఫ్ కమిషనర్. పరిచయకర్త ఎన్ మణి. 10:30 పాటల పల్లకి, ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. 11:00 పాత సినిమా పాటలు, మధుమంచరి, మధురిమ. 12:10 మధుమంచరి. 12:40 సినిమా పాటలు ప్రసారమవుతాయి. 1:33 నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ, ఈ అంశంపై చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ కేటీవీ లక్ష్మణ్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान.
3: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार.
4: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
2: जन जन का

0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: శ్రోత కోరణ ప్రేమకానుక చిత్రం నుండి పాట వింటారు.

0: హలో
1: హలో,
0: హలో, పాటలు పలకండి.
1: అనుబంధంలో ఒక పాట వేయండి.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు
1: మంగళపాలెం అండి. నా పేరు భాస్కర్ అండి.
0: భాస్కర్ గారు. మీరు కోరిన పాట వస్తుంది సినిమా నుండి.

పాటల పల్లకి ఫోనీ లైవ్ సినిమా పాటలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు ఈ ప్రసారంలో 10:30 పాటల పల్లకి శీర్షికన వినవచ్చు. ఫోనీ లైవ్ 2727244 2727288 నెంబర్లకు ఫోన్ చేసి వినవచ్చు. 10:30 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. విజయవాడ కేంద్రం నుండి.

0: 25 years of age. So they are the ones who are going to build the nation. So we have huge hopes from them, and I think they are also preparing themselves and are well equipped in order to propel the nation to Viksit Bharat.
1: There are many schemes being implemented by the government for the benefit of the people, but most of the times people are not aware of those schemes. So giving a lot of insights about PMVBRY to our listeners for spending your valuable time for Akashvani. On behalf of Akashvani, I extend my heartfelt thanks to you, sir. Thank you.
0: Thank you very much, madam, for inviting us. I hope at least this will also help about the Pradhan Mantri Viksit Bharat Rojgar Yojana. Thank you once again, madam.
1: Thank you, sir. Namaste. You have listened to an interview with Regional PF Commissioner Sri Amardeep Mishraji on the topic PMVBRY.
2: ఇంతవరకు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి అమర్దీప్ మిశ్రా, రీజనల్ పిఎఫ్ కమిషనర్. పరిచయకర్త ఎన్ మణి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో 11 గంటలకు మధురిమ, 12:40 సినిమా పాటలు, 1:33 ముత్యాల ముంగిల్లు. గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ అంశంపై చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కేటీవీ లక్ష్మణ్ గారితో శ్రీమతి కె ఇందిర గారి పరిచయం ఉంటుంది. 2:30 వాతావరణం అనంతరం జానపద రంజని ప్రసారం అవుతుంది. ఇందులో పాముల వాళ్ళ వేషం, పకట వేషాలు. నిర్వహణ శ్రీ వీర్నాల రమణబాబు బృందం. ఇక సాయంత్రం ప్రసారంలో 6:30 సాయం సమీరం. ఇందులో ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం ఉంటాయి. 7:15 పల్లెసీమలు. ఇందులో ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వాతావరణ ఆధారిత వ్యవసాయ విధానాలు మొదటి భాగం ప్రసారమవుతుంది. నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నంనాయుడు గారితో ఎన్ సుధాకర్ రెడ్డి గారి పరిచయం. అనంతరం వరి రైతులకు ఏరువాక కేంద్రం విజయనగరం అధికారులు అందిస్తున్న సూచనలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ద్వారా శ్రోతలు కోరి వినే ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727-2444-2727-2888. విశాఖేతలైతే 0891 కోడ్ డయల్ చేయాల్సి ఉంటుంది.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: హలో, పాటలు పలికేయండి.
5: హలో, నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
5: సార్, సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నానండి.
2: ప్రకాశ్ గారు, ఏ సినిమాలో పాట వింటారు?
5: మాకు మాయదారి మంది గారి సినిమాకి వస్తా ఎల్లొస్తా
2: ఆ పాట వింటారా?
6: వస్తా ఎల్లొస్తా.

0: చూస్తా చూస్తా ఎదురు చూస్తా జాగు చేస్తే సగం సస్తా రాకపోతే అసలు సస్తా
1: సస్తా ఎల్లస్తా

0: ముందుకు లాగి లాగి జాగైంది.
1: మళ్ళీ ఎప్పుడో

0: హలో, పాటలు పలకే అండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నాగేశ్వర గారు బాగున్నారా?
0: బాగున్నాం అండి. ఏ పాట
1: నా
0: వింటారు?
1: పేరు కళావతి, మాధవ్ గారు నుంచి ఫోన్ చేస్తున్నానండి.
0: కళావతి గారు ఏ సినిమాలో పాట వింటారు?
1: అదే మన జానకమ్మ గారు దివంగతులు అయిపోయారు కదండి, ఆ సందర్భంగా రెండు రెండు ఆరులో కాస్త అందుకో దరఖాస్త అందుకో పాట అయ్యండి సార్.
0: జానకి గారు
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
0: తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది.
1: మాధవ్ గారు నుంచి ఫోన్ చేస్తున్నాను.
0: తప్పకుండా పాట వినండి.

0: హలో పాటల పల్లకి.
1: నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, హైదరాబాద్ మైదీపట్నం సార్, మాది ఆంధ్రా.
0: ఏ సినిమాలో పాట వింటారు?
1: సార్, ముఖ్యమంత్రి ముగ్గురు చిత్రంలోనండి, ప్రేమ లేఖ రాస్తా ఆ పాట కావాలి.
0: మీరు కోరిన పాట వినండి.
1: ధన్యవాదాలు.
0: నమస్కారం.

హలో, శ్రోత ఫోన్ కట్ చేసినట్టున్నారు. శ్రోతలు గమనించప్రదన, ఫోన్ చేసినప్పుడు అది కట్ చేయకుండా ఉన్నట్టయితే మీ వాయిస్ రేడియోలో వస్తుంది. దయచేసి ఇది గమనించి ప్రార్థన. 2727244 లేదంటే 2727288 నెంబర్కు ఫోన్ చేసి పాటల పల్లకిలో మీకు నచ్చిన పాటను వెంటనే వినవచ్చు.

0: హలో, పాటలు పలకేయండి.
1: అలా సార్, ధన్యవాద సత్యం సందులో రిసార్ట్ టీచర్ సార్.
0: చెప్పండి సార్.
1: పూజాఫలంలోను నిన్న లేని అందమేమండి.
0: తప్పకుండా మీరు కోరినటువంటి పూజాఫలం నుండి పాట వినండి.
1: అలా అలా సార్, అలా సార్. ఓకే సార్, మెనీ మెనీ థ్యాంక్స్ సార్.
0: ధన్యవాదాలు.

0: పాటల పల్లకి ఫోనీ లైవ్ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం. పల్లకి పాటల్ని మోసుకొచ్చింది, మాధుర్యాల్ని తీసుకొచ్చింది. మధురిమలుగా మారాక పల్లకి దిగిన హాయ్ పాపాయి నేల మీద నడుస్తుందా? కానీ నేల మీదే పరుగు తీస్తుంది. నడవకుండా పరుగులు తీయడం ఎలా అబ్బా అంటే, ప్రకృతిలో ఋతువుల రాణి వసంతకాలం అన్నారు మహాకవి శ్రీశ్రీ. వసంతానికి మరొక పేరు తెలుగులో పూలకారు. ఆ పూలకారు రథంగా మారితే అది తేరు, బయలుదేరు. దిగాలంటే పల్లకి బోయిల చేత మోయబడుతూ అలా అలా సాగిపోతూ ఉంటుంది. ఇంకా అంతకంటే ఉన్నతంగా వెళ్ళాలి అంటే మబ్బుల్లోకి మారాలి. ఆ మబ్బుల్లోకి మారడానికి ముందుగా తెల్ల మబ్బు తేరులా ఉంటే దానిలో ఈ శోభంతా కూడా ఎంత చక్కగా, ఎంత చిక్కగా, దూది పింజల్లాంటి చిరుమబ్బు తునకల్ని దారి చేసుకుంటూ బయలుదేరు. మళ్ళీ తేరు వచ్చింది కదా, ఇక తప్పుతుందా? తెల్ల మబ్బు తేరు మీద ముందుగా మన విహారం ప్రారంభిద్దాం.

అలా తెల్లమబ్బు తేరుమీద చందమామ ఇలకు దిగిన తారకలు ఆత్రంగా ఈ భూక్షేత్రం వైపు చూసిన చిగురాకుల మధ్య కోయిలక్కు అంటే అది రథమెక్కిన మన్మథ వీరుడి శంఖారావంలాగా ఉండదు. ఎందుకుండదు? చెరుకు వింటి మీద తుమ్మెదల బారు నారికట్టి సారిస్తూ ఉంటే అక్కడ నుంచి పంచప్రాణాలను హాయిగా తోడేసేలాగా పంచబాణాలు వదులుతూ ఉంటే ఒక్కటే ఒక్క మాట, ఇది చైత్రరథం. ఎలా సాగుతోంది? ఆమని సాగే చైత్రరథం, ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం, మనోవేగమున మరోలోకమున పరుగులు తీసే రథం కాని రథం మనోరథం. ఆ మనోరథమనే మరో రథంలో మనదైన పథంలో వేడను సుమ అనే శపథంతో సాగిపోవాలి అంటే ఎక్కడి అక్కరలేని భావాలు అక్కడ ఆగిపోవాలి. అనుకూలమైన మనోరంజకమైన

చైత్రం ఆరంభరథ గమనం తర్వాతనే ఏ మాసమైనా తన చక్ర కోశాలను సంకోచ వ్యాకోచాలకు అతీతంగా ఒకే ఒక వేగంతో పరుగులు తీస్తూ ఉంటుంది. రథాన్ని వాడడం ఎప్పటి నుంచి అంటే

వరకు మన ఇతిహాస పురాణాలు చరిత్రలు తీసుకుంటే సీతారాముల వనవాసానికి రథంలో వెళ్ళారా కొంతవరకు, ఆ తర్వాత గుహుని పడవ ప్రయాణం, ఆ మీదట పాదచారులై వనగమనం, మరి యుద్ధంలో శ్రీరాముడు ఇంద్రుడు పంపించిన రథాన్ని కొంతవరకు ఇంద్ర మానసిక సంతృప్తి కోసం వినియోగించారు. అంతే, దీనంతటికీ కూడా కారణం ఒక రాజు జరిపిన యుద్ధ రథయాత్ర, ఈ వనవాసానికి కానీ రావణ సంహారానికి కానీ మూలం. అదెలా అంటే, ఆ రెండు కోరికలు కైకమ్మ కోరిందే ఎక్కడ, దండకారణ్యానికి అవతల వైజయంతపురాన్ని పరిపాలించే శంభరాసునుడితో, దశరథుడు అంటే పేరులోనే ఉంది 10 రథాలు కలిగినవాడని. వేదాంతపరంగా చూస్తే దశేంద్రియాలకు దశరథాలు ప్రతీక కావచ్చు, కానీ భౌతికంగా దశరథుని రథం మీద ఎగిరేది ఆ విజయ పతాక, అతనంతటి మహావీరుడు. కాబట్టి ఆ యుద్ధంలో, మళ్ళీ ఇంద్రుడు శంభరాసుడితో చేసిన యుద్ధంలో దశరథ సహాయం వచ్చినప్పుడు ఆయన మూర్చపోతే రథాన్ని నడిపినది, ఆ చక్రం యువతలకి వచ్చేయకుండా ఇరుసులో వేలు పెట్టి రథ గమనాన్ని ఎక్కడా నిలవకుండా చేసినది కైక. ఆ సందర్భంలో కోరిన వరాలని న్యాసంగా అట్టేబెట్టుకుని, అంటే తిరిగి ఇవ్వడానికి వీలుగా, అనంతర కాలంలో పట్టాభిషేకం ఇహ రేపనగా అప్పుడు ఆ వరాలు కోరడం, పైకి అడవికి పంపేసింది అన్నమాటున్న రాక్షస సంహారం చేసి స్వరాజ్యాన్ని సంస్థాపన చేయడానికి ఇది బలమైన హేతువు. అక్కడి నుంచే కట్టాడు కదా సముద్రానికి సేతువు. వీటన్నిటికీ కూడా కైక దశరథుల రథప్రయాణమే మూలం అని అనిపించట్లేదు? అనంతరకాలంలో ఇది త్రేతాయుగం నాటి మాటైతే, ద్వాపరానికి ద్వారం తెరిస్తే శ్రీకృష్ణుడు అష్టమహిషుల్లో రుక్మిణి సత్యభామలిద్దరూ కూడా మనకి కాంతులీనితూ కనిపిస్తారు. అక్కడ రుక్మిణిని తీసుకొచ్చి వివాహం చేసుకోవడానికి శ్రీకృష్ణుడు రథాన్ని ఎంత సొగసుగా నడిపాడో పోతనగారే చెప్పాలి. ఆ తర్వాత దాన్ని పద్యాన్ని హృద్యంగా పాటగా మలుచుకుంటే ఆ బాటలోనే మనం కూడా మన రథాన్ని నడుపుకుందాం.

రథప్రసక్తి వచ్చినప్పుడు వాటి మీద ఎగిరే పతాకాలు చాలా ముఖ్యం. వాటి మీదే దృష్టి వెళ్తుంది ఎవరికైనా. అర్జునుడిది

కపిధ్వజం, భీష్ముడిది తాళధ్వజం, నాగుపాము పతాకం దుర్యోధనుడిది. రథికుడు, సారథి ఇద్దరూ ముఖ్యమే, కానీ రకరకాల జెండాలతో శోభిల్లే రథాలను, రథం మీద ప్రకాశించే టెక్కెములు అంటే పతాకాలను తెలుసుకోవాలంటే కాస్త మహాభారతం, విరాట పర్వానికి, ఉత్తరాభిమన్యుల కళ్యాణానికి మూలమైన ఉత్తర గోగ్రహణం, ఆ సందర్భంగా జరిగిన యుద్ధం, బృహన్నలగా ఉన్న అర్జునుడు, అర్జున పల్గొన పార్థ కిరీటి శ్వేతవాహనాది బిరుదాళికి సరిగ్గా సరిపోయే వీరప్రభాసంతో భాసిల్లుతూ ఉత్తరకుమారుడికి కురువీరుల రథ పతాకాలను పరిచయం చేసే ఆ బాణి, ఆ వాణి, అది ఆనాటి వీరరథ ధోరణి.

భావప్రకటన సామర్థ్యం ఇవన్నీ నాస్తి అని అనిపించక తప్పదు. అందుకే ప్రతి తెలుగువాడు మనసులో అనుకునేది నాస్తి కాదు, ఇది నా ఆస్తి. పద్యం, పాట, గేయం, వచనం ఇవన్నీ కూడా మనవైన మనోరథాలు. ఆ రథాల మీద పగ్గాలు చేతబూని మనసు పరుగులు తీస్తూ ఉంటే శ్రవణ పర్వంగా ముందుకి అశ్వాల్లాగా మన భావాలు అలా ఎడతెరిపి లేకుండా లక్ష్యం వైపు సాగిపోతున్నప్పుడు ఎప్పుడు ఎటు వెళతామో లక్ష్య నిర్దేశం లేని గమనం కాకుండా మన మనసులో ఉండే ఆ గురి తప్పనప్పుడు సిరి దానంతట అదే వస్తుంది. మన సాధనతో దాన్ని సిద్ధి అంటాం. ఎప్పుడు ఎక్కడ ఎలా వెళ్ళాలన్నది ఇతఃపూర్వ నిర్దేశమే. నడిపేవాడికి తెలుస్తుంది, ఎటు నడిపించాలో ఆ నడిపించేవాడికి కూడా తెలుస్తుంది.

పద్యం తెలుగువాడి ఆస్తి, దాన్ని మినహాయించి చూస్తే ఆ గాంభీర్యం

కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి సారథ్యం వహించిన కృష్ణుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా శత్రువుల మీదకి నేను దూకను, అర్జున నీదే వీరత్వం అంతా అని శపథం చేసి ఒకనొక దశలో భీష్మ వీర ప్రతాపానికి పాండవ సేనలు అల్లకల్లోలమైపోతూ ఉంటే ఆ ప్రతిజ్ఞను కాస్త పక్కన పెట్టేసి ఒక్కసారిగా రథం మించి

కుప్పించి యుద్ధరంగంలోకి దూకాడు. ఆ దూకిన విధానాన్ని ఆ రథం కదలికతో శ్రీకృష్ణుడు ఎలా మెరిశాడు, అవని ఎలా మురిసింది, శత్రు సైనికులు ఎలా బెదిరేరు, భీష్ముడంతటి మహావీరుడు ఇంతకన్నా భాగ్యమేముందని రథాన్ని దిగి చేతులెత్తి మొక్కితే

ఎంతసేపు పురుషులు రథం నడపడం, ఎప్పుడో కైకమ్మ రథం నడిపి త్రేతాయుగం నాడు కోరిన వరాలు ఇవేనా అంటే, ఒకనొక జవరాలు కూడా రథాన్ని నడిపి సాక్షాత్తు శ్రీకృష్ణుడు మూర్ఛపోయినప్పుడు నరకాసురుణ్ణి సంహరించింది ఆ సత్యభామ విజయం. రథం ఎక్కడానికి ముందు ఆ పరాక్రమం, ఆ శౌర్యం, మూర్తీభవించిన వీరనారిగా

అది సమరరథంలో వెళ్ళిపోయే సత్యభామ వర్ణనైతే, సుమరథంలాగా సుమరథంలో కాదు, తరలిపోయే ఆ వన్నెలు చిన్నెలు

పూర్వకాలంలో అయితే హేమరథాలు, మధ్యకాలంలో సుమరథాలు, ఈ కాలంలో ప్రేమరథాలు, ఇవన్నీ ఇలా ఉంచితే ఒక్కోసారి రథాన్ని సామాజిక జీవనానికి ప్రతీకగా కూడా వాడుతూ ఉంటాం. పల్లెల్లోనో గ్రామాల్లోనో ఏదో ఒక చోట ఆ ఊరి పెద్దెవరో వస్తే కానీ ఆ రథం కదలదు అంటే, ఆ పెద్ద కొన్ని కొన్ని చిన్న బుద్ధులతోటి ఎప్పటికీ రాకపోతే చిన్నవాళ్ళందరూ కలిసి పెద్దరికం వహించి రథాన్ని కదుపుతారు, జనాన్ని కలుపుతారు, ఒక్క బాటపై నిలుపుతారు.

జీవుడి రథం నుండి దేవుడి రథం దాకా వచ్చాం. రాజులు ఎక్కి కూర్చుంటే మిగిలిన వారు రథాన్ని నడపడము, ఒక్కోసారి రథాన్ని లాగడము చేస్తూ ఉంటారు. ఇది ఉండడం లేకపోవడం అన్న వ్యత్యాసాల మధ్య నడుస్తుంది. కానీ భగవద్ రథాల విషయానికి వచ్చేసరికి రంగనాథుని పూలరథం, అలాగే ఉత్సవాలలో దేవుడి అరథం, వేల్పు తేరు, ఇన్ని పేర్లు ఉన్నా అక్కడ కూడా ఎవరు రథాన్ని లాగాలి అంటే శక్తి ఉన్నవాళ్ళని కాదు, భక్తి ఉన్నవాళ్ళే. భక్తికి శక్తికి పోటీ వచ్చినప్పుడు

ఆ లక్ష్మి సూర్యలక్ష్మి అయితే ఆ కళ్యాణం సూర్యరథ గమనం. సూర్యుడెంత ఆదర్శప్రాయుడు ప్రపంచానికి. సారథి చూస్తే అనూరుడున్న ఊరు తొడలు లేనివాడు. రథమా, ఇక్కడ నుంచి మొత్తం ప్రపంచమంతా తిరగాలి. దానికి ఉండేవి గుర్రాలు 7 కానీ పరిగెత్తే చక్రం 1. పరికరాలు సహాయకారిగా లేకపోయినా, పరిసరాలు చాలా దుర్గమంగా ఉన్నా, ప్రభాతం నుంచి ప్రకాశాన్ని పడమటికి తిప్పే వరకు రథం ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఎలా మళ్ళుతుంది, ఎలా తుళ్ళుతుంది, ఎలా వెళుతుంది, ఎక్కడైనా ఆగుతుందా? అందుకే మనం రథసప్తమి నాడు సూర్యుడికి ప్రత్యక్ష దైవంగా కృతజ్ఞత అర్ఘ్యాన్ని చెల్లించుకుంటాం.

బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప. విష్ణు పరమేశ్వర స్వరూపం వెంకటేశ్వరమైతే బ్రహ్మ జరిపే ఉత్సవం బ్రహ్మోత్సవమైతే అమరాంగణలదే ఆడేరు ప్రమదంబునదే పాడేరు గరుడ వాహనుడు కనకరథముపై ఇరువుగ వీధుల నేగీని సొరలును మునులును సొంపుగ మోకులు తరలిచి తరలిచి తీసేరు. ఇలధరుడిది ఓ ఇంద్రరథముపై కలయుచు దిక్కులు గెలిచిని అన్నాడు అన్నమయ్య. బ్రహ్మోత్సవాలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవాన్ని చూస్తూ

अधिरथोत्सवं प्रकुर्वीत सप्तमेन् हि यथाक्रमं छत्रध्वज पताकाज्यैः पुष्पदामैर्वितानकैः मुक्तिदामैश्च सौवर्णैर्मञ्जीराणां गणैस्सह घण्टाभिश्चामरस्सैवं स्वर्णकुम्भैरलङ्कृतम्। ये रथोत्सवं गोक्षीरं गोमूत्रं गोघृतं गोधधि गोमयन्तो परमपावनमै ब्रह्म విష్ణురుద్రశ్చ త్రిసూత్రాస్యాధిదేవత అన్నట్టుగా సాగి మాడవీధులలో తిరుగాడుతూ ధర్మార్థ కామ మోక్షాల చతుర్విధ పురుషార్థాలకి జీవించడాన్ని చెప్పడం రథోత్సవం యొక్క ప్రాధాన్యం. రథం ఎక్కడి నుండి కదులుతుందో అక్కడికి చేరుకోవాలి. జీవాత్మ పరమాత్మ సాన్నిధ్యం వదిలి బయటికి వచ్చిందే, మరల ఆ సాన్నిధ్యానికి చేరుకోవాలని చెప్పడమే ఈ మధ్య ప్రయాణమంతా. జీవిత యాత్ర, రథయాత్ర, జీవిత రథయాత్ర, ఇది అంత సులభమా? ఆటంకాలుంటాయి. సక్రమంగా నడవడం కోసం మోకులు వాడినట్లే జీవి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రథం మలుపులు తిరుగుతుందే, జీవితంలో మలుపులు లేవు. ఆ మలుపులు మంచివి కావాలి. తలుపులు మంచివి అయితే మలుపులు బాగుంటాయి. రథం చూడ్డానికి అందంగా ఉంటుంది. మానవుని దేహం కూడా అంతే. ఆ అందం బాహిరం కాకూడదు. రథంలో దేవుడున్నాడు. అలాగే మనిషిలోనూ ఆ దేవుణ్ణి గుర్తించడం కష్టం, కానీ గుర్తిస్తే అంతకన్నా లేదు ఇష్టం. ఇది రథయాత్ర మనకు చూపించేటటువంటి అవగాహన స్పష్టం.

ద్వారస్తంభాలు, ద్వారాలు, 14 లోకాలు, త్రిలోకాలు, భూమికగా మొదటి చక్రం, దానికి అటూ ఇటూ ఉండేటటువంటి పార్శ్వాలు, ఆ తర్వాత పూర్ణకుంభం, ఇక ముఖ్యుడు సారథి, కాంతులు, నవమ అష్టదళ పద్మం, దైవపీఠం, వీటన్నిటితోటి తయారైన రథం దివ్యరథం. ఆ రథం మనకి ఇదిగో ఆమని నుండి అనంతర మాసాల్లో దైవానికి ఒక్కొక్క రూపంలో ఈ యాత్ర జరుగుతూ ఉంటే గాలి అనుకూలంగా వీస్తుంది.

చాతక పక్షులు కొక్కెర పిట్టలు కలిసి మెలిసి కమ్మగమ్మగా కూస్తూ ఉంటే ఆకాశాన అల్లనల్లన తెల్లమబ్బు తేరు మీద జాబిల్లి నేలకి దిగాక ఆకాశం నీలాకాశం అలా ఉంది, మరి దానికి ఆకృతి లేదా? అది మన సుకృతి ప్రకారం నీలమేఘశ్యామమై తెల్లమబ్బులు రెండు ఒక సోదర సోదరీమణులై ముబ్బురు కలిసి అవతరిస్తే నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. ఆ రథోత్సవం, ఆ రథయాత్ర ఒడిశాలోని పురీ నగరంలో ఉన్న జగన్నాథుడు వైకుంఠంగా మనం భావిస్తూ వైకుంఠ రథమే తరలుతున్నట్టుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహోత్సవం ఈరోజే. అన్న బలభద్రుడు చెల్లెలు సుభద్రాదేవితో కలిసి ఈ ఆషాఢంలో పూర్వాషాఢ నక్షత్రంతో మాసం ప్రారంభమైతే జగన్నాథాలయంలో సింహద్వార అశ్వద్వార వ్యాఘ్రద్వార హస్తిద్వారాలనే ప్రధాన ప్రవేశద్వారాల్లో స్వామి ఆ శ్రీమందిరంలో ఎలా ప్రవేశిస్తాడు, ఆ సింహాల శిల్పాల చెక్కుబాట్లు మీద పురీ నగర ప్రవేశం స్వామి ఎలా చేస్తాడు, ప్రధాన ద్వారమేది, ధర్మశక్తి ప్రతీక ఏది అని మనం అందరం కూడా ఆ చింతనతో ఆ వీరత్వ వేగ కర్తవ్య నిష్ఠ ప్రతీకగా ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో ఈ రథయాత్రని మనం భావిస్తూ ఉంటాం. ఇదిగో పురీలో ఈరోజు ఈ రథయాత్ర ఆరంభం. వైభవోపేతంగా జగన్నాథుని యొక్క అందచందాలను సాక్షాత్తు రథంలో ఊరిగే మహారాజు కూడా ఈనాడు బంగారు చీపురుతో ఊడ్చి ఆ శ్రీమందిరంలో ఈ ఆషాఢశుద్ధ విధిలో 9 రోజులు గుండిచా కొలువుండి నందిఘోష రథంపై జగన్నాథుడు 23 గజాల ఎత్తు అక్కడ నుంచి ఆ 18 రథచక్రాలు ఆ తాళధ్వజంతో 22 గజాల ఎత్తుతో 16 రవిచక్రాలతో దర్పదళనమనే సుభద్రాదేవి రథంతో సాగి వస్తూ ఉంటే రథాలపై పావన బాణాలనే పతాకాలు ఎగురుతూ ఉంటే బలభద్ర విశేష రథంతో సాగే యాత్ర నిజానికి భౌతికంగా తాళ్ళు పట్టి మనమంతా కూడా వాటిని లాగుతూ ఉంటాం. ఆ జగన్నాథ రథానికుండే తాళ్ళు వేటికి ఆనవాళ్ళు, అది నాదపురి జగన్నాథహరి రథఘోషలహరి మనోరథం అమరి చాలా అందంగా ఆ స్యందనం అంటే రథం ఉత్కళ వీధుల హృత్కళ దీప్తులతో రథ నందిఘోషలో తాళధ్వజ బలభద్ర శకటిలో సుభద్రంగా దేవదళ రథం కదులుతూ ఉంటుంది. ఈ తాళ్ళు పాశాలు యాతనలు జీవన ఘాతాలు అవన్నీ యాత్రగా మరి నడిపిస్తూ జగన్నాథ దర్శనం అంటే సమానత్వానికి, శ్రావణంలో రాబోయే రక్షాబంధన సోదర సోదరి అనుబంధానికి నిదర్శనంగా ఆ సుదర్శనుడు మనకి అన్యాపదేశంగా కలిసి ఉంటే ఆ కట్టులో ఉండేది కనికట్టు కాదు, సమైక్యత కాదు, ఒక పనిముట్టు అని ఎక్కడెక్కడెక్కడెక్కడి ప్రాంతాల వారు విచ్చేసే ఆ దివ్య శోభ ఈరోజే. అది రథయాత్ర, మరో రథయాత్ర కాదు, జ్ఞానమనోరథయాత్ర.

శోభయాత్ర, జగన్నాథ దర్శనం, ఎంగిది దోషమనేది లేదు. సమైక్యంగా ప్రసాద భోజనాన్ని స్వీకరించడం, అందుకే సర్వం జగన్నాథం. అక్కడ పలికే స్వరం జగన్నాథం. ఎక్కడో ఉండే భగవచ్చక్తి మనకి కనబడకుండా కటాక్షించినట్టే కిందన ఎక్కడో ఎగసే ఆ మంట ఏకమొత్తంగా పెట్టిన అన్ని కుండలలోని వంటకాలను ఒకేసారి రుచ్యంగా సుచ్యంగా పాకం చేసి ఆ పాకశాల ఇది పుణ్య పరిపాకశాల అన్నట్టుగా మనకి అందించడం జగన్నాథ సమైక్య మహిమ్నా నిదర్శనం.

రథయాత్ర వ్యాఖ్యానంతో కూడిన చలనచిత్ర గీతాల కార్యక్రమం విన్నారు. మధురిమ శీర్షికన మరిన్ని చిత్రగీతాలు మధుమంజరిగా ఈ ప్రసారంలో 12:10 వినొచ్చు. 12:40 కూడా తెలుగు సినిమా పాటలుంటాయి. సమయం 12:00 వార్తలు.

సుమంగళి చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం విన్నారు. శ్రీ పాండురంగ మహాత్మ్యం చిత్రం నుండి ఘంటసాల.

0: మధుమంజరి సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో 12:40 మరిన్ని చలనచిత్ర గీతాలుంటాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12:29:54 మరికొద్ది క్షణాలలో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్యదేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్యదేశాల మధ్య మరింత సన్నిహిత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల సమావేశంలో దోవల్ మాట్లాడుతూ, బిమ్స్టెక్ సభ్యదేశాలు పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, పరస్పర చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దాదాపు 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఉమ్మడి జీడిపి కలిగిన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అత్యంత కీలకమైన, శక్తివంతమైన దేశాలను బిమ్స్టెక్ ఒకే వేదికపైకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.
2: There is an urgent need for us to collaborate, take decisive actions for our mutual benefit and find solutions through mutual discussions and deliberations to the vexed problems that we are all facing. Excellencies, BIMSTEC brings together two of the most significant and vibrant regions of the Indian Ocean together. We are home to 1.7 billion people, almost 22% of the world population.
1: అలాగే కొత్తగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడానికి సభ్యదేశాల మధ్య బలమైన సహకారం ఉండాలని చెప్పారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, సైబర్ ముప్పులు, సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సభ్యదేశాలు ఇప్పటికే సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయని ఆయన చెప్పారు.
2: BIMSTEC's long-standing goals of regional security, connectivity, capacity building and economic security should continue to drive our collective efforts. For India, BIMSTEC represents our vision of neighborhood first, our commitment to Act East policy and the Mahasagar vision, which stands for mutual and holistic advancement for security and growth across regions.
1: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా

వైనా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్లను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రధాని జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్లో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ బృందంలో ఫిక్కీ, సిఐఐ, అసోచామ్, ఇతర ప్రాంతీయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య భారతీయ పరిశ్రమలకు కొత్త అవకాశాలు కల్పించడం, భారతీయ వ్యాపారాలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుస్తుందనే అంశాలపై తాము చర్చించినట్టు గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర ఈరోజు ఒడిశాలోని పూరిలో ప్రారంభం కానుంది. ఈ వార్షిక రథయాత్ర ఉత్సవంలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బలభద్రుడు, దేవి సుభద్ర రథాలపై ప్రజలకు దర్శనమిస్తూ జగన్నాథుడి పినతల్లి ఇల్లుగా భావించే గుండిచా ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్ర త్రిమూర్తుల ఊరేగింపును వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఊరికి తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు, భక్తుల ఈ పవిత్ర కలయిక ఒక అసమానమైన భావోద్వేగ భరితమైన క్షణమని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్య విలువలను ప్రతిబింబిస్తుందని, అన్ని భేదాలకు అతీతంగా ప్రజలను ఒకచోటికి చేరుస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రథయాత్రను దేశం కాలాతీత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ఒక ఉజ్వలమైన వ్యక్తీకరణగా ప్రధానమంత్రి అభివర్ణించారు. రథయాత్రతో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. జగన్నాథుడు అందరికీ ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రధానమంత్రి ప్రార్థించారు. హార్మోజ్ జలసంధిలో నౌకల రక్షణే లక్ష్యంగా ఇరాన్పై దాడులను ప్రారంభించినట్టు అమెరికా తెలిపింది. హార్మోజ్ జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకునే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్పై దాడులను పూర్తి చేసినట్టు అమెరికా పేర్కొంది. ఈ కీలక జల మార్గంపై టెహరాన్ పట్టును సడలించేందుకు అమెరికా సైనిక చర్యను మరింత విస్తరించడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున టెహరాన్లో వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. బెహ్రెయిన్, కువైట్లతో సహా ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక లక్ష్యాలపై తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రైలు టికెట్ బుకింగ్ను మరింత సరళంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త బేటా వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ కొత్త బేటా వెర్షన్లో ఐఆర్సిటీసీ 4 ముఖ్యమైన మార్పులు చేసింది. ఇందులో అనవసరమైన పాపప్లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్ లేదా ఇతర చికాకు కలిగించే అంశాలుండవు. ప్రయాణికులు అన్ని క్లాసులకు సంబంధించిన సీట్ల లభ్యతను ఒకేసారి చూసుకోవచ్చు. ఇది వేగవంతమైన చెక్అవుట్ ప్రక్రియను అందిస్తుంది. ఈ వెబ్సైట్ ఇకపై ప్రయాణికుల వివరాలను సేవ్ చేసి ఉంచుతుంది. దీనివల్ల ప్రతిసారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా తదుపరి బుకింగ్లు సులభంగా చేసుకోవచ్చు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు చైనా క్రీడాకారిణి హాన్ యూయును వరుస గేమ్లలో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో సింధు 21-16, 21-14 తేడాతో ఘన విజయం సాధించింది.

0: మిక్స్డ్ డబుల్స్ జంట తనీషా క్రాస్టో, ధ్రువ్ కపిలా ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన రెండవ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022 ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చలనచిత్ర గీత.
2: Oh, my lovely darling, let me tell you something.

ఈ మనసైన వాణి మామా అనగానే పొంగేను ఇక వలపు దారిలో కలికి.

చెట్టు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే, ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు.

0: నేనంటే నేనే.
1: చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నారు ఘంటసాల కంఠంలో.
0: అదృష్టవంతులు చిత్రగీతం.

ఓహో చామంతి పొయ్యారి పూ బంతి మురిపాల ముద్ద బంతి ముద్దుల రబ్బరు బంతి నువ్వు కసిరి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. సుస్థిర అభివృద్ధి నమూనాలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్న మంత్రి కొలుసు పార్థసారథి. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులు, ఆర్థిక శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పీపీపీ విధానంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతి, ప్రభుత్వ వ్యయం వంటి అంశాలను సమీక్షించారు. పోర్టులు, షిప్యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులతో పాటు మొత్తం 260 ప్రాజెక్టులు పీపీపీ కింద చేపట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సుస్థిర అభివృద్ది నమూనాలో పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం సాయంత్రం వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద నిర్వహించే జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ది కోసం ఏర్పాటు చేసిన వైల్డ్ లైఫ్ కమిటీకి చైర్మన్గా ఉన్నట్లు తెలిపారు. ఆసియాలోనే 3,000 ఎకరాల విస్తీర్ణంతో తిరుపతి జంతు ప్రదర్శనశాల అతిపెద్దదని పేర్కొన్నారు. టీటీడీ సహకారంతో దీనిని మరింత అభివృద్ది చేస్తే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుందని అన్నారు. అంతకుముందు శాసనసభాపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణా పశ్చిమ డెల్టాకు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నీటిని నిన్న విడుదల చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని వెల్లడించారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈ సంవత్సరం సూపర్ ఎలినోవో సందర్భంగా ప్రతి నీటి బొట్టు కూడా ఎంత విలువైనదో మనందరికీ తెలుసు. ఆ ప్రకాశం జిల్లా బాపట్ల, గుంటూరు దగ్గర నుండి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా వరకు ఈ యొక్క ప్రకాశం బ్యారేజీ నుంచి 10,000 నీరుని విడుదల చేయగలిగామనంటే ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్ కి ఇది ఒక నిదర్శనం. ఎగువ ప్రాంతం నుంచి ఒక డ్రాప్ వాటర్ కూడా కృష్ణా నదికి రానటువంటి రోజుల్లో కూడా ఆ పట్టిసేమే ఈ రోజు ఈ యొక్క కృష్ణా డెల్టా స్థిరీకరణకి ఒక గుండెకాయలాగా మరి ఉపయోగపడినటువంటి పరిస్థితి.
0: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో ఈరోజు చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకార బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడగా గాయపడిన 2 ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులు, అలల ఉధృతిపై ముందస్తు హెచ్చరికలు తప్పనిసరిగా మత్స్యకారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే లైఫ్ జాకెట్లతో పాటు ఇతర భద్రతా పరికరాల వినియోగం

0: పై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పోలవరం మోదీవరం పేరుతో పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రను ఈరోజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, పార్లమెంటు సభ్యురాలు డి పురంధేశ్వరి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్తో పాటు పలువురు నాయకులు యాత్రలో పాల్గొన్నారు. యాత్రకు ముందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానిని పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించారు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే కేంద్రం 20,750 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, పనుల పూర్తికి అవసరమైన అదనపు నిధులను కూడా అందిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
1: దాదాపు 31,000 కోట్లు ఇవాళ పోలవరంకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఏదో ఈ కృష్ణా డెల్టా కోసం వచ్చిన ప్రాజెక్టు కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. లెఫ్ట్ బ్యాంక్ ద్వారా ఇవాళ అనకాపల్లికి సాగునీరు వస్తున్న, తాగునీరు వచ్చే అవకాశం వస్తున్న విషయం కూడా మనం తెలుసు. ప్రధానంగా లబ్ధి రాయలసీమ ప్రాంతానికి లబ్ధి జరుగుతుంది. కృష్ణా బేసిన్కి దాదాపు 80 TMCలు పోలవరం ద్వారా డైవర్ట్ అవుతున్న నేపథ్యంలో ఇవాళ శ్రీశైలం నుంచి ఏదైతే ఇప్పటిదాకా కృష్ణా డెల్టాకి నీరు పోతా ఉన్నదో ఆ మేరకు రాయలసీమ ప్రాంతానికి నీరు తరలించుకోవడానికి అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. ఒంగోలులోని ప్రకాశం భవన్లో నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమీక్ష సమన్వయ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలిసి రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అటవీ, తాగునీటి సరఫరా, నీటిపారుదల వంటి అంశాలపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎల్నీలో ప్రభావం ఉన్నందున తాగు సాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా జిల్లా ప్రజలకు నీరు త్వరగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, కంప్రెస్డ్ బయోగ్యాస్ సీబీజీ పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీబీజీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 22న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుజ్జయ్య చౌదరి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులు చేపడుతున్నామని చెప్పారు. మురుగునీరు గోదావరిలో కలవకుండా శుద్ది కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఎక్సలెన్సీ సెంటర్లలో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి వి ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు రాష్టంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2026 10వ తరగతి పరీక్షల్లో 85% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు జూనియర్ ఇంటర్కు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 75% మార్కులు సాధించిన విద్యార్థులు 2వ సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుస్థిర అభివృద్ధి నమూనాలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల

0: భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఈనాటి ఈ ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో వినబోతున్న అంశం నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ. ఈ అంశంపై చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కేటీవి లక్ష్మణ్ గారితో శ్రీమతి కె ఇందిర గారు జరిపిన పరిచయ కార్యక్రమం.
1: ఈనాటి కార్యక్రమంలో మా ఆకాశవాణి స్టూడియోకి వచ్చారు డాక్టర్ కేటీవి లక్ష్మణ కుమార్ గారు. వీరు నవజాత శిశువు వైద్య నిపుణులు. వీరితో మాట్లాడి నవజాత శిశువు అంటే అప్పుడే పుట్టిన బిడ్డని ఎటువంటి కేర్ తీసుకుంటే మంచిది అని తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ లక్ష్మణ్ కుమార్ గారు.
2: నమస్తే మేడం.
1: డాక్టర్ గారు, అప్పుడే పిల్ల పుడితే వెంటనే దాన్ని ఎటువంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది అంటారు?
2: అప్పుడే పుట్టిన బేబీస్ మనకు తెలుసు చాలా ప్రెషియస్ వాళ్ళు. సో వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కాకుండా ఫస్ట్ ఏం చేయాలంటే బేబీ పుట్టిన వెంటనే

0: చిన్న నీట్గా క్లీన్ చేసి వెచ్చని క్లాత్తో బాగా కవర్ చేసి ర్యాప్ చేసుకోవాలి. వెంటనే బేబీని మదర్ నుంచి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్లో పెట్టుకుంటే మంచిది. సో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండగా మదర్కి బేబీకి బాండింగ్ ఏర్పడుతుంది, మదర్ ఉన్న వెచ్చదనం బేబీకి స్ప్రెడ్ అయ్యి ఆ మదర్ ఫీడింగ్ కూడా తొందరగా వస్తుంటుంది.
1: అప్పుడే పిల్లలు పుట్టారు అనేసరికి ఎన్నో అపోహలు ఉంటాయి. కొంతమంది ఏమో పిల్లల్ని వెంటనే, కొందరేమో తేనె నాకించాలంటారు, తల్లిపాలే పట్టకూడదు అన్నమాట కూడా కొందరు అంటూ ఉంటారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటండి?
0: తగుపాకు కన్నా ఇంపార్టెంట్ విషయం ఇంకేమీ ఉండదు. తగుపాకు అమృతంతో సమానం. మనం బేబీకి ఇచ్చే ఫస్ట్ వ్యాక్సినే తగుపాకు. సో ఫస్ట్ 1-2 డేస్ తగుపాకు తక్కువ వచ్చినా సరే మనం ట్రై చేస్తూ ఉండాలి. ఒక్క 1 డ్రాప్ వచ్చినా సరే తగుపాకు పట్టాలి. ఫస్ట్ మనం అపోహగా ఏం చేయొచ్చో, అంటే ఇంతకుముందు నుంచి పెద్దవారి నుంచి ఫాగ్ అవుతున్నాయి మనం ఫాగ్ అయ్యే అంటే అపోహగా అంటాము. అందుకే ఏవి మంచివి ఏవి చెడవ తెలుసుకుందాం. మంచివి ఏంటంటే ఆయిల్ మసాజ్ అనేది మంచిది. అది కరెక్ట్ పద్ధతిగా చేస్తే బేబీకి రోజు మార్నింగ్ ఈవినింగ్ ఆయిల్ మసాజ్ చేయొచ్చు. బేబీ ఆయిల్స్ కానీ ఏదైనా ప్రత్యేకమైన ఆయిల్స్ వాడి చేయొచ్చు. వాసన వచ్చేవి పర్ఫ్యూమ్ వచ్చేవి అలాంటివి చేయకూడదు. కానీ బేబీకి మిగతా ఆయిల్స్తో మసాజ్ చేయడం మంచిది. మిగతా సున్నిపిండి నలుగుపెట్టడం కానీ బేబీ స్కిన్కి కానీ ఏమైనా రియాక్షన్ వస్తే మనం వేగినంత వరకు వెంటనే ఆపేయడం మంచిది. కరక్కాయ పడ్డం కానీ పట్టుకువేగం పంచదగ్గనికి పడ్డం కానీ అసలు చేయకూడదు. ఫస్ట్ 6 మంత్స్ ఆఫ్ లైఫ్లో బేబీకి మదర్ ఫీడింగ్ తప్పితే ఇంకొకటి పట్టకూడదు. ఇది మాత్రం స్పష్టంగా అందరూ ఫాలో అవ్వాల్సిన విషయం.
1: సార్, మరి బేబీ పుట్టిన వెంటనే ఎంతసేపట్లో తల్లిపాలు పట్టాలంటారు?
0: నార్మల్ కాన్పు అయితే మేడం పుట్టిన వెంటనే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ పట్టచ్చు. 30 మినిట్స్ లోపునే మనం స్టార్ట్ చేయాలి. మనం ఇప్పుడు ఫాగ్ అవుతున్న అపోహగా అది కూడా ఒకటి. ఎందుకంటే మదర్కి పత్యం చేయించడము, మదర్ దగ్గర ఫీడింగ్ పెట్టకపోవడం, వెయిట్ చేయడము, సిజేరియన్ అయితే 2-3 డేస్ కూడా పెట్టరు. ఎందుకంటే మదర్కి సర్జరీ అయింది, పుండ్ ఇంకా పచ్చిగా ఉందని చెప్పి ఆపేస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. బేబీ ఎప్పుడైతే మదర్ దగ్గర సక్ చేస్తుందో అది మదర్కి స్టిమ్యులస్ కింద యాక్ట్ చేసి ఫీడింగ్ స్టార్ట్ అవుతుంది. అంతే తప్పితే మదర్కి ఫుడ్ పెడితేనే పాగు పడితే అనేది అది ఖచ్చితంగా అపోహ. మదర్ని బేబీకి ఎంత తొందరగా అందిస్తే అంత మంచిది. బేబీ ఎంత తొందరగా మదర్ గమ్ము దగ్గర సక్ చేస్తే అంత తొందరగా పాగు పడతాయి.
1: ఒకవేళ తల్లికి పాలు పడట్లేదే అనుకోండి, అప్పుడు ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటుందా పిల్లలకి? ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఫీడ్?
0: మనం ఫస్ట్ చేయాల్సింది ఎడ్యుకేట్ చేయాలి మేడం. అంటే బేబీ పుట్టిన తర్వాత కాకుండా బేబీ పుట్టక ముందు నుంచే డెలివరీకి వస్తున్న నుంచి మనం మదర్ని మోటివేట్ చేయాలి. ఎందుకంటే మనకు తెలిసిన విషయం 100 మంది పుడితే 99 మంది మదర్స్కి ఫీడింగ్ వస్తాయి. ఫీడింగ్ కాదన్న విషయం ఎక్కడో ఒకటి జరుగుతుంది. మిగతా గ్యాప్ అంతా ఎక్కడ వస్తుందంటే మనం సరిగ్గా ఎడ్యుకేట్ చేయకపోవడమేగా, సరిగ్గా మనం వాళ్ళకి ట్రైన్ చేయకపోవడమేగా, ఆ అపోహ మనం మిల్క్ ఫీడింగ్ సరిగ్గా కావట్లేదు. కానీ బేబీ పుడితే మిల్క్ వస్తుంది, అది నేచురల్ కదా. సో దానికి తగ్గట్టుగా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన విషయం ఎక్కువ ఉంటుంది. నిజంగా కావట్లేదు అనుకుంటే అప్పుడు మనం చేయాల్సింది అంటే డబ్బా పాగు అనేది సెకండ్ ఆల్టర్నేటివ్. కానీ వేగినంత వరకు మనం అవాయిడ్ చేయమని చెప్తాం. డైరెక్ట్గా ఆవు పాగు గేదె పాగు డైరెక్ట్గా పట్టకూడదు. వాటర్ అది మిక్స్ చేసి పరిచయం చేసి అస్సలు పట్టకూడదు.
1: అంటే ఆవు పాలు గేదె పాలు కంటే డబ్బా పాలు మేలు. ఎప్పుడైనా తల్లిపాలే
0: 100-100% తగుపాకు మస్ట్. తగుపాకు కావట్లేదు అంటే ఎందుకు కావట్లేదు అనేది కారణాలు వెతికి చూసుకోవాలి. ఏమైనా డైట్ తక్కువ ఇస్తున్నాగా, పత్యం చేస్తున్నాగా, దానివల్ల సరిపోవట్లేదు కదా, లేదంటే మదర్ బేబీ సరిగ్గా మదర్ రొమ్ము దగ్గర పట్టుకోవట్ కదా, సకింగ్ ఏమైనా సరిగ్గా చేయకపోతుందా, ఎక్కడైనా లింక్ ఏమైనా ఎక్కడైనా వీక్ ఉందని మనం చెక్ చేసి దాన్ని రీఎన్హాన్స్ చేసి కొంచెం మోటివేట్ చేస్తే 100% అందరు బేబీస్కి మదర్ ఫీడింగ్ వస్తుంది మేడం. అది మనం డివైడ్ చేయకూడదు. మన ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మా బేబీకి ఎప్పుడూ తగుపాకు నుంచి దూరం చేయకూడదు.
1: బాగా చెప్పారు సార్. సార్, ఇప్పుడు బేబీకి వెంటనే స్నానం చేయించాలి అంటున్నారు కదా, ఆయిల్ మసాజ్ అది చేయడం కూడా మీరే ఇప్పుడే చెప్పారు చేయాలి అన్నది. దానికి ఎంతసేపు చేయాలి, ఎంత గట్టిగా చేయాలి, దానికి ఏదైనా ఉంటుందా?
0: అంటే స్ట్రిక్ట్ గైడ్లైన్స్ కాగా ఉండవు మేడం. జెంటుగా మసాజ్ అని చెప్తాము. గట్టిగా గుద్దేయకూడదు, ఆగేయకూడదు. జెంటుగా మసాజ్ ఇస్తే ఆయిల్ మసాజ్తో మనకు తెలియని అడ్వాంటేజెస్ ఏమంటే మసాజ్తో మజిల్స్ స్టిమ్యులేట్ అవుతాయి, కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. ఆ ఆయిల్ మసాజ్ స్కిన్ బేబీ స్కిన్ పలుచుకుండగా స్కిన్ నుంచి పియర్స్ అయ్యి బేబీకి న్యూట్రిషన్గా హెల్ప్ అవుతుంది. ఈ వింటర్ సీజన్ కానీ ఇలాంటి సీజన్స్ ఏమైనా ఏమవుతుందంటే బేబీ పైన కోటింగ్ ఆగిపోయి బేబీకి కొంచెం వెచ్చదనం కూడా క్రియేట్ చేస్తుంది. సో మనకు కనబడుతున్నవి కాకుండా కనబడినవి అడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఆయిల్ మసాజ్ ఇప్పుడు అడ్వైస్ చేస్తున్నాము. బాత్ విషయానికి వస్తే యాజ్ మినిమం యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా మనం చేయగలిగితే అంత మంచిది. వాటర్తో కాంటాక్ట్గా ఉంచితే ఆ బేబీ టెంపరేచర్ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడే పుట్టిన బేబీస్కి మనం మెయింటైన్ చేస్తుంది ఫీడింగ్ ఎంత ఇంపార్టెంటో, ఇన్ఫెక్షన్ కాకుండా చూడడం ఎంత ఇంపార్టెంటో, బేబీ టెంపరేచర్ మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్.
1: బాగుంది సార్. ఇప్పుడు ఆయిల్ మసాజ్ సంగతి మీరు చెప్పారు, దానికి ఎక్కువ ప్రెషర్ అది ఇవ్వకూడదని. మరి స్నానానికి బేబీ ప్రొడక్ట్స్ ఎంతవరకు వాడాలి? ముఖ్యంగా ఇప్పుడు చాలా బేబీ ప్రొడక్ట్స్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటున్నాయి అంటున్నారు కదా, మరి ఏం చేస్తే మంచిదంటారు?
0: బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ మేడం. మన స్కిన్తో కంపేర్ చేస్తే బేబీ స్కిన్ ఇస్ వెరీ సెన్సిటివ్. సో దాన్ని తగ్గట్టుగానే మనం చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ బేబీస్కి మోస్ట్ ఆఫ్ ద టైం మాయిశ్చరైజర్ తప్పితే అంతకన్నా ఎక్స్ట్రా అవసరం ఇంకేం ఉండకపోవచ్చు మేడం. మసాజ్ ఫాగర్డ్ బై బాత్ విచ్ ఇస్ ఫాగర్డ్ బై మాయిశ్చరైజర్. అంతకన్నా పౌడర్స్ కానీ ఇలాంటివన్నీ బేబీ ప్రొడక్ట్స్ అన్ని వాడాల్సిన అవసరం లేదు. మాయిశ్చరైజర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ స్కిన్ డ్రైనెస్ని తగ్గిస్తుందని చెప్పి దానికోసం మనం మాయిశ్చరైజర్ అడ్వైస్ చేస్తాం.
1: సార్, మరి ఇప్పుడు బేబీ ప్రొడక్ట్స్ కాకుండా డయాపర్స్ అవన్నీ వాడుతున్నారు కదా, ఇదివరకు లాగా కాకుండా బయట నుంచి కొనే డయాపర్స్ వాడుతున్నారు, అది ఎంతవరకు సేఫ్ అంటారు?
0: ఇష్యూ డైపర్ ఇష్యూస్తో మేడం, అంటే మనం సరిగ్గా వాడకపోవడమే వస్తాయి ఇష్యూస్. డైపర్

0: ఎన్ని కాటన్ క్లాత్ కానీ ఏదైనా పర్పస్ ఒకటే సర్వ్ చేస్తుంది. కాకపోతే డై పోతే ఏమవుతుందంటే అది సోక్ చేయడం వల్ల మనం మార్నింగ్ వేస్తే నైట్ దాకా తీయకుండా ఆపేస్తుంటాం అనమాట. సో దానివల్ల ఆ డైపర్ ఉండిపోయిన మోషన్ కానీ యూరిన్ కానీ ఆ కంటెంట్ బేబీ స్కిన్కి చాలా టాక్సిక్గా క్రియేట్ చేసి రియాక్షన్ కానీ ర్యాషెస్ కానీ వస్తాయి. అదే మనం మామూలుగా ఇంతకు వాడే కాటన్ డైపర్ అయితే ఒకసారి తడగానే వెంటనే తీసి ఆగేసేస్తాం కాబట్టి దానివల్ల కొంచెం ఇన్ఫెక్షన్స్ కానీ ఈ రియాక్షన్స్ కానీ తక్కువ వస్తాయి. వీలైనంత వరకు కాటన్ క్లాత్స్ వాడడం ట్రై చేయండి. ఇన్ కేస్ తప్పటికే ఏదో డైపర్ వాడాల్సి వస్తుందంటే వెంటనే ఎప్పుడైతే మాయిశ్చరైజ్ సోక్ చేస్తుందో వెంటనే మనం చేంజ్ చేసేయాలి. అవర్స్ టుగెదర్ దాన్ని ఉంచేయండి. త్రూ అవుట్ ద నైట్ ఉంచడం కానీ అలా చేయకూడదు. ఎప్పుడైతే తడిచిపోతుందో వెంటనే మార్చేసుకుంటే రియాక్షన్స్ ఏమీ కావు.
1: అంటే టైం టు టైం చెక్ చేస్తూ ఉండడం మంచిది.
0: చెక్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు తడిస్తే అప్పుడు మార్చేసేయాలి.
1: సార్ మరి అప్పుడే పుట్టిన పిల్లల్లో వినేది ఏంటంటే పచ్చకామర్లు తరచూ వస్తూ ఉంటాయని వింటాం, దాని కారణం ఏముంటుందంటారు?
0: కరెక్టే మేడం. అది 10 మంది బేబీస్ పుడితే ఆల్మోస్ట్ 7 to 8 బేబీస్కి పచ్చకామరలు ఉంటాయి. బేబీస్కి వచ్చే పచ్చకామరకు పెద్దవాళ్ళకి పచ్చకామరకు ఒకటి కాదు, అవి రెండు డిఫరెంట్. ఎందుకంటే పెద్దవాళ్ళకి వచ్చే పచ్చకామరకు రెండు బిగుబిన్ రెండు కన్నా ఎక్కువ ఉంటే చాలా ప్రమాదం. కానీ న్యూ బార్న్ బేబీస్కి ఆల్మోస్ట్ 15 కన్నా ఎక్కువ అయితే కానీ మనకు అంత భయపడాల్సిన అవసరం లేదు. బేబీస్కి ఎందుకు ఎక్కువ వస్తుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే బేబీస్ బాడీగా హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు పుట్టిన బేబీస్కి 18, 19, 20 దాకా కూడా ఉంటుందన్నమాట. సో హిమోగ్లోబిన్ బ్రేక్ అయ్యి దాని నుంచి మనకి జాండిస్ ప్రొడ్యూస్ అవుద్ది. జాండీస్ ప్రొడ్యూస్ అయిన తర్వాత మనం ఎవరికి పనిచేసి దాన్ని క్లియర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో బేబీస్ ఇంకా ఎవరికి కంప్లీట్గా మెచ్యూర్ అవ్వదు కాబట్టి ఆ పగిలిపోయిన బ్లడ్ సెల్స్ నుంచి వచ్చిన జాండీస్ తొందరగా క్లియర్ చేయడానికి టైం పడుతుంది అనమాట. సో అందుకని జాండీస్ కొంచెం చిన్న పగిలికి ఎక్కువ వస్తుంటుంది. అది భయపడాల్సింది కాదు. ఇందాక చెప్పినట్టు 15 దాకా కూడా యూజువల్గా ఏమవ్వదు. 15 దాటా కూడా ఇప్పుడు వచ్చిన అడ్వాన్సెస్ వల్ల ఫోటోథెరపీ అండ్ లైట్ ఉంటుంది. అది ఎల్ఈడి ఫోటోథెరపీ లైట్స్ వచ్చాయి ఇప్పుడైతే. సో అదైతే వెచ్చదనం వేడి ఓవర్ హీట్ అలా ఏం చేయకుండా బేబీ జాండీస్ని క్లియర్ చేస్తుంది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మనకు జాండీస్ అండ్ అనుమానం వచ్చిన వెంటనే దగ్గరగా ఉన్న డాక్టర్ గారిని సంప్రదిస్తే వెంటనే తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అది సీరియస్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు ఫోటోథెరపీ గురించి కొంచెం వివరంగా చెప్తారా? ముఖ్యంగా ఒకసారి డిశ్చార్జ్ చేసాక ఇంటికి తీసుకెళ్ళాక పిల్లలకి ఎటువంటి ఫోటోథెరపీ ఇస్తే బాగుంటుంది, దానికి ఎలాంటి ఉపాయాలు చేయవచ్చు?
0: ఫోటోథెరపీ అనేది అది లైట్స్ మేడం. అది అంటే హాస్పిటల్గా ఉండేది, యూజువల్గా ఇంటి దగ్గర ఉండవు. ఇంకొక అపోహ ఏంటంటే మనం కామెగా ఉంటే ఎండకు చూపిస్తే తగ్గిపోద్ది అనేది ఒక అపోహ. సన్లైట్కి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమి లేదు. జాండీస్ అయితే తగ్గదు. సో జాండీస్ కనిపిస్తుంది మనకి 10-15 లెవెల్స్ కన్నా కట్ ఆఫ్ వ్యాల్యూస్ ఉంటాయి. కట్ ఆఫ్ వ్యాల్యూ దాటుతుందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫోటోథెరపీ లైట్గా పెట్టాలి. ఫోటోథెరపీ లైట్ అంటే బ్లూ లైట్ పెడతాము. ఆ బ్లూ లైట్ ఖచ్చితంగా ఎందుకు పెడతామంటే ఆ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ ఉంటుందన్నమాట. ఒక 450 to 550 మధ్య ఉన్న స్పెక్ట్రమ్ లైట్ బేబీ స్కిన్ మీద పడితే బేబీ లోపల ఉన్న జాండీస్ క్లియర్ అయ్యి అది యూరిన్ నుంచి కానీ మోషన్ నుంచి కానీ క్లియర్ అయిపోతుంది అనమాట. సో అది మెకానిజం. సో అది హాస్పిటల్లోనే పెట్టాల్సి వస్తుంది. కాకపోతే మనం వీలైనంత వెంటనే మనకు అనుమానం వచ్చిన వెంటనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి కూడా జాండీస్ ఏంటంటే బేబీస్ జాండీస్ ఒక ప్రాసెస్గా పెరుగుతుంటుంది. ఫస్ట్ ఫేస్కి, తర్వాత చెస్ట్కి, తర్వాత బాడీకి, తర్వాత లెగ్స్కి, లాస్ట్ అరిచేతికి అరిగాలికి వస్తాయి అనమాట. సో అరిచేతికి అరిగాలికి కనిపిస్తున్నాయి అంటే బాగా ఎక్కువ ఉన్నట్టు. సో దానివల్ల తగ్గినప్పుడు కూడా అరిచేతికి అరిగాలికి తగ్గి, కాలు చేతికి తగ్గి, పొట్టకి, చెస్ట్కి, లాస్ట్గా ఫేస్ తగ్గుతుంది. సో అందుకే కరువు పసుపుగా కనిపిస్తే బాగా ఎక్కువ ఉన్నట్టు కాదు. సో కరువు పసుపు ధనం అనేది తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. 2 weeks దాకా కూడా కొంచెం టైం పట్టచ్చు.
1: వింటర్స్లో ముఖ్యంగా లేదా వర్షాకాలంలో చలికాలంలో పిల్లలకి కాచుతారే, ఆ నిప్పు అది పెట్టి పిల్లలకి కాచడం జరుగుతుంది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: బాత్ తొందరగా చేసేస్తే ఆ వెచ్చదనం కానీ ఆ కాపడం కానీ అన్ని అవసరం ఉండవు అసలు మనం ఉన్న ఈ క్లైమేట్కి, ఈ టెంపరేచర్స్కి. దాంతో ప్రాబ్లం ఏంటంటే ఆ స్మోక్ బేబీస్కి పడదు. ఇన్ కేస్ పట్టేటప్పుడు అయినా సరే ఓపెన్ ఎయిర్గా పెట్టుకుంటే బెటర్. మేము తరచుగా చూస్తుంటాం ఏంటంటే ఆ బొగ్గుల నుంచి వచ్చిన వేడి వల్ల బేబీస్ కాగిపోయి స్కిన్ బర్న్ అయిన కేసెస్ కూడా మేము చాలా చూస్తుంటాం. సో అది ఖచ్చితంగా అవసరం లేదు. వీగనంత వరకు అవాయిడ్ చేయడం చాలా మంచిది.
1: బాగా చెప్పారు సార్. సార్ మరి నెలలు నిండకుండా పుట్టే పిల్లలు ఉంటారండి, వాళ్ళకి ఎటువంటి కేర్ తీసుకుంటే మంచిది అంటారు?
0: మామూలుగా టర్మ్ బేబీస్ అంటే 37 weeks దాటిన వరకు నెల నిండిన బేబీస్ అంటాము. అంతకన్నా ముందు పుట్టిన బేబీస్ని ప్రీ టర్మ్ బేబీస్ అని చెప్తాము. ప్రీ టర్మ్ బేబీస్ మామూలుగా టర్మ్ బేబీస్కి మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న కేర్ చాలా స్పెషల్గా ఎక్స్ట్రాగా ఉంది. సో ప్రీ టర్మ్ బేబీస్కి అంతకు మించి కేర్ ఇవ్వాలి మనం. ఎందుకంటే వాళ్ళ లోపల ఇంకా సిస్టమ్స్ ఏమి కంప్లీట్గా ఎదగవు. బ్రెయిన్ నుంచి హార్ట్, లంగ్స్ సిస్టమ్, పొట్టుకో పేరు కానీ ఏవి పూర్తిగా ఎదగవు. సో దాన్ని తగ్గట్టుగా మనం సపోర్ట్ ఇస్తూ వాడిని వెచ్చగా ఉంచుతూ ఉండాలి. బేబీ మదర్ పక్కనే కాంటాక్ట్గా ఉంచుతూ ఉండాలి. ఫీడింగ్ కూడా అంతకంత మదర్ ఫీడింగ్ ఇస్తూ ఉండాలి. మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రీ టర్మ్ బేబీ పుట్టిన మదర్ నుంచి వచ్చే పాగు, టర్మ్ బేబీ అంటే నెల నిండిపోయిన తర్వాత వచ్చిన బేబీని పుట్టిన తర్వాత వచ్చే పాగు రెండు డిఫరెంట్. సో ఏ బేబీ మదర్ నుంచి వచ్చే పాగా ఆ బేబీకి స్పెసిఫిక్గా ఉంటాయి కాబట్టి మనం మదర్ ఫీడింగ్ ప్రీటర్మ్ బేబీస్ కూడా ఎక్స్ట్రాగా స్ట్రెస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్స్ కావాల్సి వస్తుంది, వాళ్ళకి వెయిట్ ఎక్కువ బిల్డ్ చేయాల్సి వస్తుంది. సో ఇన్ఫెక్షన్ కాకుండా ప్రాపర్గా హ్యాండ్ వాష్, శానిటైజేషన్ అన్నీ చేయించాలి. ఫీడింగ్ టైంకి ఇస్తూ ఉండాలి. బేబీని వెచ్చగా ఉంచుకుంటూ ఉండాలి. వేగినంత వరకు ఇవన్నీ కేర్ తీసుకుంటే అంటే ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం వల్ల బేబీస్ని చాలా వరకు సర్వైవ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు వచ్చిన అడ్వాన్సెస్ వరకు కూడా మనం ప్రీటర్మ్స్ని ఆల్మోస్ట్ ఇప్పుడైతే 500 grams, 400 grams బేబీస్ని కూడా మనం ఇప్పుడున్న అడ్వాన్సెస్ వల్ల హాస్పిటల్స్గా సర్వైవ్ చేయగలుగుతున్నాం.
1: సార్ మరి మెడిసిన్స్ అదంతా పిల్లలకి ఇవ్వాలా అంటే ఎటువంటి వ్యాక్సిన్స్ అది ఇస్తారు? పిల్లలు పుట్టిన వెంటనే ఏమేమి ఇవ్వాలి అని చెప్తారా?
0: పుట్టిన వెంటనే ఇచ్చే వ్యాక్సిన్స్ 3 ఉంటాయి మేడం. ఎబో 2 kgs, 2 kgs కన్నా పైన ఉన్న బేబీస్ అందరికీ బీసీజీ, టీబీ వ్యాక్సిన్ ఎడం చేతికి ఇస్తాము. పోలియో డ్రాప్స్ నోట్గా వేస్తాము.

0: హెపటైటిస్ బి వ్యాక్సిన్ తొడక వేస్తాం. ఈ బీసీజీ వ్యాక్సిన్ ఎడం చేతికి వేసిన తర్వాత అది ఒకటి రెండు నెగ్గిన తర్వాత చిన్నగా చీంకుకి పడి అది పగిలిపోయి చేతికి మచ్చ పడుతుంది. సాధారణంగా కంగారు పడకండి, అందరూ అది చూసి ఏదో భయపడుతుంటారు కానీ అది టీకా మచ్చే, టీకా మచ్చ అలా వస్తేనే అది పనిచేసినట్టు. ఆ మచ్చ కనబడిపోతే మనం అవి వేయించుకోవాల్సి ఉంటుంది వ్యాక్సిన్ కూడా. మదర్ ఫిట్స్తో అన్నీ వచ్చేస్తాయి. ఒకటి రెండు సరిపోవు కాబట్టి మనం ఎక్స్ట్రాగా వైటమిన్ డి ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మల్టీ వైటమిన్స్, వైటమిన్ డి ఎక్స్ట్రాగా మదర్కి బేబీకి ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ దాకా ఇవ్వాల్సి వస్తుంది ఫీడింగ్ కాకుండా. అది తప్పితే ఇంకేమీ నోట్గా పెట్టకూడదు మనం.
1: సరే, ఇప్పుడు పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళాక ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ చెప్తారు పిల్లలు అదే పనిగా ఏడుస్తున్నారు, ఒకప్పుడు ఊరుకో పెట్టడానికి కూడా వాళ్ళకి సాధ్యం కాదు. దీనికి కారణాలు ఏముండొచ్చు? దానికి అంటే వాళ్ళకి స్లీప్ ఎలా అడ్జస్ట్ చేయాలి?
0: ఫస్ట్ స్లీప్ క్వశ్చన్కి వస్తే మేడం, అంటే స్లీప్ మనకైనా సరే స్లీప్ అంటే మార్నింగ్ రిగిస్తాము నైట్ పడుకుంటాం అనేది మన లోపల రిధమ్, అంటే సన్లైట్ నుంచి వాటి నుంచి వచ్చే రిధమ్ బట్టి మనం అడ్జస్ట్ చేస్తాం, దాన్ని సర్కేడియన్ రిధమ్ అంటాము. సో బేబీస్కి అది ఇంకా అడ్జస్ట్ అవ్వగలరు మనం వింటుంటాం, మార్నింగ్ అంతా పడుకుంటున్నాడు నైట్ వస్తే గడిచిపోతున్నాడు, నైట్ మార్నింగ్ మనకు తెలుసు కానీ బేబీకి తెలియదు. సో మనం ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. బేబీ పుట్టిన తర్వాత మార్నింగ్ టైం అంతా కర్టెన్స్ ఓపెన్ చేసి కొంచెం సన్లైట్ వచ్చి కొంచెం బ్రైట్గా ఉంచాలి రూమ్ని. ఈవినింగ్ నైట్ అవుతున్నప్పుడు డిమ్ లైట్స్ వేసి, ట్యూబ్ లైట్స్ అన్ని ఆపేసి కొంచెం డిమ్ లైట్ వేసి ఉంచితే ఆ రిధమ్కి తొందరగా అడ్జస్ట్ అవుతారు. తొందరగా అంటే ఇది కూడా 1 to 2 మంత్స్ పట్టచ్చు బేబీకి రిధమ్ అడ్జస్ట్ అవ్వడానికి. సో అలాంటి లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేస్తే మనం బేబీకి ఆ స్లీప్ డిస్టర్బెన్స్ కాకుండా స్లీప్ అడ్జస్ట్ చేస్తుండొచ్చు. న్యూ బార్న్ బేబీస్ కూడా మనం మ్యాక్సిమం డేకి 18 to 20 అవర్స్ పడుకుంటాగా మిగతా టైం పాగు తాగుతారు, పాగు తాగడం పడుకోవడం అంతే, అందుకనే ఇంకేమీ ఎక్స్ట్రాగా చేయరు. సో ఎక్కువసేపు పడుకుపోతున్నా కానీ భయపడాల్సిన అవసరం లేదు.
1: మరి సార్, వాళ్ళు ఏడుస్తారే, ఒక్కొక్కప్పుడు పేరెంట్స్, వాళ్ళు కొత్త పేరెంట్స్కి ఐడెంటిఫై చేయడం కష్టం, అది ఆరోగ్యం బాగలేక ఏడుస్తున్నారా లేకపోతే ఇంకేదైనా డిస్టర్బెన్స్ ఉందా లేకపోతే సహజంగా ఏడుస్తున్నారా పిల్లలు అనేది
0: అది డెఫినెట్గా అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అయింది. ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్గా ఎవరైనా ఫస్ట్ మదర్ కానీ ఫస్ట్ బేబీ కానీ చెప్తే ఈ క్వశ్చన్ డెఫినెట్గా రిలేట్ చేసుకుంటారు. బేబీ ఏడుస్తుందంటే మెయిన్ ఫస్ట్ 3 కారణాలు ఉంటాయి మేడం. ఆకలికి ఏడుస్తారు ఫస్ట్, అది చెక్ చేసుకోవాలి. సెకండ్ది యూరిన్ పోసే ముందు ఏడుస్తారు, ఎందుకంటే యూరిన్ పోసే ముందు ఆ బ్లాడర్ అంతా నిండిపోయి ఉంటుంది, ఆ వెయిట్కి ఏడుస్తుంటారు. యూరిన్ పోసిన తర్వాత యూజ్గా ఆపేస్తారు, లేదా మోషన్ వేగిపోయి కింద తడిగా ఉండి వెట్ అయితే ఏడుస్తారు. ఈ 3 ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇది కాకుండా ఏడ్చే కారణాలు ఏమైనా బాగకపోయినా ఏడుస్తుంటారు, లేదంటే పొట్టనొప్పి కింద అయినా ఏడుస్తుంటారు, లేదా చెవి నొప్పి కింద అయినా వస్తుంటారు. అది ఎలా తెలుసుకోవాలంటే యూజువల్గా 3 weeks to 3 months మధ్యగా వచ్చే ఏడుపు యూజువల్గా పొట్టనొప్పితో ఏడుస్తుంటారు. ఆ టైంగా మనం పాగుపట్టిన తాగు ఎత్తుకున్నా ఊరుకోరు. అలా అనిపిస్తుంటే మాత్రం మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి దగ్గర ఉన్న చిన్నపిల్లలు డాక్టర్గా చూపించుకోవాల్సి ఉంటుంది. బేబీ హెడ్ నుంచి టో దాకా ఎగ్జామ్ చేసి చూస్తాం, అంటే ఎక్కడైనా ఏమైనా కుట్టిందా లేదా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉందని ఎగ్జామ్ చేసి చూస్తే మాకు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకేమైనా ఉన్నాయేమో తెలుస్తుంది.
1: అంటే ప్రతి ఏడుపుకి ప్యానిక్ అయిపోయే అవసరం లేదు?
0: అవసరం కదా, ఫస్ట్ చెప్పిన 3 90% ఉంటాయి మేడం. అంటే ఆకలి పుట్టడం కానీ లేదా టాయిలెట్ పోసే ముందు కానీ లేదా మోషన్ అయినప్పుడు కానీ తడిచిన తర్వాత ఏడమే 90% ఉంటాయి. ఈ 5 to 10% మిగతా కారణాలు ఏమైనా అయితే చూసుకోవాలి, అది ఈ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు చూస్తారు.
1: సార్, మరి పిల్లలకి జలుబు వచ్చినా జ్వరం వచ్చినా ఎలాగ చూసుకోవాలండి?
0: జలుబు వస్తే మనం కామన్గా చెప్పేది అంటే ఎక్కువ తుమ్మడం కానీ లేదా ముక్కు నుంచి నీరు కావడం కానీ చెప్తుంటారు. న్యూ బార్న్ అప్డే చిన్న బేబీస్కి అయితే మనం ఏం మెడిసిన్ యూజువల్గా నోట్లో వాడాల్సిన అవసరం లేదు. ముక్కు వచ్చేసరికి వాడే డ్రాప్స్ ఉంటాయి, 7 డ్రాప్స్ కానీ చిన్న చిన్న డ్రాప్స్ ఉంటాయి, అవి వేస్తే సాధారణంగా 90% తగ్గిపోతుంది. అది కాకుండా జ్వరం అనేది మనం చేయి పెట్టి చూసి చెప్పడం కాదు, థర్మోమీటర్ పెట్టి టెంపరేచర్ చూసి నోట్ చేసుకోవాలి. బేబీ వెచ్చగా ఉంటే యూజువల్గా ఇనీషియల్ డేస్గా అప్పుడే పుట్టిన బేబీస్కి ఫీడింగ్ తక్కువ అయితే ఓగి వెచ్చగా ఉంటుంది. అది కాకుండా బేబీ కొంచెం డల్గా ఉంది, ఫీడింగ్ తీసుకోవట్లేదు, బాగా వేడి ఎక్కుతుంది, టెంపరేచర్ 99.5 కన్నా ఎక్కువ ఉంది థర్మోమీటర్లో చూస్తే అంత మాత్రం అది బేబీకి ఫీవర్ అన్నట్టు, అప్పుడు దగ్గర ఉన్న డాక్టర్ గారిని ఖచ్చితంగా కన్సల్ట్ చేసిన తర్వాతే మీకు అయినా మెడిసిన్ వాడాల్సి వస్తుంది.
1: సరే, ఇప్పుడు జలుబు వచ్చినప్పుడు వాటికి క్లీన్ చేయడానికి గుడ్డలు వాడతారు కదా, అది ఎటువంటి గుడ్డ తీసుకుంటే మంచిదంటారు? పిల్లలకి ముక్కు దగ్గర క్లీన్ చేయడం కానీ చెవి దగ్గర తిరిగి పెడతారు, అది వాటి గురించి చెప్తారు.
0: అంటే అలాంటి ఏం చేయకూడదు, చెవిగా మనకి ఏమైనా కనిపిస్తున్నా సరే మనం ఏం ఇయర్ బడ్స్ పెట్టి లోపల క్లీన్ చేయడం అసలు చేయకూడదు. మనం క్లీన్ చేస్తున్నాం అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే దాన్ని లోపలికి పుష్ చేస్తుంటాం అనమాట. అది కాకుండా మనం ముక్కుగా కూడా మనం ఏం పెట్టకూడదు. ముక్కుగా యూజువల్గా ముఖ్యమైన అడ్డుపడింది అనుకుంటే ముక్కు డ్రాప్స్ వేసి మీ యొక్క సహకారం దొరుకుతుంది మనకు హాస్పిటల్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ, దాంతో క్లీన్ చేసుకుంటే బేబీకి ఈజీగా క్లీన్ అవుతుంది, ఇబ్బంది కాకుండా ఉంటుంది, ఆ గోరకనే సౌండ్ కూడా తగ్గుతుంది.
1: పిల్లలకి ఎటువంటి బట్టలు వేస్తే మంచిది?
0: అది సీజన్ బట్టి చేంజ్ అవుతుంటుంది మేడం. యూజువల్గా వింటర్స్గా పుడితే బేబీని హెడ్ టు టో కవర్ చేయాలి. బేబీస్గా బేబీకి బాడీగా హెడ్గానే హెడ్ పార్ట్ పెద్దగా ఉంటుంది, మన బేబీని చూస్తే తగు పెద్దగా అనిపిస్తుంటుంది. సో బేబీ నుంచి వేడి కూడా తగు నుంచి ఎక్కువ 30% 40% దాకా వేడి పోతుంటుంది అనమాట. సో క్యాప్, గ్లౌస్, సాక్స్, మిట్టన్స్ అన్నీ వేయాలి వింటర్ సీజన్లోని. అది కూడా ఫస్ట్ ఓపెన్ కాటన్ క్లాత్ వేసి దాని మీద ఉగన్ స్వెటర్ కానీ ఏమైనా వేస్తే బేబీ కొంచెం వెచ్చగా ఉంటుంది, ఆ కాటన్ యొక్క రియాక్షన్ కూడా కాదు. సమ్మర్ మంత్స్గా లూజ్ క్లాత్స్ వేసుకోవాలి, సేమ్ గ్లౌస్ సాక్స్ మిట్టన్స్ వేస్తే మంచిది, హెడ్ క్యాప్ కూడా వాడడం మంచిది.
1: ఇప్పుడు ఒక బేబీ గ్రోత్ కొత్త పేరెంట్స్కి తెలియదు, ఏ నెలలో ఎటువంటి గ్రోత్స్ రావాలి, అది కొంచెం న్యూ పేరెంట్స్కి మీరు టిప్ చేస్తారా?
0: అంటే మాకు రఫ్గా మేము నేర్చుకునేది ఏంటంటే, ఆ పుట్టిన బేబీ ఎగ్జాక్ట్ సపోజ్ ఒక 3 kgs వెయిట్ ఉంటే 5 మంత్స్కి డబుల్ అవుతారు, 6 kgs అవ్వాలి, 1 ఇయర్కి ట్రిపుల్ అవుతారు. సో

0: సంవత్సరానికి 9 అవ్వగలమాట. ఇది రఫ్గా అంచనా. మనం టైం టైం వ్యాక్సినేషన్కి వెళ్ళినప్పుడు కానీ ఆ టైంగా వెయిట్ చెక్ చేస్తాం కదా, అప్పుడు మనకి తెలుస్తుంది అదే పాత్ర ఉందో లేదా. ఎందుకంటే వెయిట్ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని బట్టి మనకి బేబీ కరెక్ట్గా ఎదుగుతుందా లోపల ఏమైనా ఇబ్బంది ఉందా అనేది తెలుస్తుంది. సో మీరు మీ విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా మీ అంగన్వాడీగా కానీ లేదంటే మీ డాక్టర్ కానీ ఆ గ్రోత్ ట్రాకింగ్ చేసేటట్టు ఫాగో అవుతుండండి. అది బేబీకి ఎప్పుడు హ్యూజ్ అవుతుంది.
1: బేబీ యాక్టివిటీస్ ఏ మంత్లో ఎలాగ ఉంటే బెటర్ అంటారు?
0: మైల్ స్టోన్స్ అని చెప్తాను మేడం. మైల్ స్టోన్స్ అంటే ఏ మంత్లో ఏది ఎటైన బాగానే ఉంటుంది, అది పెద్ద లిస్ట్ ఉంటుంది. యూజువల్గా కామన్గా తెలుసుకునేకైతే 2 మంత్స్కి బేబీ స్మైల్ చేస్తుంది మదన్ చూసుకొని, లేదంటే సోషల్ స్మైల్ చేస్తుంది. 3rd మంత్కు బేబీ మెడ నించోబెడుతుంది. సో 4 to 5 మంత్స్కు బేబీ బాగా పడుతుంది. 5th మంత్కు బేబీ విత్ సపోర్ట్ కూర్చుంటుంది. 8th మంత్కు వితౌట్ సపోర్ట్ కూర్చుంటుంది. 9th 10th మంత్కు బేబీ పొట్ట మీద పాకడం చేతి మీద పాకడం చేస్తుంది. 1 ఇయర్కి బేబీ తన కాగి మీద తను చిన్నదిగా పట్టుకొని కొంచెం సపోర్ట్తో నించడం ట్రై చేస్తుంది. ఈ మైల్ స్టోన్స్ అని మనం విజిట్స్కి వెళ్ళినప్పుడు, మీ డాక్టర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఆయన ఈ మైల్ స్టోన్స్ గ్రోత్ అనేది టైం టు టైం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి.
1: అంటే బేబీని రెగ్యులర్గా డాక్టర్ చెకప్కి తీసుకోవడం చాలా మంచిదంట.
0: చాలా అవసరం మేడం. ఇనీషియల్గా 1000 డేస్ ఆఫ్ లైఫ్ అంటే 2-3 అండ్ హాఫ్ ఇయర్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో మనకి బేబీ ఏమైనా అండర్గాయింగ్ ఏమైనా ఇష్యూ ఉన్నా సరే మనకు ఆ వెయిట్ ఈ మైల్ స్టోన్స్ బట్టి మనం పికప్ చేస్తాం. ఎందుకంటే మనం చెప్పినట్టు మనం పెద్దవాళ్ళు మాట్లాడినట్టు బేబీస్ వాళ్ళ కంప్లైంట్స్ చెప్పుకోగలి కాబట్టి మనం లోపల అండర్గాయింగ్ అంటే ఏమైనా హార్ట్ డిసీజ్ ఉందా లేదంటే లోపల ఏమైనా కిడ్నీ డిసీజ్ ఉందా ఏమైనా అంటే మనకి ఎలా తెలుస్తుందంటే బేబీ వెయిట్ గెయిన్ అవ్వరు. బేబీ డైట్ తీసుకుంటారు, పాలు తాగుతుంటుంది బాగానే, కానీ వెయిట్ గెయిన్ ఉండదు. ఎందుకు వెయిట్ గెయిన్ ఉండదంటే మనం అప్పుడు చెక్ చేస్తే మనకు తెలుస్తుంది లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా కదా. సో అందుకే వెయిట్ ట్రాకింగ్, మైల్ స్టోన్స్ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి పీడియాట్రిషియన్ సేమ్ ఫాగో అవుతారు.
1: మీ అమూల్యమైన సమయం మా ఆకాశవాణికి కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: థ్యాంక్ యూ మేడం.
2: నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ ఈ అంశంపై మీరు ఇంతవరకు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కేటీవి లక్ష్మణ్ గారితో శ్రీమతి కె ఇందిర గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట 29.3 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీల సెల్సియస్. తేలికపాటి జల్లులు, ఉరుములతో కూడిన వర్షపాతం సంభవిస్తుంది. ఇంతకు మించి పెద్ద మార్పు ఏమీ ఉండదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జానపద రంజని, పగటి వేషాలు అంశం పాముల వాళ్ళు, శ్రీ వీర్నాల రమణబాబు బృందం నిర్వహణలో.
1: పాములోళ్ళమయ్య మా ప్రజ్ఞ సోడరయ్య బల్ల

0: నాగు పాము నాడిస్తా.
1: పొట్టి పాములుండాయి పొడుగు పాములుండాయి.

0: జర్రెగొడ్డులుండాయి బర్రెగొడ్డులుండాయి
1: జర్రెగొడ్డులుండాయి బర్రెగొడ్డులుండాయి
0: జర్రెగొడ్డులుండాయి బర్రెగొడ్డులుండాయి
1: జర్రెగొడ్డులుండాయి బర్రెగొడ్డులుండాయి
0: పాములోళ్ళ

0: నల్ల తాసులుండాయి,
1: తెల్ల తాసులుండాయి, నల్ల తాసులుండాయి,
0: ఓ తెల్ల తాసులుండాయి, నల్ల తాసులుండాయి,
1: తెల్ల తాసులుండాయి, నల్ల తాసులుండాయి.

0: తాసులుండాయి,
1: తెల్ల తాసులుండాయి, నల్ల తాసులుండాయి,
0: తెల్ల తాసులుండాయి, నల్ల తాసులుండాయి,
1: తెల్ల తాసులుండాయి, నల్ల తాసులుండాయి,
0: మల్లె తాసులుండాయి, గోధుమ తాసులుండాయి,
1: మల్లె తాసులుండాయి, గోధుమ తాసులుండాయి,
0: మల్లె తాసులుండాయి, తెల్ల తాసులుండాయి.

0: ప్రజ్ఞ చూడరయ్య బలే పాములోలమయ్య, పాములోలమయ్య మా ప్రజ్ఞ చూడరయ్య బలే పాములోలమయ్య, పాములోలమయ్య మా ప్రజ్ఞ చూడరయ్య బలే పాములోలమయ్య,
1: పాములోలమయ్య మా ప్రజ్ఞ చూడరయ్య బలే పాములోలమయ్య,
0: పాములోలమయ్య మా ప్రజ్ఞ చూడరయ్య.

0: ఓ బాబు దొరగారు, మేము పాములోళ్ళం దొరా.
1: అవును దొరా.
0: పాములోళ్ళు పాములోళ్ళు అంటే మీకు అర్థం కాకపోవచ్చు దొరా.
1: అవును.
0: ఈ పాములోళ్ళు అంటే ఇప్పుడు పుట్టినోళ్ళు కాదు దొరా,
1: మరి
0: కృత యుగంలో పుట్టిన దొరా.
1: అవును
0: దొరా. మన హిందూ సంస్కృతిలో,
1: అవును దొరా,
0: భారతదేశంలో మీరు మందరగిరి పర్వతం దాన్ని తరసడం కోసం,
1: అవును,
0: క్షీరమదనం కోసం చాలా మంది,
1: అవును,
0: కథల కథలుగా చెబుతూ ఉంటారు.
1: అవును దొరా.
0: మనం కథల కథలుగా వింటూ ఉంటాం.
1: అవును దొరా.
0: దొరా, ఈ పాములోళ్ళ చరిత్ర,
1: అవును,
0: అప్పుడు పుట్టింది దొరా. దొరా క్షీరమదన కాలంబున వాసుకి సర్పాన్ని
1: అది
0: చక్కగా తాడుగా చుట్టి,
1: అవును,
0: మందరగిరి పర్వతాన్ని కవంగా చేర్చి
1: చేర్చి
0: శ్రీ మహావిష్ణువు దొరా,
1: అవును,
0: ఏంటి కూర్మావతారం ఎత్తి
1: ఎత్తి
0: ఆ కొండను పైకెత్తి నీటిలో మునగకుండగా,
1: అవును,
0: ఆ సముద్రంలో కూర్మావతారం ఎత్తి అప్పుడు దాన్ని అట్టా నిలిపితే,
1: అవును,
0: ఈ వాసుకి పాముతో చక్కగా క్షీరమదనం చేసింది దొరా.
1: అవును దొరా.
0: ఆ క్షీరమదన కాలంలో మరి దేనికోసం చేసింది దొరా?
1: అవును,
0: ఇటు రాక్షసులు అటు దేవతలు కలిసి మందరగిరి పర్వతాన్ని అలా తరుస్తూ ఉంటే పాల సముద్రంలో అనేకమైన విలువైనటువంటి వస్తువులు,
1: అవును,
0: అనేక రకాల మంత్రాలు, ఎన్నో రకాల సృష్టికి అవసరమయ్యేటటువంటి ఎన్నో రకాలు అందులో ఉన్నాయి.
1: అవును.
0: అవన్నీ బయటికి తీయడానికి
1: కామధేనువు
0: అంటే ఎట్లా, మనం పెరుగు ఉంటది కదా దొరా,
1: అవును,
0: పెరుగుని మజ్జిగ చేసి బాగా చిల్లగొడితే,
1: అవును,
0: ఆ మజ్జిగలోంచి ఎన్న పూస వస్తుంది దొరా.
1: అవును.
0: అదే ఎన్న పూసని కాస్త ఏడి చేస్తే
1: అది
0: మరి చక్కటి,
1: అవును,
0: గుమగుమలాడే నెయ్యి వస్తుంది.
1: అవును దొరా.
0: అట్లనే ఈ పాల సముద్రంలో అనేక రకాల వస్తువులు ఉన్నాయి.
1: అవును.
0: వాటిని కూడా ఇట్లా చిలకాలని చెప్పి
1: అని చెప్పి
0: మందరగిరి పర్వతాన్ని తరచగా తరచగా దేనికోసం ధరుస్తున్నారు?
1: అవును.
0: ఏదొస్తుందో,
1: అవును,
0: అమృతం వస్తుందో, కామధేనువే వస్తుందో,
1: అవును,
0: అని తరుస్తూ తరుస్తూ ఉంటే దొరా ఇక పుట్టింది దొరా.
1: ఏంటి
0: భయంకరమైన ఇసం? అమ్మా, ఆ ఇసం దెబ్బకి లోకాలన్నీ గడగళ్ళాడిపోతున్నాయి దొరా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఆ విష జ్వాలలకు తట్టుకోలేకపోతున్నారు దొరా.
1: అవును దొరా.
0: అప్పుడు ఆ యొక్క ఇసాన్ని వెంటనే నాలుగు భాగాలు చేసింది దొరా.
1: అవును.
0: మన బ్రహ్మయ్య, ఇష్టమూర్తి,
1: ఇష్టమూర్తి
0: పరమేశ్వరుడు, ముగ్గురు ఉన్నారు కదా దొరా,
1: ఉన్నారు
0: త్రిమూర్తులు,
1: త్రిమూర్తులు
0: వాళ్ళకి దేవతలు రాక్షసులు కలిసి,
1: అవును,
0: ఓ మహానుభావుల్లారా, త్రిమూర్తుల్లారా, ఈ యొక్క ఇసాన్ని మీరే దీనికి మార్గం చూపాలి.
1: అది
0: ఈ ఇసాన్కి ఇరుగుడు కనిపెట్టండి.
1: అవును.
0: ఈ ఇసాన్ని భరించడం మా వల్ల కాదు అని అందరూ కూడా బంబేలెత్తిపోయిన దొరా.
1: అవును దొరా.
0: అప్పుడు ముందుగా ఈ ఇసాన్ని నాలుగు భాగాలు చేసిన దొరా.
1: అవును.
0: బ్రహ్మదేవుడు ఒక భాగం తీసుకున్నాడు, ఇష్ణుమూర్తి ఒక భాగం తీసుకున్నాడు, మన శివయ్య ఉన్నాడు కదా దొరా,
1: అవును,
0: ఆయన ఒక భాగం తీసుకున్నాడు,
1: తీసుకున్నాడు.
0: మరి మన యొక్క బ్రహ్మదేవుడికి వచ్చిన భాగాన్ని శుభ్రంగా మనుషుల తలరాతలు రాసేటటువంటి కళ ఉంది కదా దొరా,
1: అవును,
0: అందులో పోసేసుకున్నాడు,
1: అందులో వేసేసుకున్నాడు,
0: అందులో వేసేసుకొని ఇక మన తలరాతలు ఓ రాస్తూనే ఉంటాడు దొరా.
1: అవును.
0: అందుకే మన మానవ జీవితంలో కష్టాలు వస్తే భరించలేకుండా ఉంటాం.
1: అవును దొరా.
0: నాకు ఏంటి బాధ అని మన కళ్ళంటే కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి.
1: అవును దొరా.
0: ఆ ఇస ప్రభావమే.
1: అవును.
0: మరి ఏమనుకున్నారు దొరా, ఇక బ్రహ్మదేవుడు రాసేస్తుండే ఇషాన్ని పట్టుకొని మన తలరాతలు.
1: అవును.
0: ఇక రెండోవాడు ఇష్ణుమూర్తి చూసిండు.
1: అవును.
0: బ్రహ్మదేవుడి కంటే కళ ఉంది, రాస్తున్నాడు,
1: రాస్తున్నాడు.
0: సరే నేనేం చేస్తాను చెప్పి ఇషాన్ని తీసుకొని శుభ్రంగా చేతుల నిండా రాసుకొని
1: రాసుకొని
0: ఒళ్ళంతా పూసుకున్నాడు దొరా.
1: అవునవును.
0: అంతకు ముందు నిమ్మ పండులాగా నెగనెగలాడి

0: ఉంది. అవును, ఇసన్ రాయగానే ఇసన్ దెబ్బకి నీలంగా మారిపోయిండు ద్వారా.
1: అవును ద్వారా,
0: అప్పటి నుంచే నీల మేఘశ్యాముడు
1: అయిపోయాడు.
0: అయిపోయిండు ఇక బాగా చూసిండు.
1: అవును,
0: ఒళ్ళంతా రాసుకున్నా బాగానే ఉందనుకున్నాడు
1: అనుకున్నాడు.
0: ఇక ఇద్దరు చేసేసిన ద్వారా.
1: అవును,
0: ఇక మూడో వాడు ఉన్నాడు మన శంకరయ్య
1: పరమేశ్వరుడు. ఈశ్వరుడు
0: ఇసాన్ని బాగా చూసిండు.
1: చూసి
0: బ్రహ్మదేవుడు కలంలో పోసుకున్నాడు. ఇష్టమూర్తి ఒళ్ళంతా రాసుకుండు, ఇక నీ ఏం చేయాలని చెప్పి కొడుక్కుని మింగిండు. ఇంకేముంది ద్వారా, ఇసన్ గొంతులో పడగానే నసాలం అంటింది, బ్రహ్మాండం బదలైపోతుంది.
1: అవును ద్వారా,
0: అయ్యా బాబోయ్, ఆ శివుడు ఆ విషం లోపలికి వెళుతుండగానే ఇక అమ్మోరు చూసింది.
1: అమ్మో
0: అమ్మోరు, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే,
1: అవును
0: శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే.
1: అవును ద్వారా,
0: ఆయన అమ్మవారు కటుక్కున పరమేశ్వరుడు పీకట్టేసుకుంది. ఎందుకని?
1: ఎందుకు
0: ఇసంగాని లోపల కడుపులోకి వెళ్ళిపోతే శంకరయ్య ప్రాణాలు నిలబడవని చెప్పి అమ్మవారు కటుక్కున పీకట్టేసుకుంది.
1: అవును ద్వారా,
0: ఆ ఇసం లోపలికి వెళ్లకుండా అట్నే ఆగిపోయింది ద్వారా. ఇక ఆ ఇసం దెబ్బకి పరమేశ్వరుడు మూర్చపోయిండు.
1: అవును,
0: ఇక దేవతలందరూ కలిసి ప్రార్థించి అమ్మవారు ఎన్నో సేవలు చేస్తే అప్పుడు కళ్ళు తెరిచిండు ద్వారా.
1: అందుకే
0: అప్పటి నుంచే
1: పరమేశ్వరుడు
0: నీలకంఠేశ్వరుడు.
1: అందుకనే మనం ఆయన నిద్రపోకుండా శివరాత్రి జాగరణ నుంచి అప్పటి నుంచో మొదలైంది.
0: మరి అది
1: అంతే కదా, అందుకనే పరమేశ్వరుని అందరూ కూడా పూజించారట, అందరూ సేవించారట, అందరూ కీర్తిస్తున్నారట.
0: ఆ శివ జాగరణలో శివుణ్ణి ఏ విధంగా స్తుతించారు?
1: అడిగో.

0: తనలోన
1: సర్పంబు మెడలోన
0: సర్వంబు తనలోన
1: సర్పంబు మెడలో

0: ಬೋ ಶಂಕರ
1: ಹರಹರ ಮಹಾದೇವ
0: ಬೋ ಶಂಕರ
1: ನಾಗೇಂದ್ರ ಹಾರಾಯ ತ್ರಿಲೋಚನಾಯ
0: ಭಸ್ಮಾಂಗರಾಗಾಯ ಮಹೇಶ್ವರಾಯ ನಿತ್ಯಾಯ ಶುದ್ಧಾಯ ದಿಗಂಬರಾಯ ತಸ್ಮೈ ನಕಾರಾಯ ನಮಃ ಶಿವಾಯ
1: ಅನಿ ಇಟ್ಲಾ ఆ పరమేశ్వరుని కీర్తించిన తరువాత
0: అది
1: పరమేశ్వరుడు నిద్రలో నుంచి లేచినట్టుగా లేచిండు దొర
0: లేచి
1: లేచి
0: మన యొక్క అందుకనే పరమేశ్వరుడికి ఆభరణాల కింద మన పాములే పెట్టుకున్నాడు.
1: మరి ఏ పామో కాదు దొర, అది మా పామే దొర.
0: అది
1: ఆ పరమేశ్వరుడు మెడలో ఉన్న వాసుకి మరి మా పాముల జాతిదే దొర.
0: అంతే కదా,
1: ఆ యొక్క పామును మెడలో ధరించి చక్కగా ఆ ఇస నుండి వచ్చేటటువంటి ఏడు నుంచి ఉపశమనం పొందుతున్నాడు దొర.
0: నిజమే దొర,
1: ఇక మూడు భాగాలు ఇట్లా త్రిమూర్తులు పంచుకున్నారు దొర. ఇక ఇంకొక భాగం మిగిలిపోయింది దొర. ఆ మిగిలిపోయిన భాగాన్ని స్థావర జంగమాతుల యందు ప్రవేశపెట్టిండు దొర. అంటే అంతకు ముందు పాముల్లో ఇసం లేదు దొర. ఈ ఇసం మొదలైన కానించి ఈ స్థావర జంగమాతుల్లో ఎప్పుడైతే ప్రవేశం పెట్టిండ్రో ఆ ఇసం పాముల్లో కొంత, కీటకాల్లో కొంత,
0: కొంత
1: వృక్షాల్లో కొంత, మనుషుల్లో కొంత ఉంది దొర.
0: అవును దొర.
1: అదేంటి, పాముల్లో ఇసం అంటే కాటేసినప్పుడు కనిపిస్తుంది, కీటకాల్లో ఇసం అంటే కుట్టినప్పుడు తెలుస్తుంది
0: తెలుస్తుంది,
1: వృక్షాల్లో ఇసం అంటే ఆ పండో గానీ ఆ కాయో గానీ తింటే తెలుస్తుంది, కానీ ఈ మనుషుల్లో ఇసమా అని మీకు సందేహం రావచ్చు దొర.
0: అది
1: దొర, మనుషుల్లో ఇసం అంటే కంటి చూపులో ఇసం ఉంది దొర.

0: అవును దారా,
1: మనం పచ్చగా బాగున్నాం అనుకోతారా? మరి చూడగానే చూపు, పడరాని చూపు మన మీద పడ్డదంటే ద్వారా.
0: అవును దారా,
1: ఇంకేముంది ద్వారా? అభివృద్ధి అటకెక్కుద్ది, అనారోగ్యాలు ఇంట చేరతాయి, ఉన్న ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మి బయటికి వెళ్ళిపోయి నాన్న ఇబ్బందులు పడుతుందారా?
0: అవును దారా,
1: ఇదే కంటి చూపులో ఉన్న ఇసం ద్వారా, ఇక మాటల్లో ఉంటది ద్వారా ఇసం.
0: అవును,
1: మనం కనపడగానే అయ్య బాబోయ్ రాణగాడు సింగిగాడు సుబ్బిగాడు ఎంత మంచోళ్ళు అని చెప్తారు ద్వారా. అట్ట ఎదకపోగానే మొదనష్టపోడు నీచుడు నిర్భాగ్యుడు అని చెప్పి ఎంతసేపు తిట్టుకుంటూ ఉంటారు ద్వారా.
0: అవును ద్వారా,
1: ఇది మాటల్లో ఉన్న ఇసం ద్వారా. అట్లా ఈ నాలుగిట్లో కూడా ఇసం వచ్చింది ద్వారా.
0: అవును ద్వారా,
1: ఇక మా యొక్క పాములో ఇసం ఉన్నాం కదరా.
0: అవును ద్వారా,
1: ఈ పాములలో చరిత్రం కూడా ఉంది ద్వారా.
0: అవును ద్వారా,
1: మనం భారత కథలో పరిశ్రమ మహారాజు తెలుసు కదరా.
0: అవును ద్వారా,
1: ఆ పరిశ్రమ మహారాజుని పాము కాటేసింది ద్వారా. పాము కాటేయగానే మరి అశ్విని దేవతల్ని పిలిచిండ్రు. ఎందుకని ద్వారా? అశ్విని దేవతల దగ్గర ఏ పాము కాటేసినా గాని మందు ఉంది.
0: అవును,
1: ఆ మందుల కోసం పరిచిన మహారాజు అశ్విని దేవతల్ని పిలిస్తే అశ్విని దేవతలు మందులన్నీ కూడా ఓడల్లో వేసుకొని సముద్ర మార్గంలో బయలుదేరుతుంటే వస్తున్నారు ద్వారా.
0: అవును ద్వారా,
1: ఇక విశ్వామిత్రుడు పెద్ద పీత అయిపోయి ద్వారా, పెద్ద పీత కర్కోటకుడు అయిపోయి చక్కగా ఆ యొక్క వస్తున్న ఓడని రెండుగా కత్తిరించుండు ద్వారా.
0: అది
1: ఇంకేముంది ద్వారా? మందులన్నీ నీలపాలయ్యా. ఆ నీలపాలైపోయిన మందులతో అశ్విని దేవతలు ఏం చేయలేక పరిచిన మహారాజు ప్రాణాన్ని కాపాడలేకపోయిండు. ఆ పరిచిన మహారాజు చూసిండు, ఓరి అశ్విని దేవతల్లారా, మీ మీద నమ్మకం పెట్టుకొని
0: అది
1: నా ప్రాణాలు కాపాడతారు కదా అనుకుంటే,
0: అవును
1: నేను నా ప్రాణాలు కాపాడలేదు, ఇదిగో శాపం ఇస్తున్నా పొత్తుండి, ఇక నుంచి మీరంతా కూడా ఊరు ఊరా మందులు అమ్ముకొని తిరుగుతురు, కొంతమంది పాములు పట్టుకొని తిరుగుతురు,
0: అది
1: ఇదే నా శాపం అని ఇచ్చిండు ద్వారా.
0: అది
1: అప్పుడు ద్వారా మామ యొక్క మందులోళ్ళు ఇక ఊళ్ళల్లో పాములు పడుతున్నారా.
0: అవును ద్వారా,
1: ద్వారా పాములు అంటే మీరు అనుకోవచ్చు అనేక రకాల పాములు ఉన్నాయి ద్వారా.
0: అవును ద్వారా,
1: ఆ పాముల్లో అద్భుతమైన పాములు ఉన్నాయి.
0: అవును ద్వారా,
1: అంటే దేవతా సర్పాలు ద్వారా.
0: నిజమే ద్వారా,
1: ఆ దేవతా సర్పాలు అంటే ఆరు రకాలు ఉన్నాయి ద్వారా.
0: నిజమే ద్వారా,
1: అందులో ఒకటి వాసుకి,
0: వాసుకి
1: ఇది మహాసర్పం ద్వారా.
0: అవును ద్వారా,
1: రెండోది తత్సకుడు,
0: తత్సకుడు
1: ఇది మహాసర్పం ద్వారా.
0: అవును ద్వారా,
1: మూడవది పద్మకుడు,
0: అవును
1: ఇది మహాసర్పం ద్వారా.
0: అవును ద్వారా,
1: నాలుగవది మహాపద్మకుడు, ఇది మహాసర్పమే ద్వారా.
0: అవును ద్వారా,
1: ఐదవది శంఖపాలుడు, ఇది మహాసర్పమే ద్వారా.
0: అవును ద్వారా,
1: ఇక ఆరోది కటుకుని, ఇది కూడా మహాసర్పం ద్వారా.
0: అవును ద్వారా,
1: ఇవి మామూలు సర్పాలు కాదు ద్వారా.
0: అవును ద్వారా,
1: మనం రోజు చూస్తుంటాం పొలాల్లోను,
0: అవును
1: చెట్ల దగ్గర, ఇళ్లల్లోను,
0: అవును
1: సూర్యుల్లోను, ఎక్కడ పడితే అక్కడ చూసే సర్పాలు ఇవి మామూలు సర్పాల ద్వారా. కానీ నేను చెప్పిన సర్పాలు దేవతా సర్పాల ద్వారా.
0: అవును ద్వారా,
1: వీటి జాతులు మీకు ఎక్కడా కనపడవు ద్వారా, కానీ వీటి సంతతి మా దగ్గర ఉంది ద్వారా.
0: అవును ద్వారా,
1: అర్థమైందా ద్వారా? ఇక మనం చాలా సర్పాలు చూసినాం ద్వారా.
0: అవును ద్వారా,
1: ఇక అడవి సర్పాల ద్వారా.
0: అవును ద్వారా,
1: తాసు పాముల ద్వారా ద్వారా ఇవన్నీ కూడా కాటేస్తే ఎవరి దగ్గర కూడా మందులు లేవు ద్వారా.
0: అవును,
1: కానీ మా దగ్గర దీనికి మందులు ఉన్నాయి ద్వారా.
0: ఉన్నాయి ద్వారా,
1: ఇక ద్వారా తాసు పాములు ఉన్నాయి ద్వారా.
0: అవును ద్వారా,
1: అందులో 12 రకాలు ఉన్నాయి ద్వారా. సుబ్బిగా ఆ బొట్టలుదా, దొరగారికి చూపిద్దాం.
0: ఈ బొట్టలు ఉంది, ఈ తాసు పాము,
1: తాసు పాము దానికి
0: ఆ గుడ్డేసిన
1: పాలు పోసినవా,
0: పాలు పోసిన
1: బోర వదిన,
0: బోర వదిరా,
1: బొబ్బు ఉన్నదా,
0: బొబ్బు ఉంది,
1: లేపరా
0: ఇప్పుడు లేపాలా,
1: ఓ దొరగారు వచ్చిండ్రు,
0: దొరగారు
1: మంకాడు నోడుతున్నాడు రా, ఓ జల్దీదా
0: అబ్బా తీసుకురావాలా,
1: తీసుకురావాలి
0: ఆయన చూస్తారా ద్వారా,
1: మరి దొరక చూపించద్దా, మరి పాములోళ్ళని మాటలు చెప్తే పాములోళ్ళు కాదు ఇల్లు మాటలోళ్ళు అనుకుంటారు. ఇందాక నుంచి చూస్తున్నాం అంతా సోది మాటలు చెప్తున్నారు, కానీ ఒక్క పామును తేలేదు అనుకుంటారు, అందుకే పాములు తెచ్చి బయట.
0: అవును,
1: బయట
0: వేస్తున్నా
1: ద్వారా, ఇడు మా చిన్న బామర్ది ద్వారా.
0: అవును,
1: ఇడికి మొన్నే 2 నెలల క్రితం ఇదిగో మా అన్న కూతుర్ని ఇచ్చి
0: అవును
1: పెళ్లి చేసిన ద్వారా.
0: అవును ద్వారా,
1: అప్పటి నుంచి కూడా ఇడు పని పడాలి ఎక్కడో తిరుగుతున్నావు ద్వారా, బెడ్ వచ్చింది.
0: అవును,
1: ఏం బాబా ఈ దగ్గర నువ్వు చెప్పాలి కదా నువ్వు అని.
0: అవును,
1: ఊరుకో బిడ్డ నేను తీసుకొస్తా.
0: అవును,
1: వాళ్ళకి అన్ని నేర్పిస్తా, ఎందుకంటే బావల్లో ఉన్న బావని,
0: అవును
1: బాగా తిరిగే బావని,
0: అవును
1: బలిష్టంగా ఉన్న బావని నేను ఉన్నా కదా, వాళ్ళు నా మాట ఏంటని చెప్పి బామర్దిని ఎంట పెట్టుకుని వచ్చిన ద్వారా. నాకు 4 బామర్దులు ఉన్నారు, ఇదిగో పెద్ద బామర్ది ఆ పక్క, చిన్న బామర్ది ఈ పక్క, గుల్లి బామర్దిని పక్కనే పెట్టుకున్న ద్వారా. ఈడికి నా చేతికుంట చక్కగా ఒక పాము పిల్లని పట్టించి మా పాములు పట్టడం నేర్పిస్తే పిల్లగారి జీవితంలో తాసు పాము.

0: జెర్రీ గొడ్డులు, కట్లపాములు, రక్త పింజర్లు అన్ని పట్టడం నేర్చుకుంటాడని ఈ రోజు ఈయన కూడా తెచ్చినందరా. అరే నీకు నేర్పించా కదా, నువ్వు తెచ్చిన పాములు, నువ్వు పట్టిన పాములు కూడా తీసుకున్నరా.
1: అది కూడా తెమ్మంటావా?
0: దొరగారికి అన్ని నువ్వు చూపించాలి, ఎందుకంటే పాముల యొక్క శక్తి తెలియద్దా. దొరా, ఇక మా దగ్గర ఉన్న తాసు పాముల కోసం ఎవరిస్తా దొరా?
1: అవును,
0: 12 రకాలు ఉన్నాయి దొరా.
1: అవును దొరా,
0: జాగ్రత్తగా ఏనండి దొరా. దొరా, మొదటిది గోధుమ తోసు దొరా.
1: గోధుమ తోసు,
0: ఇది
1: గోధుమ రంగులో ఉంటది,
0: గజం పొడుగుంటది.
1: ఆ
0: గజం పొడుగుంటది దొరా.
1: అవును దొరా,
0: మీరు చూసేటటువంటి పొలాల గట్టల్లోనూ లేదా చెట్ల దగ్గరను నీళ్ళ దగ్గరలోను ఉండే పాము కాదు దొరా. ఈ గోధుమ తోసు మహా ఇసం ఉంటది దొరా.
1: అవును,
0: దీనికి శనివారం రోజున దొరా ఇసం మాత్రం మామూలుగా ఉండదు దొరా. ఇసం విపరీతంగా ఉంటది.
1: అవును దొరా,
0: వారంలో మిగిలిన రోజుల కంటే ఈ శనివారం మాత్రం ఈ పాము జోలుక్కి మనం ఎల్లగొడదు దొరా.
1: అవును దొరా,
0: ఆ రోజు గాని ఇది కాటేసిందంటే దొరా అట్నుంచి అటు కాటికే గాని ఇంటికి రారు దొరా.
1: అవును దొరా,
0: ఇది ఒక రకం దొరా.
1: అవును దొరా,
0: ఇది మా దగ్గర ఉంది.
1: అదిగో
0: అదిగో మా బామర్ది గారు చూపించింది ఆ పామే దొరా.
1: ఆ పాము
0: దూరం కాదు, దొరగారు దూరం పెట్టి
1: దూరం పెడుతున్నాడు.
0: ఇక రెండో రకం దొరా, నల్ల త్రాచు దొరో.
1: అయ్య
0: బాబోయ్ దొరా, దీనికి విశేషమైన కోపం ఉంటది దొరా. అన్ని పాముల కంటే కూడా కోపం చాలా ఎక్కువ దొరా.
1: అవును దొరా,
0: దీనికి చిన్న శబ్దం అలికిడైనా పొరపాటున మనిషి గాని ఒక పక్షి గాని ఒక జంతువు గాని తగిలిన వెంటనే బుస్సున పడగిపోతుంది దొరా.
1: ఎందుకంటే ఇనికిడి శక్తి బాగా ఎక్కువ ఉంటది అన్నమాట.
0: మరి
1: అందుకనే పాము చెవులు, పాము చెవులు అంటారే.
0: ఆ చెవులు అంటే మన కంటికి కనపడవు దొరా, కానీ
1: కానీ
0: సృష్టిలో ఏ జీవికి లేనంత ఇనుకుడి శక్తి పాములకు ఉంటది దొరా.
1: నల్లతాచుకి ఎక్కువ ఉంటది
0: ఆ పాము, అందుకనే దొరా ఈ నల్లతాచుకి ఇసం ఎక్కువ ఉంటది దొరా.
1: అవును దొరా,
0: ఇది ఎక్కువగా కొండల మీద తోటల్లోను
1: అవును
0: బాగా తిరుగుద్ది దొరా. ఇది మనుషుల కంటకి అంత తేలిగ్గా కనపడదు దొరా.
1: కనపడదు,
0: దీనికి మాత్రం మంగళవారం పూట దొరా ఇసం మామూలుగా ఉండదు.
1: అవును దొరా,
0: ఈ నల్ల తోచుకు మాత్రం మంగళవారం మన చాలా దూరంగా ఉండదు దొరా. ఈ పాము కూడా మా దగ్గరే ఉందొరా.
1: అవును దొరా,
0: ఇక మూడో దొరా కంది పొడల తాసు దొరా. ఈ పేరు మీరు వినరా దొరా?
1: ఏమో ఏది కంది పొడల దాసు?
0: ఎవరో సుబ్బిగా తెలియదు నీకు?
1: ఓ ఏ నా దగ్గర ఉంది అదే కదా.
0: ఓరి అదే,
1: నేను అనుకుంటున్నా
0: అదిరా మన పట్టిన అదే. ఈ కంది పొడల దోస దొరా ఇది కూడా 2 గజాలు పొడుగుంటది దొరా.
1: అవునవును,
0: పొడుగుంటది
1: పాము.
0: మరి అదే నీ పావేరా?
1: ఉందా పాము
0: ఈ కంది పొడల దోస దొరా? ఇది బుధవారం నాడు చాలా ఎక్కువగా ఇష్టం ఉంటది దొరా.
1: అవును దొరా,
0: కాబట్టి ఇది ఎక్కువగా మనకి బాగా బుధవారం మాటలు కానీ ఇది కాటేసిందంటే దొరా, దీనికి మందు మా దగ్గర కూడా లేదు దొరా, దానికోసమే తయారు చేస్తున్నాం. ఇక నాలుగవది దొరా నాగ జెర్రీ తాసు.
1: అబ్బా
0: దొరా, ఇది సగం తాసు పాములాగా
1: అది
0: సగం జెర్రిపోతులాగా ఉంటది దొరా. దొరా ఇది ఎక్కువగా చెట్ల తొర్రల్లో ఉంటది దొరా.
1: అవును దొరా,
0: చెట్ల మీద ఉంటది దొరా.
1: అవును దొరా,
0: దొరా మీకు తెలియని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తెలియని చెట్లు ఎక్కడైనా ఉంటే ఆ చెట్లు ఎక్కడాలి కానీ
1: అవును
0: చెట్ల కింద పడుకోవడాలి కానీ ఇట్లాంటి పనులు చేయకండి దొరా.
1: అవును దొరా,
0: ఎందుకంటే ఈ దాసుపాము ఆడనే ఉంటది దొరా.
1: అవును,
0: మనిషి ఒంటరిగా కనపడగానే పుసుక్కున కాటేస్తుంది, లట్టుక్కున పోతారు.
1: అవును దొరా,
0: అందుకే దీని దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి దొరా.
1: అవును దొరా,
0: దొరా ఇప్పటికే 4 జాతులు అయినాయా? 5వ రకం అరిక వర్ణ తాసు దొరా.
1: అరిక వర్ణ తాసు,
0: ఈ 5వ రకం అరిక వర్ణ తాసు ఇది కూడా గజన్నర పొడుగుంటది దొరా.
1: అవును దొరాయ్,
0: దీనికి కూడా బుధవారం ఇసం ఎక్కువగా ఉంటది దొరా.
1: అవును దొరా,
0: ఇది ఎక్కువగా అరిక ధాన్యం రంగులో ఉంటది దొరా.
1: అరిక ధాన్యం రంగులో ఉంటది,
0: మన ధాన్యం ఉంటది కదా దొరా.
1: అవును,
0: ఆ ధాన్యం ఎట్లాంటి రంగులో ఉంటదో అట్లాంటి రంగుల్లోనే ఉంటది, ఎక్కువగా పంట పొలాల్లో ఉంటది.
1: అవును,
0: మనం కుప్పను ఉడిచి ఊరు పూడ్చినప్పుడు ఆ ధాన్యం పక్క పక్కన అక్కడక్కడే తిరుగుద్ది దొరా. దీన్ని మనం తెలియక గబుక్కున కాలేసిన
1: అవును
0: చెయ్యేసిన అనేక రకాల ఇబ్బందులు కలిగి కాటేసిందంటే ప్రాణాలు పోతాయి దొరా.
1: దొరా,
0: అందుకే ఈ పావు నుంచి మనం పంటల్లో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి దొరా.
1: అవును దొరా,
0: ఇక మిగిలింది దొరా 6వ రకం దొరా మొగలి తోస దొరాయ్. అయ్య బాబాయ్ ఇది
1: అది
0: ఈ తోస మొగల తోస దొరా, మొగల పువ్వు వాసన తోటి మొగల చెట్లలోనే ఉంటది దొరా.
1: అవును దొరా,
0: ఎక్కువ ఈ మొగల పొదలు ఉంటాయి కదా దొరా.
1: అవును దొరా,
0: మొగల పొదల దగ్గర పోకండ్రా బాబు, పాములు తిరుగుతాయి అంటారు కదా, ఆ పాము ఇదే దొరా.
1: అవును దొరా,
0: ఈ మొగల తోస దొరా ఎక్కువ మొగల చెట్ల దగ్గర ఉండి
1: అవును
0: లచ్చువారం నాడు దొరా దీనికి ఇసం చాలా ఎక్కువగా ఉంటది దొరా.
1: అవును దొరా,
0: లచ్చువారం మాటలు ఈ మొగల పొదల దగ్గరికి వెళ్లకుండా ఉండాలి దొరా.
1: అవును దొరా,
0: అంతేకాదు దొరా ఈ తెల్లతోసు మొగల దోసు రెండు కూడా జంట జంటగా దగ్గర దగ్గర తిరుగుతుంటాయి దొరా.
1: అవును దొరా,
0: ఇక 7వ రకం చెప్పిన కదా దొరా తెల్లదోసు దొరా.
1: తెల్లదోసు
0: ఇది తెల్ల

0: పోతుంది ఎక్కడెక్కడ ఆరిపోద్ది ద్వారా.
1: మనం ఈ మామిడికి ఇచ్చినావు అదే కదా.
0: ఏది?
1: తెలదాసు.
0: తెలదాసు పిల్ల.
1: తెలదాసు పిల్లని ఇచ్చినావు కదా.
0: తెలదాసు పిల్లని ఇచ్చినరా కాబట్టి ఆ తెలదాసు పిల్లని జాగ్రత్త చూసుకో.
1: జాగ్రత్త
0: చూసుకున్నామంటే నీ ఇంట చక్కగా ఉంటది. లేదంటే పూస్తుమని కాటేసింది అనుకో బిడ్డ, మరి తెలుసు కదా.
1: అదే అదే
0: కాబట్టి తెల్లదాసుని జాగ్రత్త చూసుకో.
1: అవును.
0: ఈ తెల్లదాసు ద్వారా ఎప్పుడు కూడా నీటిలో ఉంటుంది ద్వారా.
1: అవును ద్వారా.
0: ఆ నీటిలో ఉండే నీటితోస ద్వారా.
1: నా
0: నీటిలో నీటి దోస ఉంటుంది ద్వారా.
1: అవునా.
0: ఈ తెల్లదోస కూడా అటు నీటిలోనూ తిరుగుద్ది,
1: అది
0: ఇటు పొలాల్లోనూ తిరుగుద్ది,
1: తిరుగుతుంది.
0: కానీ మన కంటికి కనపడదు ద్వారా. ఇది శాతనాగు ద్వారా.
1: అవును.
0: తెల్లదోస అంటే శాతనాగు ద్వారా. ఈ శాతనాగు అంటే చాలా శక్తివంతమైన ద్వారా, మహిమాన్వితమైన ద్వారా.
1: అవును ద్వారా.
0: ఇది ఎవరో పుణ్యాత్ముల కంట పడుతుంది, కానీ నీలాంటి నాలాంటి వాళ్ళ కంట పడదు ద్వారా.
1: అవును ద్వారా.
0: ఇక రెండోది చెప్పిన కదా ద్వారా.
1: అవును.
0: ఇక మనం నీటి దోస కోసం చెప్పుకోవాలి ద్వారా.
1: అవును ద్వారా.
0: ఈ నీటి దోస ద్వారా ఎక్కువగా మన జనారణ్యాలు అంటే జనాలు తిరగిన ప్రదేశాలు ఉంటాయి ద్వారా. నదులు ఉంటాయి.
1: అవును ద్వారా.
0: చెరువులు ఉంటాయి, కాలువలు ఉంటాయి. ఇట్లాంటి చోట తెలియని ప్రదేశంలో నీళ్ళలో తిరగకూడదు, నీళ్ళలో తిరగకూడదు అంటాం కదా ద్వారా.
1: అవును ద్వారా.
0: ఆ నీళ్ళలో ఎందుకు తిరగకూడదు అంటే ద్వారా ఈ నీటి దోస ఉంటాయి. ఆ నీళ్ళలో మనకు కనపడవు ఈ యొక్క నీటి దోసు.
1: అవును ద్వారా.
0: ఇది గాని శుక్రవారం రోజు కాటేసింది అంటే ద్వారా.
1: అవును.
0: అట్నుంచి అటే పోతుంది ద్వారా.
1: అవును ద్వారా.
0: అందుకనే మన నీళ్ళలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ద్వారా. ఇక మిగిలింది కోడి దోస ద్వారా.
1: అవును ద్వారా.
0: ఇది ఎక్కువ కోడి పిల్లలు తింటారు ద్వారా. కోడి పిల్లల్ని తిని కోడిలా కోస్తారు ద్వారా.
1: అది
0: అమోదిని కనిపెట్టలేం ద్వారా. అందుకనే మనం కోళ్ళ దగ్గర, పెంట కుప్పల దగ్గర, తాటాకు దడుల్లోను, ఇళ్లలోను, ఆకుల్లోను, సందుల్లోను, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది ద్వారా.
1: అవును ద్వారా.
0: ఇక మిగిలింది శనగ పువ్వు తోసు ద్వారా.
1: అవును ద్వారా.
0: ఇది శనగ పువ్వు రంగున ఉంటుంది ద్వారా. దీనికి సోమవారం విషయం ఎక్కువగా ఉంటుంది ద్వారా.
1: అవును ద్వారా.
0: మిగిలింది చింతపువ్వు తోసు ద్వారా.
1: అవును ద్వారా.
0: ఇది చింతపువ్వు రంగులో ఉంటుంది ద్వారా.
1: అవును ద్వారా.
0: ఇది ఆదివారం మంచి ఇసంతో ఉంటుంది ద్వారా.
1: అవును ద్వారా.
0: ఇక గిరినాగు ద్వారా.
1: గిరినాగు
0: ఇసం చెప్పాలంటే ద్వారా
1: అమ్మో
0: చాలా పెద్ద ఇసం ద్వారా.
1: అవును ద్వారా.
0: గిరినాగు అంటే పెద్ద పెద్ద కొండల మీద ఉంటుంది ద్వారా.
1: అవును ద్వారా.
0: ఇది మనం రోజు చూసే పాముల కంటే, ఇందాక నేను చెప్పిన పాముల కంటే కూడా చాలా పెద్దదిగా ఉంటుంది ద్వారా.
1: అవును ద్వారా.
0: ఈ గిరినాగు గాని ఒక్కసారి గాని కాటేసిందంటే ద్వారా ఎంతటి ప్రాణైనా, అది ఏనుగైనా, మనిషి అయినా, ఏదైనా వెంటనే చచ్చిపోవలసిందే ద్వారా.
1: అవును ద్వారా.
0: అందుకే కొండ ప్రాంతంలో ద్వారా మనం చేతిలో ఈ కర్రో గిర్రో రాయో పట్టుకుని తిరగాలి గాని.
1: అవును.
0: ఎట్ల బట్టలు తిరిగితే ఈ యొక్క ఈ గిరినాగ్ గాని చూసిందంటే,
1: అది
0: ఇది గాని నాది కాటేసిందంటే అంతే సంగతుల ద్వారా.
1: అవును ద్వారా.
0: ఇవన్నీ తాసుపాములు ద్వారా.
1: అవును ద్వారా.
0: ఇక మా దగ్గర పొడపాములు ఉన్నాయి.
1: అవును ద్వారా.
0: కట్ల పాములు ఉన్నాయి.
1: ఉన్నాయి.
0: పింజర్లు ఉన్నాయి.
1: ఉన్నాయి.
0: అబ్బో మా కోటిగారి దగ్గర ఎన్ని పాములు ఉన్నాయంటే ద్వారా.
1: గారి దగ్గర కొండశిలవే ఉంది కదా ద్వారా.
0: కొండశిల ఉంది.
1: ద్వారా.
0: ఈ పింజర్లు 17 జాతులు ద్వారా. మీకు నేను దగ్గర దగ్గర చెప్పేస్తాను, ఎనక ఇనుకోడు ద్వారా. ద్వారా. ఒకలంకరీ పింజర, సున్నపు పొడల పింజర, పెద్ద పొడ పింజర, కాడుకు పొడ పింజర, గరిక పొడ పింజర, రెండు తలల పొడ పింజర, దొండ పండు పింజర, కుళ్ళు పొడల పింజర, రక్త పొడల పింజర, పొళ్ళు పొడల పింజర, పిచ్చుక పొడ పింజర, ఊదు పొడ పింజర, తేనె పొడ పింజర, పసుపు పొడ పింజర, మోదుగు పొడ పింజర, ఉడుము పొడ పింజర, గవ్వ పొడ పింజర. ఈ 17 రకాలు. కొన్ని కరుస్తాయి.
1: అవును.
0: కొన్ని ఊదుతాయి.
1: అవును.
0: కొన్ని పాములు ఊదితే మచ్చలు వస్తాయి ద్వారా. కొన్ని కరిస్తే ప్రాణాలు పోతాయి ద్వారా.
1: ద్వారా.
0: అందుకే ద్వారా ఈ పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి ద్వారా. ఇక కట్ల పాములు ఉన్నాయి ద్వారా.
1: అవును ద్వారా.
0: అవి కూడా రెండు చెప్తే ఇనుకో ద్వారా. నూనె కట్ల పాం, పెద్ద కట్ల పాం, చెట్లు కట్ల పాం, ఇలా అనేక రకాల కట్ల పాములు ఉన్నాయి ద్వారా.
1: అవును ద్వారా.
0: పాములోళ్ళమయ్య మా ప్రజ్ఞ చూడరయ్య బలే పాములోళ్ళమయ్య, పాములోళ్ళమయ్య మా ప్రజ్ఞ చూడరయ్య బలే పాములోళ్ళమయ్య. తాసు పాము నాడిస్తా నాగు పాము నాడిస్తా,
1: తాసు పాము నాడిస్తా నాగు పాము నాడిస్తా,
0: పొట్టి పాములుండాయి పొడుగు పాములుండాయి,
1: పొట్టి పాములుండాయి పొడుగు పాములుండాయి,
0: చెర్రి గొడ్డులుండాయి బర్రె గొడ్డులుండాయి.

ఎం తిరుపతయ్య గారు జానపద రంజని విన్నారు. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీరు ఇంతవరకు మొదటి ప్రసారం విన్నారు. అనంతర ప్రసారం సాయంత్రం 5 గంటలకు ఇదే అలవరసలపై. నిలయంలో సమయం 3 గంటల 15 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో సెలవు.

మీరు ఇంతవరకు పగటి వేషాలు శీర్షికన పాముల వాళ్ళు అంశం విన్నారు. శ్రీ వీర్నాల రమణబాబు బృందం నిర్వహణలో పాల్గొన్నవారు శ్రీతులు వి సాంబయ్య, ఎం దుర్గాప్రసాద్, ఎం వెంకటేశ్వరరావు, ఎం సాంబయ్య, వి లక్ష్మి, ఎం దమయంతి గారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై రెండవ ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ప్రకటించిన అంశం వెంటనే వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమాన్ని వింటారు.

యువాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన యువవాణి కార్యక్రమంలో యువతకు ఎంతో ఉపయోగపడేటువంటి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈనాటి అంశం యువత జీవన నైపుణ్యాలు. ఈ అంశం మీద యువతకు ఉపయోగపడే కొన్ని విశేషాలు తెలుసుకుందాం. జీవితాన్ని సమర్థవంతంగా, సంతోషంగా మరియు విజయవంతంగా గడపడానికి అవసరమైనటువంటి వ్యక్తిగత సామర్థ్యాల్ని జీవన నైపుణ్యాలు అంటే లైఫ్ స్కిల్స్ అని అంటూ ఉంటారు. ఇవి యువత యొక్క భావోద్వేగాలను నియంత్రించేందుకోసం, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం, అదేవిధంగా భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడం కోసం ఎంతగానో ఉపయోగపడతాయన్నమాట. అవేమిటో తెలుసుకోబోయే ముందుగా ఇప్పుడొక సినిమా పాట. రోజా చిత్రం నుంచి మీన్ మినీ పాడిన ఈ పాట వినండి.

సమస్య పరిష్కారం మరియు నిర్ణయం. ఈ శీర్ష కింద జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆలోచన నైపుణ్యాలు, అంటే ఏదైనా విషయాన్ని విమర్శనాత్మకంగా ఆలోచించగలగడం, సృజనాత్మకతను పెంపొందించుకోవడం కూడా దీనివల్ల సాధ్యమవుతుందన్నమాట. ఇక మూడో విషయం ఏంటంటే కమ్యూనికేషన్ సంబంధాలు. దీనిలో భాగంగా ఇతరులతో స్పష్టంగా మాట్లాడడం మరియు ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకోవడం సాధ్యమవుతుంది. అదేవిధంగా స్వీయ అవగాహన, అంటే మన బలాలు బలహీనతలను గుర్తించడం మరియు ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఇక ఐదో పాయింట్గా ఒత్తిడిని జయించడం. దీంట్లో భాగంగా మన యొక్క భావోద్వేగాల నియంత్రణ, నిరాశ, ఒత్తిడిని సమర్థంగా తట్టుకోవడం ఈ విధంగా సాధ్యమవుతుందన్నమాట. ఈ ఐదు అంశాలు కూడా యువతకు చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పాలి. మరిన్ని అంశాలు తెలుసుకోబోయే ముందుగా మరొక సినిమా పాట

0: కార్యక్రమంలో ఇప్పటిక వాణిజ్య ప్రకటన.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: యువవాణి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో యువత జీవన నైపుణ్యాలు అంశం మీద కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యువత కోసం 10 జీవన నైపుణ్యాలను ప్రస్తావించింది. అవి ఏమిటంటే, 1 స్వీయ జాగృతి అంటే సెల్ఫ్ అవేర్నెస్ అన్నమాట. యువత తమ యొక్క సామర్థ్యం, పరిమితులు, ఇష్టాయిష్టాలు, ఆకాంక్షలు కూడా గుర్తించే నైపుణ్యం దీని ద్వారా వర్తిస్తాయి. 2 సమానుభూతి అంటే ఇతరుల పాత్రలో ప్రవేశించి ఆలోచించే నైపుణ్యం కూడా అలవడుతుందన్నమాట. 3 అంశం ఏంటంటే సమస్య పరిష్కారం అంటే అందుబాటులో ఉన్నటువంటి ప్రత్యామ్నాయాల నుంచి యోగ్యమైన శ్రేష్టమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని కూడా ఎంచుకునే నైపుణ్యం కూడా అలవడుతుందన్నమాట. 4 పాయింట్ ఏమిటంటే నిర్ణయం తీసుకోవడం అంటే డెసిషన్ మేకింగ్ అంటే అదనమాట. సమస్యను సాధించే ప్రక్రియలో అనేక ప్రత్యామ్నాయ మార్గాలను వెతికి అందులో నుంచి సరైనటువంటి పర్యాయాన్ని స్వీకరించే నైపుణ్యం కూడా దీని ద్వారా యువతకు వస్తుందన్నమాట. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మరొక సినీ గీతం. స్టైల్ చిత్రం నుంచి కార్తీక్ పాడిన ఈ పాట.

యువవాణి కార్యక్రమానికి పునఃస్వాగతం. మనం ఈరోజు కార్యక్రమంలో యువత జీవన నైపుణ్యాలు అనే అంశం మీద కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఏదైనా సరే, ఏ కొత్త విషయమైనా సరే జీవితంలో మనకి ఎప్పుడు ఉపయోగపడుతూనే ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో పైకి వచ్చేటటువంటి ఎదుగుతున్నటువంటి యువతకైతే అది చాలా ముఖ్యం కూడా. మరి జీవన నైపుణ్యాల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి విశేషాల్లో 5వ అంశం ఏమిటంటే ప్రతిభాపూర్వక భావ వ్యక్తీకరణ. యువత తమ యొక్క ఆలోచనను మౌఖికంగా కానీ చేతల ద్వారా కానీ ప్రతిభావంతంగా వ్యక్తపరిచే నైపుణ్యాలు వస్తుందన్నమాట. తర్వాత అంశం విమర్శనాత్మక ఆలోచన, అంటే అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని విశ్లేషించి గుణదోషాలను స్థూలంగా పరీక్షించే నైపుణ్యం కూడా అలవడుతుంది. సృజనాత్మక ఆలోచన, దీని ద్వారా సాంప్రదాయకమైన పునరావృతం అయ్యే పద్ధతుల కంటే భిన్నంగా ఆలోచించే నైపుణ్యం కూడా వస్తుందిట. పరస్పర వ్యక్తిత్వ సంబంధాలు, దీని ద్వారా యువత నిత్య జీవితంలో ఎల్లప్పుడూ కూడా తమ యొక్క సహతంతో ఉండేవారితో గల సంబంధాలను గుర్తించి ఆత్మీయ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. 9వ పాయింట్ ఏంటంటే భావ నియంత్రణ. యువత తన పరుల భావాలను వాటి వలన ఏర్పడే పరిణామాలను కూడా గుర్తించి వాటిని నియంత్రించే నైపుణ్యం కూడా వస్తుందిట. ఆఖరిగా ఒత్తిడి నియంత్రణ, ఇది చాలా ముఖ్యమైనది.

అంటే ఒత్తిడి కలిగించే కారణాలను వెతికి వాటి వలన ఏర్పడే శారీరక మానసిక పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అదుపు చేసే నైపుణ్యం కూడా యువతకు దీనివలన వస్తుందట. మరి ఈ 10 అంశాలు కూడా యువత గనక ఆకలింపు చేసుకుని అనుసరించినట్లయితే చాలా ఉపయోగాలు ఉంటాయని తప్పకుండా చెప్పుకోవచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడొక సినిమా పాట, కొండవీటి దొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మనం ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతవరకు కూడా యువత జీవన నైపుణ్యాల అంశం మీద అనేక విషయాలు తెలుసుకున్నాం. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ యువత కోసం నిర్దేశించిన 10 జీవన నైపుణ్యాలను కూడా వివరంగా తెలుసుకున్నాం కదా. మరి యువత ఇవన్నీ కూడా పాటించి అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమంలో చివరగా మరొక పాట సూర్యవంశం చిత్రం నుంచి.

మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమాన్ని విన్నారు. తర్వాత అంశం వెంటనే వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంచారాగాలు మధుర గీతల కార్యక్రమాన్ని వింటారు. 1980-2000 సంవత్సరం మధ్య వచ్చినటువంటి సుమధుర గీతల కార్యక్రమాన్ని పాటలు వినవచ్చు. కార్యక్రమం ముందుగా నిర్ణయం చిత్తం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత జూనియర్ పాడినటువంటి ఈ పాట వింటారు.

0: సంచారాగాలు మధుర గీతాల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమం తర్వాత శుభ సంకల్పం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.
1: సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య.

సంచారాగల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట శ్రీనివాస కళ్యాణం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నైని ఏరోస్పేస్ లిమిటెడ్ ప్రయోగ్రాజ్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 17వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: ఆపరేటర్ 19, జూనియర్ అసిస్టెంట్ 9 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 28. అర్హత: పోస్టులను అనుసరించి 10వ తరగతి ఐటీఐ డిగ్రీ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఎస్డబ్ల్యూలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 మే 31వ తేదీ నాటికి జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్

0: https://www.nael.co.in. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 జూన్ 27వ తేదీ. అలాగే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2026 జూలై 17వ తేదీ. మరొక ప్రకటన, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుబంధ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ ట్రైబల్ హెల్త్ రీసెర్చ్ జబల్పూర్ ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, కన్సల్టెంట్ సైంటిఫిక్ నాన్ మెడికల్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి లేదా ఎండీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు 80,000 రూపాయల వరకు చెల్లిస్తారు. ఎంపిక విధానం, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన చిరునామా, ఎస్టాబ్లిష్మెంట్ ప్రాజెక్ట్ కమ్ రూమ్ నెంబర్ 110 ICMR NITHR క్యాంపస్ నాగ్పూర్ రోడ్ ధన్వంతరి నగర్ గార్హా జబల్పూర్ మధ్యప్రదేశ్. దరఖాస్తు చివరి తేదీ 2026 జూలై 17వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

వాద్య సంగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు సమాచారం వింటారు. వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం వాల్తేలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.3 డిగ్రీల సెల్సియస్. విమానాశ్రయం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీల సెల్సియస్. రాగల 24 గంటల వరకు వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘవర్తం ఉంటుంది. ప్రాంతంలో కొద్దిపాటి వర్షపు జల్లులు కానీ లేదా ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉంది. కోస్తా తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడొక సినిమా పాట వింటారు. గోరింద దీపం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

సినిమా పాట విన్నారు. సమాచారవాణి సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 వస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే వేగవంతమైన అభివృద్ధికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్వహణ అమలులో రాజీ పడొద్దని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టులు, షిప్యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 123,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు ఢిల్లీలో ఉడాన్ 2.0 పథకం అమలుపై జరిగిన కార్యశాలలో పాల్గొన్న అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు. తేదీ ఖరారైన వెంటనే నెల రోజుల్లో విమాన కార్యకలాపాలు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వివరిస్తారు.

0: License has been recently given from the DGCA to operate the airport. So all the construction work, all the work that is required to start operations has been done. We have requested the Honorable Prime Minister for a date because it is such a prestigious and important project for the state of Andhra Pradesh and for the North Andhra region. We feel justice is going to be done only when Honorable Prime Minister comes and inaugurates it. So we are just waiting for the date. Within a month, we are going to start the operations from there.
1: ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, డీసీఓలు, ఏఎస్డబ్ల్యూలతో మంత్రి వర్చువల్గా ఈరోజు సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై నిరంతరం సమీక్షిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. హాస్టల్స్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెను అమలులో రాజీ పడొద్దని సూచించారు. హాస్టల్స్లో సౌకర్యాల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో 100% సంతృప్తి రావాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై నిరంతరం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట్ర మంత్రులు పి నారాయణ, నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఈరోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, హెచ్ఓడీ భవనాలను పరిశీలించారు. నిర్మాణాలు దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ సచివాలయం శాఖ అధికారులు, ఉద్యోగులు సుమారు 16,000 మంది ఒకే చోట పనిచేసే విధంగా 5 ఐకానిక్ టవర్లు డిజైన్ చేశారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ 70% ఆదాయం అందిస్తున్నట్లే ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఆదాయం ఇస్తుందని ఆయన వెల్లడిస్తూ,
2: అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అమరావతి ఒక్క రూపాయి మనం పెట్టవలసిన అవసరం లేదు. అమరావతి 100,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆసరాగా నిలబడబోతోంది. తమిళనాడుకి ఒక చెన్నై, ఒక కర్ణాటక, ఒక బెంగళూరు ఏ మాదిరిగా అయితే ఆదాయాన్ని 20% రాష్ట్రానికి అందిస్తున్నాయో అమరావతి ద్వారా రాష్ట్రానికి అటువంటి ఆదాయాన్ని సృష్టించేటువంటి విధంగా ఈరోజు నిర్మాణం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు పరామర్శించారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన గవర్నర్ ఆయనతో మాట్లాడి శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. విభిన్న ప్రతిభావంతులు మానసిక స్థైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,750 మంది విభిన్న ప్రతిభావంతులకు 23 కోట్ల రూపాయలు వెచ్చించి ద్విచక్ర వాహనాలు అందిస్తున్న నేపథ్యంలో గుంటూరులో ఆ వాహనాలను కేంద్ర మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాహనాలు విద్య, వైద్యం వంటివి పొందడానికి లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడతాయని హర్షం వ్యక్తం చేశారు.
3: విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం, పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి దాదాపు 15,000 రూపాయలు ఇవ్వటం, ఈ రోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించడం, ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ టైప్ ఉన్నాయో ఉపాధి కోసం గానీ హాస్పిటల్కి వెళ్లటం కోసం గానీ సొంత కాళ్లపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈ రోజు రాష్ట్రం మొత్తం 1,750 మందికి సౌకర్యం కల్పించడం.
1: జగన్ 2.0 సూపర్ యాప్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో తమ పార్టీ శ్రేణులు పోస్ట్ చేసిన కంటెంట్ను డిలీట్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో తామే ఒక యాప్ తీసుకువచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. ఈ యాప్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం పంచుకోవచ్చని, అంతేకాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటారని వివరించారు. భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 2 వన్డే క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇంగ్లాండ్లోని కార్డిఫ్ నగరం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టం.

0: నష్టపోయి 44 పరుగులు చేసింది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉన్న బలమైన అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా కోస్తాంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారులు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 123,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే వేగవంతమైన అభివృద్ధికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ అమలులో రాజీ పడొద్దని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. वैश्विक भूराजनैतिक संघर्षावधौ सुरक्षा आर्थिक संकटं सम्मुखीकरणाय बिम्स्टेक सदस्य राष्ट्रेषु दृढ क्षेत्रीय सहयोगस्य भारतेन महती अनिवार्यता प्रख्यापिता. यत्र सीमाः न केवलं सुरक्षिताः अपि तु सुसंपर्कयुताः स्युः, तत्र विकासः, राष्ट्रीय सुरक्षा च एकेन एव मार्गेण प्रवर्धते इति रक्षामंत्री राजनाथ सिंहः सप्रश्रयम् अवोचत्. नवमकक्षायां तृतीय भाषा नियमस्य प्रवर्धनेन छात्रेषु मानसोद्वेगं विलोक्य पञ्चम षष्ठ कक्षयोः एव तस्य समावेशाय सर्वोच्च न्यायालयस्य श्लाघनीयो परामर्शः. पुण्यभूमौ पुर्यां सुदृढ सुरक्षा वलये वैदिक मंत्रोद्घोषैः सह श्री जगन्नाथ रथयात्रायाः मंगलमयः शुभारंभः. अपि च भारत इंग्लैंड देशयोर्मध्ये द्वितीया एकदिवसीय स्पर्धा अद्य सांप्रतं कार्डिफ नगरे जायमाना वर्तते. अथ वार्ताः विस्तरेण. भारतस्य राष्ट्रिय सुरक्षा परामर्शकः अजित डोभालः वैश्विक भूराजनैतिक संघर्षावधौ सुरक्षा समाह्वानानां सम्मुखीकरणाय दृढ क्षेत्रीय सहयोगस्य अनिवार्यतां प्रत्यपादयत्. तेन सबलं प्रोदीरितं यत् बिम्स्टेक सदस्य राष्ट्रैः परस्पर कल्याणाय एकीभूय संकल्पाः करणीयाः. सः अद्य नवदेहल्यां समुपस्थितानां बिम्स्टेक देशानां राष्ट्रीय सुरक्षा प्रमुखाणां पञ्चमं सम्मेलनं संबोधयनासीत्. श्री डोभालेन स्पष्टीकृतं यत् सम्प्रति समग्रं जगत् विविध

సాయం సమీరం కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అనడం అంటే అంటాం కానీ మనలో ఎంతమంది నిజమైనటువంటి ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తున్నాం అనేది ఒక్కసారి అందరం కూడా ఆలోచించుకోవాలి. మనిషి ఫిట్గా ఉండాలంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, ఇది సహజం కూడా. ఇక్కడ ఆరోగ్యాన్ని మనం రెండు రకాలుగా చెప్పుకోవాలి. ఒకటి శారీరక ఆరోగ్యం, రెండవది మానసిక ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం కోసం అనేక విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటంటే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా నడకను అలవాటు చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు ఆధునిక జిమ్స్ కూడా వెళ్ళి తమ శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. అదేవిధంగా ఉదయాన్నే యోగాసనాలు వంటి వాటి ద్వారా కూడా ఫిట్గా ఉండవచ్చు. ఇక మానసిక ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే ధ్యానం వంటి వాటి ద్వారా మనస్సును నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఉదయాన్నే మన ఇష్టదైవాన్ని ఎక్కువసేపు స్మరించుకోవడం ద్వారా కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సమయానికి సరైనటువంటి ఆహారం తినడం, ముఖ్యంగా కంటి నిండా చక్కగా నిద్రపోవడం వంటివి కూడా మానసిక ఆరోగ్యానికి హేతువులే. అయితే అన్నింటికంటే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే పాజిటివ్ థింకింగ్, అంటే సానుకూల ఆలోచనలు కలిగి ఉండడం అన్నమాట. ప్రతి విషయాన్ని కూడా నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఆలోచించగలగాలి. ఆ విధంగా చేస్తే కనుక మానసిక ప్రశాంతతో పాటుగా తద్వారా శారీరక ఆరోగ్యం కూడా సాధించుకోవచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పటిక సినిమా పాట.

సాయం సమీరం కార్యక్రమాన్ని వింటున్నారు. ఇప్పుడు వికాసం శీర్షికన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. స్వంత ఇళ్ళు లేని పేదల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం సహాయపడేందుకు గాను భారత ప్రభుత్వం వారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని

పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా క్రొత్త ఇళ్లు నిర్మించుకోవడానికి లేదా పాత ఇళ్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం మరియు గృహ రుణాలపై వడ్డీ రాయితీలను కూడా అందిస్తుందన్నమాట. ఈ పథకం పట్టణ ప్రాంతాల్లో నివసించే ఆర్థికంగా బలహీన వర్గాలు లేదా తక్కువ ఆదాయం మరియు మధ్య ఆదాయ కుటుంబాలకు వర్తిస్తుందన్నమాట. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇళ్ళు లేని పేదలకు ఆర్థిక సహాయం కూడా అందజేస్తున్నారు. పథకం ప్రయోజనాలు: క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ క్రింద గృహ రుణాలపై 180,000 రూపాయల నుంచి 250,000 రూపాయల వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. మహిళా సాధికారత పథకం కింద ఇళ్ళు మహిళల పేరు మీద లేదా ఉమ్మడిగా ఉండడాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా ప్రోత్సహిస్తుంది. ఇతర పథకాల అనుసంధానం కింద నిర్మించే ఇళ్లలో మరుగుదొడ్డి, విద్యుత్ కనెక్షన్, ఉజ్వల యోజన మరియు త్రాగునీటి సౌకర్యాలు కూడా కల్పిస్తారన్నమాట. దరఖాస్తు చేసుకునే విధానం ఏంటంటే, అర్హులైన వారు ఈ పథకం కోసం PMAY-HFA-Urban లేదా మై స్కీమ్ అధికారిక వెబ్సైట్లను సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి కొన్ని విశేషాలు. కార్యక్రమంలో ఇప్పుడు మరొక సినిమా పాట.

ఈ శీర్షికన విశేషాలు తెలుసుకుందాం. జీవితం అనేది చాలా చిత్రంగా ఉంటుంది. మనం ఒకటి తెలిస్తే మరేదో జరుగుతూ ఉంటుంది. దానినే మన పెద్దలు ఏమన్నారంటే, తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలించింది అని అంటూ ఉంటారు. జీవితం అనేది అందరికీ కూడా పూలపాన్పు కాదు, ముళ్ళబాటలు కూడా ఉంటాయి. అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఓర్పుతో సహించి జీవితంలో విజయం సాధించేవారే సమాజానికి ఆదర్శంగా ప్రేరణగా నిలుస్తారు. ఇది నిజం కూడా. ఇలాంటి కథ ఇది. ఆదిలాబాద్ జిల్లా మందమరి మండలం తిమ్మాపూర్ శివారులో ఉన్నటువంటి లంబాతకకు చెందినటువంటి బానోతు రాజు జీవితమే దీనికి తార్కాణం. రాజుకు 4 ఎకరాల భూమి ఉన్నప్పటికి కూడా సాగుకు అనుకూలంగా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సింగరేణి బొగ్గణుల్లో చిన్న ఉద్యోగాలు చేరారట. అయితే 1997 జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో రాజు తన ఎడమ చేతిని కోల్పోయారు. అంగవైకల్యం ఉందని ఉద్యోగం నుంచి తీశారు ఆయన్ని. భార్య 4 పిల్లల్ని పోషించాలి ఎలా అనుకుంటూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కూలి పనికి వెళ్ళాడు రాజు. అయినా సరే ఆదాయం సరిపోకపోవడంతో భార్య కమలతో చర్చించారు. ఎట్టకేలకు ఇద్దరు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. తాము వదిలేసినటువంటి బంజరు భూమిని సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. 2007 ఉపాధి హామీ పథకం ద్వారా తమ బంజరు భూమిని బాగు చేసి మొదట జొన్నలు, పత్తి పంట వేశారు. అయితే నీటి ఎద్దడి కారణంగా పంటలు సరిగ్గా పండలేదు. వెంటనే నిరుత్సాహపడకుండా రాజు తన పొలంలో మామిడి మొక్కలు నాటారు. పులిమడుగు నుంచి కేవలం ఒంటి చేత్తోనే బిందెతో నీళ్లు మోసుకొచ్చి ప్రతి మొక్కకు కూడా నీరు పెట్టేవారు. మామిడి మొక్కలు పెరిగి పెద్దయ్యాక ఉపాధి హామీ పథకంలో భాగంగానే తోట చుట్టూ కూడా టేకు మొక్కలు నాటారు వారు. వారి కృషి ఎట్టకేలకు ఫలించింది. మామిడి చెట్ల ద్వారా సుమారు 80,000 నుంచి 90,000 రూపాయల వరకు సంవత్సరాదాయం లభించేదిట. ఇక టేకు చెట్ల ద్వారా కూడా భవిష్యత్తులో మంచి ఆదాయం లభిస్తుందనే నమ్మకం రాజుకు కలిగింది. ఇప్పుడు ఆయన తన భార్య పిల్లలతో ఉన్నంతలు కూడా ఆనందంగా గడుపుతున్నారు. ఆయన అంటూ ఉంటారట, 2 చేతులు ఉన్నవారు చేయలేని పనిని తాను తనకున్నటువంటి ఒంటి చేతితోనే చేసి విజయం సాధించాను అంటున్నటువంటి ఆత్మవిశ్వాసం రాజు మాటలో వ్యక్తమవుతూ ఉంటుంది. మరి రాజు లాంటి వ్యక్తుల జీవితం మరెందరికో ప్రేరణగా నిలుస్తుందంటే అతిశయోక్తి కాదేమో కదా. కార్యక్రమంలో మరొక సినిమా పాట.

సాయం సమీరం కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వ్యక్తిత్వం గురించి విశేషాలు. అంశం ప్రవర్తన. మనిషి సంఘజీవి, అంటే సమాజంలో జీవించే వ్యక్తి అన్నమాట. మరి సమాజంలో మనలాంటి మనుషులేగా ఉంటారు. అలాంటప్పుడు ఒక మనిషి మరొక మనిషితో ఎలా ప్రవర్తిస్తాడో అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ నేపథ్యంలో మనిషికి ప్రవర్తన అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుందనే చెప్పాలి. దీనినే బిహేవియర్ అని కూడా అంటూ ఉంటాం. మన ప్రవర్తన మీదే సమాజం మన పట్ల చూసే దృష్టికోణం కూడా మారుతూ ఉంటుంది. ఇది నిజం కూడా. కొందరు చిన్నతనం నుంచే దుందుడికి స్వభావం కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా వారి స్వభావాన్ని మార్చుకోరు సరికదా. ఇతరుల పట్ల దూకుడుగానే ఘర్షణాత్మకంగానే వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వారిని సమాజం దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరికొందరు మాత్రం సున్నిత మనస్కులుగా ఉంటూ ఎదుటివారి పట్ల సానుకూలంగా ఆలోచిస్తూ అందరి పట్ల కూడా సఖ్యతగా ఉంటూ అందరి చేత మంచివాడరా అనిపించుకుంటూ ఉంటారు. కష్టాల్లో మనిషిని ఆదుకునేది కుటుంబ సభ్యులే కాదు, సాటి మనుషులు కూడా. కానీ కొందరు తమ చెడు ప్రవర్తన ద్వారా బయట వ్యక్తులేని కాదు కదా, తమ కుటుంబ సభ్యులకు కూడా దూరం అయిపోతూ ఉంటారు. జీవితం అనేది చాలా విలువైంది. మనం మన ప్రవర్తనతో 10 మంది చేత కూడా మంచి అనిపించుకోవాలి తప్ప చెడు అనిపించుకోకూడదు. ఈ మంచి చెడులా నిర్ణయించేది మాత్రం మనిషి ప్రవర్తన అనేది వాస్తవం. కార్యక్రమంలో ఇప్పుడు మరొక సినిమా పాట.

0: ఇప్పుడొక ప్రకటన.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: సాయం సమీరం కార్యక్రమంలో మరొక సినిమా పాట.

ఈనాటి సాయం సమీరం కార్యక్రమంతో సమాప్తం. తర్వాత అంశం వెంటనే వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో ప్రసారమయ్యే ముఖ్యాంశాలు. ఈ ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే పల్లెసెమ్ములు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వాతావరణ ఆధారిత వ్యవసాయ విధానాలు మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇందులో భాగంగా నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. అనంతరం జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారం ప్రసారమవుతుంది. ఇందులో వరి రైతులకు ఏరువాక కేంద్రం విజయనగరం అధికారులు అందిస్తున్న సూచన గురించి సిహెచ్ కమారాణి గారు అందించేటువంటి విశేషాలు వినవచ్చు. 7:45 వికసిత భారత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడకి అందజేయాలి అవుతుంది. 8:00 స్వరమాలిక తెలుగు సినీగీతాలు. రాత్రి 8:15 ఒరిస్సాలోని పూరి కేంద్రంలో జరుగుతున్నటువంటి జగన్నాథ స్వామివారి వార్షిక రథయాత్రపై రేడియో నివేదిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం జిల్లా అవుతుంది. రాత్రి 9:30 స్వరమాలిక తెలుగు సినీగీతాలు. ఈరోజు రాత్రి 10:00 గజం నిజం పలాయనం మీచ్ఛ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ద్విభాషన్ రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు. అనంతరం 10:30 ఆపాత మధురాలు సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారాల ముఖ్యాంశాలు. రేపు ఉదయం ప్రసారం 6:00 దేశభక్తి గీతం బృందగానం, రచన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో మీనాక్షి పంచరత్న కీర్తన, శ్రీ రాజరాజేశ్వరి అష్టకం ప్రసారమవుతాయి.

నాట్యకాలం కూడా వినవచ్చు. రేపు ఉదయం 6:30 చింతన కార్యక్రమంలో వ్యాఖ్యాత మహమ్మద్ అబూబకర్ గారు, రేపు ఉదయం 6:35 పొలం పొలం కార్యక్రమంలో చిరుధాన్యాల సాగు జాగ్రత్తల గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి విశేషాలు వినవచ్చు. 7:15 ఉదయ సమరల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన బహుముఖ ప్రజ్ఞాశాలి స్వాతంత్ర సమరయోధులు దరువూరి వీరయ్య గారి జయంతి విశేషాలు, అదేవిధంగా ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వర్ధంతి విశేషాలు వినవచ్చు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మతిమరుపు గురించి అవగాహన నివారణ చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి కె ఇంద్ర గారు. అనంతరం గాంధీ మార్గం, పుష్పాంజలి భక్తిగీతాలు, సమాచారం కూడా వినవచ్చు. ఇక రేపు ఉదయం 8:35 మధ్యాహ్నం 2:31 కన్నడ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎల్ మన్మథరావు శాక్సోఫోన్ వాయిద్యం ప్రసారమవుతుంది. శ్రీ పివి నరసింహారావు వయలిన్, శ్రీ ధనవాడ ధర్మారావు మృదంగం. రేపు ఉదయం 10:00 క్యాచ్ ది రైన్ కార్యక్రమంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర జిల్లా అవుతుంది. అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ శాఖ అదనపు కమిషనర్ ఎం శివప్రహద్ గారు, పరిచయకర్త శ్రీ రావల సాయి గిరీష్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ అవుతుంది. రేపు మధ్యాహ్నం 1:33 మహిళా వన స్త్రీల కార్యక్రమంలో ఆషాఢ మాసం ఈ అంశం గురించి శ్రీమతి టి స్వాతి, శ్రీమతి డి శ్రీదేవి గారిల సంభాషణ వినవచ్చు. ఇక రేపు సాయంత్రం 5:00 యువవాణి యువజల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సాయం సమీరం కార్యక్రమం కూడా వినవచ్చు. ఇవి రేపటి ప్రసారాల ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 వస్తుంది. కొంచెంసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా పర్యటనలో భాగంగా జింద్ సోనిపత్ల మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. రూపకల్పన ఇంజనీరింగ్ అనుసంధానం చేయబడిన ఈ రైలు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. ఇది అధునాతన రైల్వే ఇంజనీరింగ్ రంగంలో మన దేశం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రైలు ప్రారంభంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ చేరింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడింది ఈ రైలు ప్రస్తుతానికి గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 10 కోచ్ల సామర్థ్యంతో రూపొందించబడిన ఈ భారతదేశపు హైడ్రోజన్ రైలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయబడిన అత్యంత పొడవైన హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది 3200 హార్స్ పవర్ ప్రొపల్షన్ సిస్టంతో నడుస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ రైలులో హైడ్రోజన్ లీకేజీలు, వేడిమంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులతో సరికొత్త రికార్డును నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం శాస్త్రవేత్తలు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఖేత్ బచావో అభియాన్ కింద సుమారు 1657 శాస్త్రవేత్తల బృందాలు దేశవ్యాప్తంగా 728 జిల్లాల్లో పర్యటించాయని, ముఖ్యంగా

ఎల్నినో ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మంది రైతులతో మమేకమై వారికి అవసరమైన సలహాలు అందించాయని తెలిపారు. మిషన్ ICAR 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పోటీల్లో భాగంగా యువ శాస్త్రవేత్తలు జాతీయ స్థాయిలో పోటీ పడుతూ AI, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేస్తారని పేర్కొన్నారు. రానున్న 10 ఏళ్లలో ఉడాన్ పథకం తదుపరి దశ ద్వారా 120 కొత్త ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని పెంపొందించడం, అలాగే 4 కోట్ల మంది ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్

ఉద్దేశించి నాయుడు మాట్లాడుతూ, సవరించిన ఈ పథకం కింద వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అర్హతను విస్తరించినట్లు, విమానయాన సంస్థలకు ఇచ్చే మద్దతును 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచినట్లు, అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయాలకు నిర్వహణ సంరక్షణ మద్దతును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. తదుపరి దశ కోసం ప్రభుత్వం గతంలోనే 29,000 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించిందని, రాబోయే దశాబ్దంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు ఈ సాయంత్రం తెరుచుకున్నాయి. ఆలయం తెరిచిన మొదటి రోజు నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన అర్చకుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలుపులు తెరిచి సంప్రదాయ దీపారాధన చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారితో కలిపి పెద్ద సంఖ్యలో భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. కర్కిడకం మాసం మొదటి రోజైన రేపు ఉదయం 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక అనుష్ఠానాలు, నిత్య పూజలు ప్రారంభమవుతాయి. ఈ పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగి ఈ నెల 21 తేదీ వరకు జరుగుతాయి. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే బలోపేతం చేయడం కొరకు భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఈరోజు జైపూర్లో విదేశీ సంపర్క కార్యక్రమాన్ని నిర్వహించింది. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులతో సంబంధాలను పెంపొందించడం, విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, సురక్షితమైన నైతిక వలసలను ప్రోత్సహించడంతో పాటు వ్యాపార పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పవిత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా సాగుతోంది. పవిత్రమైన పహాండి, బిజే, చేరా, పహాన్రా ఆచారాలు పూర్తయిన తర్వాత ఈ మధ్యాహ్నం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల 3 భారీ రథాలను లాగే కార్యక్రమం ప్రారంభమైంది. శంఖనాదాలు, వేద మంత్రోచ్చరణలు, జై జగన్నాథ్ నినాదాల మధ్య లక్షలాది మంది భక్తులు ఈ భారీ రథాలను బడాదండ మార్గం గుండా శ్రీ గుండీచా ఆలయం వైపు లాగుతున్నారు. ఈ ప్రపంచ ప్రసిద్ధి ఉత్సవం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా సాగేందుకు వీలుగా విస్తృత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, అత్యవసర సహాయక చర్యల ఏర్పాట్లను అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాగా గ్రాండ్ రోడ్ మార్గంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల రథాలను లాగేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ప్రస్తుతం వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సేవల సిబ్బంది, వైద్య సిబ్బంది వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉక్రెయిన్ పార్లమెంట్ ఈరోజు సెర్హీ కొరెట్స్కీని ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఆమోదించింది. ఇంధన రంగంలో కొరెట్స్కీకి ఉన్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ ఆయన పేరును ప్రతిపాదించారు. కొరెట్స్కీ May 2025 నుంచి ఉక్రెయిన్ జాతీయ చమురు గ్యాస్ సంస్థ నాప్టోగాజ్ సీఈఓగా సేవలందిస్తున్నారు. కేవలం 6 నెలల పదవీకాలం తర్వాత రక్షణ మంత్రి మైఖెలో ఫెడరోవ్ను పదవి నుంచి తొలగిస్తూ అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు పార్లమెంటు వెలుపల గుమిగుడిన తరుణంలో ఈ నియామకం జరిగింది. ఒకవైపు యుద్ధం కొనసాగుతున్న కాలంలో ఈ నిర్ణయం సైనిక సంస్కరణలకు ఆటంకం కలిగించవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. పురుషుల వన్డే క్రికెట్లో భాగంగా కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 2వ వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతోంది. అనారోగ్యం కారణంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరం కాగా అతని స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వచ్చారు. మంగళవారం బర్మింగ్హామ్లో జరిగిన మొదటి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో ముందంజల ఉంది. రానున్న 7 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారత్, తూర్పు ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఒడిశాలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

0: పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడాక్ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా రేపటి వరకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. భారతదేశం సామాజిక భద్రతా పరిధిలో సరికొత్త మైలురాయిని అధిగమిస్తూ 100 కోట్ల మార్కును దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సామాజిక భద్రత కల్పన అద్భుతంగా విస్తరించిందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2015 సంవత్సరంలో కేవలం 19% ఉన్న సామాజిక భద్రతా పరిధి 2026 నాటికి ఏకంగా 68.4% పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది పౌరులకు సామాజిక భద్రతా చట్టం కింద రక్షణ లభించిందని, ఇది మోదీ ప్రభుత్వ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదానికి నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఆర్థిక భద్రత, నాణ్యమైన వైద్య సేవలు, ఆహార సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశ సామాజిక భద్రత వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. ముఖ్యాంశాలు. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులు, సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత ఆహార, ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథ్ రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమాన్ని పెట్టారు.

0: ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.
5: దేశ్

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఈ నాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వాతావరణ ఆధారిత వ్యవసాయ విధానాలు మొదటి భాగం వింటారు. ఇందులో నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు.
2: మన వ్యవసాయం అనేది వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మన తీర ప్రాంతంలో ఈ తుఫాన్లు, వరదలు వీటి వలన అప్పుడప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మరి వాతావరణ పరిస్థితుల్లో విభిన్నమైనటువంటి మార్పుల వల్ల మనకు బెట్ట పరిస్థితులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వాతావరణం అనేది మన వ్యవసాయాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది,

0: మనం ఈ వాతావరణ పరిస్థితులను బట్టి వ్యవసాయాన్ని ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలి, వ్యవసాయ పద్ధతులు ఏదైనా మార్చుకోవాలా, ఈ అంశాలన్నిటి సంబంధించి రైతులకు అవగాహన ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన కార్యక్రమంలో విస్తరణ విభాగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నంనాయుడు గారితో మాట్లాడదాం. డాక్టర్ డి చిన్నంనాయుడు గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ప్రధానంగా మన ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే, ఉత్తర కోస్తా కానీ ఏజెన్సీ ప్రాంతాలను తీసుకున్నట్లయితే, ఈ వాతావరణ పరిస్థితులు అనేవి మరి ఈ సీజన్లో ఎల్నినో అనేటువంటి మాట ప్రభావం ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉందంటారు అసలు?
1: అవునండి, మన ఉత్తర కోస్తా జిల్లాలంటే మనం ఇప్పుడు 5 జిల్లాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒకటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా మన్యం, పార్థీపురం, అల్లూరు సీతారామరాజు. ఈ ప్రాంతాలు మన ఉత్తర కోస్తా. ఇందులో ఒకటి మైదాన ప్రాంతాలు ఉన్నాయి, ఎత్తైన గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు కూడా ఉన్నాయి. మరి ఈ సంవత్సరం పరిస్థితులు, ప్రత్యేకించి వాతావరణ పరిస్థితులు కనుక చూస్తే, మన భారత వాతావరణ శాఖ వాళ్ళు ముందుగానే సూచించడం జరిగింది ఈ సంవత్సరంలో ఎల్నినో పరిస్థితులు ఉంటాయి అని. ఈ ఎల్నినో అనేసరికి ఇప్పటికే రైతులకి చాలామందికి సమాచారం ఉండే ఉంటుంది, వాళ్ళు కూడా వింటున్నారు. ఇదేంటంటే ప్రత్యేకంగా ఈ పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు మధ్య ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం వల్ల, అంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఆ వాయు దిశలు మారటం కానీ ఋతుపవనాలు రావకపోకలు అనేవి ఈ సముద్రాల మీద ఉన్నటువంటి ఉపరితల ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఏంటంటే ఆ పసిఫిక్ మహాసముద్రం తాలూకా ఉపరితల ఉష్ణోగ్రతలు కొంచెం పెరిగాయి. మనకి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తుంటారు 0.5 ఉష్ణోగ్రత పెరిగినా కానీ చాలా మార్పులు వస్తాయి, ఋతుపవనాల్లో మార్పులు వస్తాయి, కానీ ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ ఉంటుంది, దీన్ని సూపర్ ఎల్నినో కూడా మారచ్చు అంటున్నారు. ఇలాంటి ఎల్నినో పరిస్థితులు వచ్చేటప్పుడు ఏంటంటే, ముందుగా మీరు చెప్తున్నట్టు వాతావరణంలో మార్పులు అంటే, ఒకటి ఋతుపవనాలు ఆలస్యం అయిపోవచ్చు, వర్షాలు పడే టైంలో పడకపోవచ్చు, వర్షాలు పడినా కానీ వర్షానికి మధ్య
0: ఎడం ఎక్కువగా
1: ఉండటం. మరి ఇంకో కూడా చెప్తున్నారు, ఒక్కోసారి అధిక వర్షాలు పడిపోవచ్చు, అకాల వర్షాలు పడవచ్చు. అంటే ఇది ఋతుపవనాలతో క్రమం మీద దెబ్బతీస్తుంది. కాబట్టి
0: ఋతుపవనాలు వచ్చేటట్టు వానాలు అటు ఇటు అవుతుంటాయి,
1: మారుతుంటాయి. మన ఉత్తర కోస్తా జిల్లాల్లో మనం సాధారణంగా నైరుతి ఋతుపవనాలు అనుకుంటే మనం ఎప్పుడు ఎదురు చూస్తుంటాం. జూన్ కేరళలో 1వ తారీఖుకి వస్తుంది, మనకు వచ్చేసరికి 7-8 తారీఖులకల్లా వస్తుంది అని ఒక రైతులకి గత 15-20 సంవత్సరాల అనుభవంతో వాళ్ళ పంటల ప్రణాళిక ఒక సంసిద్ధత
0: ఉంటారు.
1: కానీ ఈ సంవత్సరం పరిస్థితులు దానికి కొంచెం భిన్నంగా ఉంటున్నాయని మనం శాఖ వాళ్ళు మనకు సూచిస్తున్నారు. కాబట్టి దానికి తగ్గ మరి రైతులు కొంచెం ఆలోచించి వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంటుంది.
0: అంటే ఇప్పుడు మనం జూలై మధ్యలోకి వచ్చాం సుమారుగా. మరి ఈ జూలై మధ్యలో కల్లా సాధారణంగా అయితే మన ఉత్తర కోస్తా జిల్లాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి?
1: మనకి జూలై నెల మనకి సాధారణంగా ఇక్కడ ఖరీఫ్ పంటకాలం అనేసరికల్లా జూన్లో వర్షాలు పడతాయి. జూన్ చివరిలో కల్లా మనకి ప్రధాన పంటలైనటువంటి వరి కానీ, మొక్కజొన్న కానీ, వేరుశెనగ, ఇతర అపరాల పంటలు వేస్తుంటారు. అక్కడ వర్షాలు వస్తుంటాయి, పడుతుంటాయి కాబట్టి అప్పటికే ఈ చెరువులకు కానీ కాలువలకు కానీ కొంతవరకు నీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వరి వేసే వాళ్ళు నారు వేసుకోవటం కానీ లేదా వెదజల్లుడు పద్ధతిలో వేసి విత్తనాలు వేస్తారు. కానీ ఈ సంవత్సరం చూస్తున్నప్పుడు కొంచెం భిన్నంగానే కనిపిస్తుంది. మరి జూలై వరకు కూడా మరి వేయలేని పరిస్థితులు వచ్చేటప్పుడు వాళ్ళు వేసింటే వేసేటువంటి ఇప్పుడు ప్రధాన పంటలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని యాజమాన్య పద్ధతుల్లో ప్రత్యేకంగా మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి వర్షపాతం కూడా పడుతుంది, మళ్ళీ 10 రోజులు
0: గట్ట
1: పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటప్పుడు మరి వేసేటువంటి పంటల్లో కానీ, వేసేటువంటి పంటల్లో రకాల్లో కానీ, ఇతర యాజమాన్య పద్ధతుల్లో చిన్న చిన్న మార్పులు మరి తప్పనిసరిగా చేస్తేనే మనం పంట నష్టపోకుండా ఉంటాం.
0: అంటే మన దగ్గర ఎక్కువగా వరి సాగు చేస్తూ ఉంటారు,
1: వరితో
0: పాటుగా మొక్కజొన్న, అలాగే వేరుశెనగ, చిరుధాన్యాలు ఇవన్నీ సాగు చేస్తుంటారు. ప్రధానంగా సాగు చేసేటువంటి వరి మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దాని ముందు, అసలు ఈ మొత్తం మీద ఎల్నినో అనే ప్రభావాలు మనకు ముఖ్యంగా నీటి వసతి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కదా, మరి దీని ప్రభావం తగ్గించుకోవటానికి ముందు జాగ్రత్త చర్యలు ఏదన్నా కనీసం జూలైలో మొదలుపెట్టుకోటే ఏదన్నా అవకాశాలు ఉంటాయా?
1: తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మీరు చెప్పినట్టు మనం వ్యవసాయ పంటలు వేయటం కానీ, రకాలు ఎంచుకున్న యాజమాన్య అన్నిటికి కూడా నీటికి సంబంధం ఉంటుంది.
0: అవును,
1: కలుపు యాజమాన్యం చేయాలంటే మనం పొలంలో పదును ఉండాలి, కలుపు మందులు వాడాలి. ఎరువులు వేయాలన్నా కూడా తేమ సరిగా ఉండాలి, అది ఆరుతడి పంటలు అవనివ్వండి లేదా నీటితో చేసే పంటలైనా కానీ తేమ ఉండాలి. ఎరువుల యాజమాన్యం చేయాలన్నా తేమ ఉంటుంది. కాబట్టి ఈ వాతావరణంలో మార్పులకి మనం సరైన సమాధానం అంటే నీటి సంరక్షణ చర్యలు, అంటే నీటిని ఎంత

0: పంపుగా వాడతాము, లేదా పడుతున్నటువంటి వర్షపు నీటిని ఎంతవరకు మనం సంరక్షించుకుంటాము, ఉన్నటువంటి నీటిని వేసిన పంటలకి ఏ విధంగా వినియోగించుకుంటాము. ఇక్కడ రైతులు కొంచెం సాంకేతిక పద్ధతులు వాళ్ళ అనుభవపూర్వకంగా కొంత చేస్తుంటారు, కానీ కొన్ని సాంకేతిక అంశాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే వేసే పంటను బట్టి ఏ పంటకు ఎక్కువ నీరు అవసరం, ఏ పంటకు తక్కువ నీరుతో పండుతుంది, అదేవిధంగా పంటల్లో కూడా మనకి రకాలు ఎంపికుంటారు. ఇలాంటి నీరు తక్కువ ఉంది బెట్ట వస్తుంది అనంటప్పుడు కొంచెం తక్కువ కాలపరిమితి రకాలని ఎంపిక చేసుకోవడం కానీ, బెట్టను తట్టుకునేటువంటి రకాలని వేసుకోవడం, అన్ని పంటల్లో కూడా అదేవిధంగా వరి పంట అవనివ్వండి, వేరుశనగ పంట, మొక్కజొన్న, అన్ని పంటల్లో కూడా మనం సాధారణ రకాలు కాకుండా, ఎందుకంటే వర్షపాతం మామూలుగా ఉండేటప్పుడు సాధారణ రకాలు పనికొస్తాయి, ఇక్కడ తక్కువ నీరు ఉండేటప్పుడు తక్కువ కాలంలో పంట మన చేతికి వచ్చే విధంగా రకాలు ఎంపిక చేసుకోవడానికి
1: అవకాశాలు అయితే ఉన్నాయి.
0: అదేవిధంగా నేల నీరు సంరక్షణ చర్యలు, ఇప్పుడు మనకి వర్షాలు మనకి మే నెల నుంచి కూడా పడుతుంటాయి, ఇప్పుడు జూన్లో కూడా కొద్ది గొప్ప వర్షాలు పడినాయి, మళ్ళీ ఇప్పుడు జూలైలో పడుతుంటాయి. ఎంత వర్షం పడినా దాన్ని మనం దాచుకునే విధంగా కొన్ని వరకు ఏంటంటే నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం పొలాల్లో, ప్రత్యేకించి ఏంటంటే వర్షాధార ప్రాంతాల్లో పడిన నీటిని మనం చిన్న చిన్న నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం, కాలువల్ని ముందుగానే శుభ్రపరచుకోవడం కానీ చేయాలి. అదేవిధంగా ఈ విబీజీ రామ్జీ కార్యక్రమం నడుస్తుంది, దానికి వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ కాలువలు బాగా చేసుకోవడం, నీటి కుంటలు ఏర్పాటు,
1: చెరువులు ఉంటాయి,
0: చెరువులు
1: వాటిని కూడా పూడికి తీసుకొని సిద్ధం చేసుకుంటే కాస్త కొంత నీళ్ళని మిగులుతాయి,
0: తప్పనిసరిగా చేయాలి, ఎందుకంటే పూడికతో ఉండడం వల్ల నీటి సామర్థ్యం ఉండదు అది. కాబట్టి ఇప్పుడు పడుతున్న కొద్ది గొప్ప వర్షాలనైనా కానీ సంరక్షించుకునే విధంగాను మరి చేయటం ఒకటి. ఇంకోటి కూడా రైతులకు ఎప్పుడు చెప్తున్నాం, ఏదైనా కొంచెం వాలున్న పొలాలు ఉంటాయి, మైదాన ప్రాంతంలో కొద్ది గొప్ప వాలును ఉంటాయి, గిరిజన ప్రాంతాల్లో కూడా ఉంటాయి. కాబట్టి దున్నేటప్పుడు చివరి దుక్కు ఏదైతే చేస్తున్నారో దాన్ని వాలుకు అడ్డంగా దున్నండి. దున్నడం వల్ల ఏంటంటే పడిన వర్షం కొద్దిగా ప్రవాహం తగ్గి భూమిలో ఇంకుతుంది, కాబట్టి అలాంటి వాళ్ళకు అడ్డంగా దుండేటువంటి ప్రక్రియ రైతులు ఎలాగో దున్నుతారు, పొలం దున్నడం తప్పనిసరి. దీంట్లో సాంకేతికత ఏంటంటే వాళ్ళకు అడ్డంగా దున్నాలి, దానివల్ల వర్షపు నీటి ప్రవాహం తగ్గి భూమిలో ఎక్కువ నీరు ఇంకడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి మనకి భూములన్నీ కూడా ఇప్పుడు చూస్తుంటే అందరూ రసాయన ఎరువులు వాడడం ఎక్కువైపోయింది.
1: అవును,
0: ఒకప్పుడు విరివిగా మనకి సేంద్రియ ఎరువులు వాడేవాళ్ళు, ఇప్పుడు వాడటం లేదు. కాబట్టి ఇలాంటి ఎలనీను బెట్ట పరిస్థితులు ఉంటాయి అంటే మనం చేయాల్సింది ఏంటంటే భూమికి నీటిని నిలుపుకునే శక్తి ఇచ్చే కార్యక్రమాలు చేయాలి మెయిన్ ప్రధానంగా. అందులో ఏంటంటే సేంద్రియ ఎరువులు, పశువులు ఉంటే పశువుల పెంట వేయమంటున్నాం, లేదా వర్మి కంపోస్ట్ లాంటి వానపాముల ఎరువు, లేదనుకుంటే కొన్ని పచ్చిరొట్ట పంటల్ని, అంటే దానివల్ల ఏంటంటే అపరాల జాతికి చెందిన పెసర మెనువు కనుక ముందు వేసుకుని ఉంటే అవి కొంతవరకు భూమికి సేంద్రియ పదార్థాన్ని అందిస్తాయి. కాబట్టి ఇందులో రైతులు వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి, ప్రత్యేకించి కూరగాయల పంటలు వేసిన వాళ్ళు కానీ లేకపోతే ఇతర ఆరుతడి పంటలు వేసేటప్పుడు సేంద్రియ పదార్థం వీలైనంత వరకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు పశు సంపద లేదు, గతం లేదని రైతులు అంటారు, దానికి మనం రకరకాల ప్రత్యామ్నాయం ఇస్తున్నాం. జీవన ఎరువులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, వాటిని వాడండి, లేదా పచ్చిరొట్ట పంటలుగా అపరాలను వేయండి, లేదా ఆచ్ఛాదన పంటలుగా మనకి ఏ పంటలు వేసినా కానీ
1: భూమి అంతా కప్పి
0: ఉండే పంటలు,
1: అలసందలు ఉపయోగపడతాయా,
0: అలసందలు వేయచ్చు, పెసరా మినుము వేయచ్చు, అపరాల పంటలు వాటికి భూమికి సేంద్రియ పదార్థం ఎక్కువ అందిస్తాయి,
1: బలాన్ని ఇస్తాయి
0: ఇస్తాయి. కాబట్టి ఇలాంటి ఎల్నీనో పరిస్థితులు. ఇంకోటి మనం ఎప్పుడంటే వేసిన పంటలలో అంతర పంటలు కొంత వేయాలని చెప్తున్నాం.
1: ఎందుకు?
0: ఇప్పుడు ప్రత్తి లాంటి పంటలు ఉంటాయి, అది 1 మీటర్ దూరంలో ఉంటుంది, కంది లాంటి పంటలు ఉంటాయి 120 సెంటీమీటర్ దూరంలో వేస్తారు, లేదు చాలా ఉద్యానవన పంటలు ఉంటాయి, తోట పంటలు, ఈ కొబ్బరి మామిడి మీటర్ల దూరంలో ఉంటాయి, వాటి మధ్యలో మనం అంతర పంటలుగా అపరాల పంటలని, అంటే తక్కువ ఎత్తు పెరిగేవి, తక్కువ కాలపరిమితులు వచ్చేటివి, మనకి భూ ఆరోగ్యాన్ని పెంచేవి, రైతుకు ఆదాయాన్ని ఇచ్చేవి.
1: అంటే మామూలుగా ఒక పంటకే సరిపోదు తడి, ఒక పంటకే సరిపోదు వా అని అనుకున్నప్పుడు మళ్ళీ రెండో పంట వేస్తే కష్టం కదా.
0: అయితే ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ఎల్నినో లాంటి వాతావరణ పరిస్థితులు ఉండేటప్పుడు రిస్క్ ఉంటుంది, ఒక పంట వేసి నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది.
1: సరిపోక
0: ఒక పంట నీరు వర్షాల మీద ఆధారపడి ఉండేటప్పుడు వర్షం తక్కువ ఉంటే పంట నష్టపోతుంది. అలాంటప్పుడు అంతర పంటలు ఉన్నాయంటే దీనివల్ల రకరకాలుగా, ఒకటి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని కప్పుంచడం వల్ల తేమ నీరు ఆవిరైపోకుండా
1: కాపాడుతుంది,
0: కప్పుంచుతుంది, సూర్యరశ్మి అవన్నీ కూడా ఆవిరేయకుండా. తర్వాత కలుపు సమస్య ఒకటి తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ప్రధాన పంట ఏదైనా కొంత వాతావరణ పరిస్థితుల్లో దెబ్బతిన్నా అంతర పంటల నుంచి కొంత ఆదాయం వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఏంటంటే నేల ఆరోగ్యం కూడా చాలా అవసరం, కాబట్టి వీలైనంత వరకు

0: వరకు ఇలాంటి పద్ధతులు, అంతర పంటలు, మల్చింగ్ పద్ధతులు చేయటం కానీ లేదా అపరాల పంటలని వాడటం కానీ ఇవన్నిటినీ కూడా కొంతవరకు చేసుకుంటే ఇవి కొంత ముందు జాగ్రత్త చర్యలుగా మనకి, అంటే రాబోయే నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి మనకి ఇలాంటి పద్ధతులు కొంతవరకు రైతుకు మేలు చేస్తాయని నాకు అభిప్రాయం.
1: చిన్ననాయుడు గారు, మీరు అన్నట్టుగా నీటి ఎద్దడిని తగ్గించుకోవడానికి ఉన్నటువంటి నీటినే జాగ్రత్తగా వాడుకోవడానికి ఏదో ఈ మధ్య ఈ పైపులతో పెడతా ఉంటారు నీళ్లు.
0: అవునండి,
1: అవి మన దగ్గర దొరుకుతాయి, అన్ని పెట్టుకోవచ్చు అందరు రైతులు.
0: ఉన్నాయండి, ఇప్పుడు ఈ సూక్ష్మ నీటి యాజమాన్య పద్ధతులు అంటాం, బిందు సేద్యం అని, తుంపర్ల సేద్యం అని, అది ఇప్పుడు ప్రభుత్వ రాయితీల తరపున అందరికి అందిస్తున్నారు. ఎక్కువ మీరు చూస్తే ఉద్యానవన పంటల్లో ఎక్కువ వాడుకలు ఉన్నాయి. అంటే బిందు
1: ఆరుతడి పంటలు కూడా పెట్టుకోవచ్చు అంటారు.
0: ఆరుతడి పంటల్లో కూడా మొక్కజొన్నలో మనం బిందు సేద్యాన్ని పెట్టుకోవచ్చు, చెరుకు పంటలో బిందు సేద్యం ద్వారా చేసుకోవచ్చు, ఇంకా కూరగాయల పంటలు, మిరప గానీ ఏదైనా వరుసల్లో ఒక క్రమ పద్ధతులైన వరుసల్లో వేసేటట్లు కూడా ఈ బిందు సేద్య పద్ధతుల్ని చేసుకోవచ్చు.
1: మామూలు పద్ధతులు పెట్టే నీటికి దీనికి ఎంత తేడా?
0: చాలా వ్యత్యాసం ఉంటుంది అండి. ఇప్పుడు మనకి చాలా మంది రైతులు, మన ఉత్తర కోస్తా జిల్లా రైతులు చూస్తే వాళ్ళకి నీటి మీద అవగాహన తక్కువనే చెప్పాలి. ఒక రకంగా నీరు ఎక్కువ ఉంటుంది మనకి, వానలు ఒకప్పుడు బాగా పడుతుంటాయి, కాలువలు ఉన్నాయి,
1: చెరువులు వస్తుంటాయి,
0: కాబట్టి ఇక్కడ నీటి మీద అవగాహన తక్కువ. కాబట్టి వీళ్ళకి పొర్లు తడి కట్టేయడం, నీరు కట్టడం అంటే ఒక గట్టు నుంచి ఒక కాలువ నుంచి నీరు వదిలేయటం అనే ఆలోచనతోనే ఉంటారు. అదే కనుక ఇలాంటి పరిస్థితులు, నీటి లభ్యత తక్కువ ఉంటుంది, వర్షాలు తక్కువ ఉంటాయి, కాలువకి చెరువుకి నీరు వచ్చేది ఉండదు, కాబట్టి అలాంటి దగ్గర ముందు మనం చెప్పినటువంటి సూక్ష్మ నీటి యాజమాన్య పద్ధతులు, కొన్ని పంటల్లో బిందు సేద్యం అవకాశం ఉంటుంది వరుసల్లో వేసే పంటల్లో. కొన్ని పంటలు ఇప్పుడు వేరుశనగ కానీ లేకపోతే అపరాల పంటలు కానీ, అంటే తక్కువ ఎత్తు పెరిగేటువంటి పంటల్లో ఒత్తుగా ఉంటాయి. నువ్వుల పంట కొన్ని ఖరీఫ్లో కూడా నువ్వు పంట కొంతమంది విశాఖపట్నం జిల్లాలో
1: వేస్తారు.
0: అలాంటి దగ్గర తుంపర్ల సేద్యం, అంటే మనకున్నటువంటి నీటి సదుపాయాన్ని బోర్వెల్ ఉంటే బోర్వెల్ నుంచి, లేదా చెరువుల దగ్గర నీరుందంటే చెరువుకి ఇంజిన్ పెట్టుకొని దాన్ని తుంపర్ల సేద్యం ద్వారా గనక మనం వేస్తే నీటి వినియోగ సామర్థ్యం, మన అంచనాలు కొన్ని పంటల్లో అయితే 60-70% కూడా అధికంగా మనకి నీటిని వాడుకోవడానికి ఉంటుంది. పొర్లు తడిలో మనకి నీరు వ్యర్థంగా పోయేది ఎక్కువ, కింద పొరలకు వెళ్ళిపోవడం జరుగుతుంది.
1: అదిగాక మంది తీర ప్రాంతం కాబట్టి ఇసుక నేలలు ఎక్కువ ఉంటాయి.
0: ఇసుక నేలలు, వర్షాధార
1: నేలలు ఎక్కువ ఉంటాయి. ఆ నేలల్లో పడ్డటువంటి నీరంతా కూడా కిందకు పోతా
0: ఇంకిపోతుంది,
1: మళ్ళీ తొందరగా పెట్టొస్తుంది.
0: అవునండి,
1: అలాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది.
0: ఇది బిందు సేద్యము, సూక్ష్మ నీటి యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా చేయాలని చెప్తున్నాము. మీరు నీటి యాజమాన్యం గురించి అన్నారు కాబట్టి మనకి మొక్కజొన్న పంట ఉంటుంది. మొక్కజొన్న పంటలో మనకేంటంటే బోదిలు కాలువలు పద్ధతి చేయమని చెప్తున్నాం మనం. దీనివల్ల ఏంటంటే నీరు ఉంటే ప్రతి కాలువకి నీరు పెట్టుకోవచ్చు, లేదు నీరు తక్కువ ఉందంటే కాలు వదిలి బోది వదిలి బోదికి నీరు పెట్టుకున్నా కానీ మనకి పంట దిగుబడులు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
1: అంటే మనకి ఎప్పుడన్నా బెట్ట వచ్చిన పరిస్థితుల్లో అట్లా
0: సాలు వదిలి పెట్టుకున్నా కానీ ఒకసారి ఒక సాలుకి పెడితే రెండోసారి నీరు ఇచ్చేటప్పుడు ఇంకొక సాలుకి పెట్టుకోవాలి. దీనివల్ల ఆ పంట తాల కీలక దశల్లో నీటి ఎద్దడి గురి కాకుండా ఉండి మనకి దిగుబడి బాగా
1: ఉన్న కాస్త నీటినైనా జాగ్రత్త సర్దుకోవచ్చు. ఇంకొకటి చిన్ననాయుడు గారు, ఇప్పుడు మనకి సరే సీజన్ అని చెప్పేసి కొంతమంది రైతులు సిద్ధమై ఉంటారు, కొంతమంది నార్లు పోసుంటారు, కొంతమంది విత్తనం తెచ్చుకొని ఉంటారు, కొంతమంది ఒక రకాన్ని ఎంచుకొని ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఈ జూలై మధ్యలో మన ఒక పక్షం అయిపోతుంది, ఇంకో రెండో పక్షం వస్తుంది, ఇలాంటి పరిస్థితుల్లో మనము ఏం చేయాలి? వాళ్ళు ఇప్పటికే ఏం చేశారు, ఇప్పుడు ఏం మార్చుకోవాలా, మరి పరిస్థితులు ఏమన్నా మార్చుకొని పూర్తిగా వేరే పంటలకు వెళ్ళాలా, వేరే రకాలకు వెళ్ళాలా, వీటి గురించి రైతులకు అవగాహన ఎట్లా?
0: ఇప్పుడు మీరు అడిగింది మంచి ప్రశ్న. ఇలాంటి కీలక సమయం అని చెప్పుకోవాలి. ఉత్తర కోస్తా జిల్లాల్లో మనకి అప్పటికే కొన్ని పంటలు వేసేసారు. వరి వేసే రైతులు, వెద పద్ధతి కానీ వేసే రైతులు, ఒక 20-30% రైతులు ఆల్రెడీ ఇప్పటికే వేసున్నారు. నార్లు పోసే వాళ్ళు నారు పోసారు, అదే వేరుశనగ పంట కూడా వేయడం జరిగింది. ఇలాంటి పంటల్లో ముందు పంటని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి అంటే వేసిన పంటని బెట్ట పరిస్థితులకు రాకుండా ఉండాలనుకుంటే, ఒకటి ఉన్నటువంటి నీరు చెరువుల్లోనో కాలువలో ఉన్న నీరుని జీవతడులు అంటాం, తక్కువ ఆరుతడిగా నీరు ముందు ఒక మొక్క బతకడానికి అంటూ
1: ఏదో రకంగా బతికించుకోవాలి.
0: అదేవిధంగా ఇప్పుడు వేరుశనగ లాంటి పంట ఉండేటప్పుడు మనం ఎట్టిన ప్రతి 4-5 మీటర్లకు ఒక దగ్గర లోతు చాలు, ఒకటి గుడ్డు చాలు అంటారు, లోతు అంటే ఒక 6 అంగుళాల కాలువ లాంటిది ఏరుతో సహాయంతో కానీ లేదా చిన్న చిన్న పవర్ వేడర్ సహాయంతో కాలువ చేసుకుంటే ఏమాత్రం వర్షం పడినా కానీ అవి మనకి నీటి నిల్వకు ఉపయోగపడుతుంది.
1: ఎక్కువ నీరు ఆగుతాయి.
0: ఒకవేళ మన ఎల్నినో ప్రభావంతో అధిక వర్షాలు ఒకే రోజు 5-6 సెంటీమీటర్ వర్షం పడినప్పుడు అధిక వర్షం అయిపోతే మొక్కలు చనిపోతాయి. అలాంటప్పుడు ఈ కాలువలు మనకి
1: ఎక్కువ నీళ్ళని బయటికి పోతాయి,
0: వెళ్ళిపోతాయి. అది ఒకటి. ఇక్కడ ఈ వరి ప్రాంతాల్లో ఇప్పటికే వేసిన వరి ఉంది చాలా దగ్గర, నారుమడులు వేస్తున్నారు,
1: నారుమడి వేశారు,

0: వెదజల్లేదు కూడా,
1: వెదజల్లేదు కూడా వేశారు. ఇప్పుడు వెదజల్లినవి గనక మనకు అదృష్టం కొద్దీ, ఇప్పుడు మళ్ళీ వర్షాలు అడపాదడపా అక్కడక్కడ పడుతున్నాయి. ఈ ఎల్నీళ్ళు ఇంకోటి మనం గమనించాం ఏంటంటే, ఒక ప్రాంతానికి వర్షం అనేది కాదు, ఇది ఎక్కడ ఎక్కువ పడుతుందో ఎక్కడ మండలాల వారీగా చూసినా కానీ చాలా వ్యత్యాసం అయిపోతుంది.
0: మామూలుగా పడే పద్ధతిలో పడదు,
1: పక్క గ్రామాలకే పడట్లేదు. ఒక 4 నుంచి 6-8 కిలోమీటర్ల దూరంలోనే తేడాలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి దగ్గర ఏంటంటే, వేసినవి ఒక్కొక్కసారి వర్షం పడితే బతుకు బాగానే ఉంటుంది, ఒకవేళ వేసినది పోయింది అలాంటప్పుడు రైతులు జాగ్రత్త ఏంటంటే, ఒకసారి మళ్ళా విత్తుకోవాల్సిన అవసరం వస్తుంది,
0: మళ్ళా
1: రావచ్చు.
0: వరి
1: వరి పంటకి, మిగతా పంటలు అంత త్వరగా దెబ్బతినేది ఉండదు. వరి పంట అంటే మొలక వత్తిన సమయంలోనే బెట్టొస్తే మొక్క చనిపోతుంది. అలాంటప్పుడు రైతులు ఇక్కడ జాగ్రత్త ఏంటంటే, ఒకటి కొన్ని యాంత్రీకరణ పద్ధతులు వాడి, ఎందుకంటే సమయం ఆల్రెడీ మనం జూలైలోకి వచ్చాము, 15-20 రోజులు మనకి నష్టం అయిపోయింది. మళ్ళీ అలాంటప్పుడు రకాల ఎంపికలు జాగ్రత్త చేయాలి. ఒకప్పుడు మీరు దీర్ఘకాలిక రకాలు వరి వేస్తే, ఇప్పుడు మళ్ళీ సోయింగ్ చేయాలన్నప్పుడు దీర్ఘకాలికం వెళ్ళకూడదు,
0: మళ్ళీ విత్తనం వేసుకోవాలంటే మరి టైం
1: సమయం పడుతుంది. మధ్యకాలిక లేదా స్వల్పకాలిక రకాలు
0: అంటే ఎన్ని రోజులు వచ్చే పంటలు అవి?
1: ఇప్పుడు మనకి వరి పంటలను తీసుకుంటే దీర్ఘకాలిక రకాలు అంటే 150 రోజులు పైబడిన రకాలు,
0: 5 నెలలు
1: పడతాయి. అవి మనం సాధారణంగా జూన్ చివరిలో వేసి మళ్ళీ మనం నవంబర్ చివరిలో కోతకు వస్తాయి. అలాగ ఒక పద్ధతి ఉంది, అవి నీరు ఎక్కువ ఉన్న ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు ఉంటే దీర్ఘకాలిక రకాలకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ జూలైలో వేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దీర్ఘకాలిక రకాలకి వెళ్ళకూడదు, సమయం తగ్గిపోయింది.
0: ఇప్పుడు జూలై 2వ పక్షంలోనో ఆగస్టులోనో వేయాలనుకుంటే నారు పోసుకోవాలా, సరాసరి విత్తనం వేసుకోవాలా?
1: నారు కన్నాను ఇంకొక మంచి ప్రత్యామ్నాయ పద్ధతులు కూడా మనం ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కృషి విజ్ఞాన కేంద్రాల ఆధ్వర్యంలో మనం చాలా ప్రదర్శన క్షేత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో ఏంటంటే డ్రమ్ సీడర్ పద్ధతి అంటాం. డ్రమ్ సీడర్తో అంటే దమ్ము వెదసాగు అనమాట,
0: అంటే దమ్ము చేస్తాం,
1: దమ్ము చేస్తాం. సాధారణంగా నాట్లు వేసే పద్ధతిలో నారు పోస్తారు, ఆ నారు పోసింది ఒకవేళ సకాలంలో వర్షాలు పడితే నాట్లు వేస్తే మంచి దిగుబడి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే, ఒకసారి నారు ముదిరిపోతుంది 40-50 రోజులు అప్పుడు నాటడం వల్ల ఏం ఉపయోగం ఉండదు, దిగుబడులు తగ్గిపోతాయి,
0: పిల్లలు రావు
1: రావు. దానికి ప్రత్యామ్నాయంగా రైతులకు ఏం సూచిస్తున్నామంటే, ఇప్పటికి కూడా నా సూచన, ఇప్పటికి ఎవరైనా నారు పోయకుండా ఉండే వాళ్ళు ఉంటే గనక ఇలాంటి పరిస్థితులు మనకి వచ్చే అవకాశం ఉంది, బెట్ట పరిస్థితులు కాబట్టి నారు పోయకుండా. మీరు ఎప్పుడైతే వర్షాలు పడతాయో, కాలువలకు నీరు వస్తుందో, చెరువుకు నీరు వస్తుందో, అప్పుడు మాత్రం చేసుకోవడానికి ఒక మంచి ప్రత్యామ్నాయ పద్ధతి డ్రమ్ సీడర్తో వరి సాగు, దమ్ము వెద సాగు అంటాము, లేదా డ్రమ్ సీడర్ పద్ధతిలో. దీంట్లో ఇటు నారు పోసే పని లేదు, మనం మామూలు పద్ధతి,
0: మామూలుగా భూమి తయారు చేసుకోవడం, దమ్ము చేసుకోవడం మామూలే,
1: మామూలే, మామూలు సాధారణ నాట్లు వేసే పద్ధతికి ఏ విధంగా చేస్తాము, దమ్ము చేస్తాం,
0: ప్రధాన భూమి అంతా సిద్ధం చేసుకుంటాం.
1: కాకపోతే ఇలాంటి ప్రత్యామ్నాయం ఏంటంటే, ఎప్పుడు నీరుంటే అప్పుడు చేయొచ్చు. ఇప్పుడు జూలై చివరిలోకి మీకు నీరు వచ్చింది, వర్షాలు పడ్డాయి, చెరువులకు నీరు వచ్చింది. అదే సాధారణ పద్ధతులు అయితే నారు పోస్తే నారు ముదిరిపోయిందంటే విత్తనం కూడా వృధా అయిపోతుంది,
0: వృధా అయిపోతుంది, అవును,
1: దిగుబడులు తగ్గిపోతాయి, మళ్ళీ విత్తనం దొరకదు. కాబట్టి విత్తనాన్ని ఉంచుకొని నీరు ఎప్పుడైతే మనకి దమ్ముకు సరిపడా చేయడానికి నీరు ఉంటుందో అప్పుడు దమ్ము చేసుకుంటాం. ఈ విత్తనాలు ఏవైతే వేయాలనుకుంటున్నాం దాన్ని ఒక రోజు నీటిలో నానపెట్టి మండి కట్టి చిన్న మొలక వచ్చిన విత్తనాన్ని మనం డ్రమ్ సీడర్ పద్ధతిలో, ఇప్పుడు ఆ పరికరాలు కూడా అందుబాటులో
0: వస్తే మరి ఆ రంధ్రాల నుంచి బయటకు వస్తుందా?
1: అదే డ్రమ్ సీడర్ అంటాం, ఆ పరికరం పేరే డ్రమ్ సీడర్.
0: రంధ్రాల నుంచి మొలకొచ్చిన
1: ఒకరోజు మనకి ఒక రోజు నానపెడతాము, ఇంకా 24 గంటల పట్టి మండి కడితే చిన్న తెల్లమని వస్తుంది.
0: అదే ఊరకు బయటకు వచ్చినట్టు తెల్లగా ఉంటుంది, అంతే, బయటకేం రాదు,
1: మొత్తం కొనలాగా రాదు, చిన్న తెల్లమని వస్తుంది. మనకి డ్రమ్ సీడర్ పరికరం కనుక రైతులకు అవగాహన ఉంటుంది, దానికి 4 డ్రమ్లు ఉంటాయి, 8 వరుసల్లో విత్తనాలు పడతాయి. ఇదేంటంటే మనకి నారు పోసే పని తగ్గిపోతుంది, అదేవిధంగా నాట్లు వేసేదానికి కూలీల సమస్య కూడా తగ్గిపోతుంది. ఇంకోటి అంటే ఎప్పుడు నీరుంటే అప్పుడు దమ్ము చేస్తాము, దమ్ము మొదలుపెట్టినప్పుడు విత్తనాలు తీసి నానపెట్టి మండి కడతారు, కాబట్టి మనకి పనులు కూడా సకాలంలో అయిపోతాయి. ఒక రోజులో ఈ డ్రమ్ సీడర్తో మనకి 3-4 ఎకరాలు కూడా వేసేవచ్చు, తర్వాత వరుసల్లో పడుతుంది. కాబట్టి ఇన్ని రకాలు మనకి ఉపయోగాలు ఉంటాయి. తర్వాత ఇలాంటి ప్రత్యామ్నాయం వాతావరణ పరిస్థితులు వచ్చేటప్పుడు ముందు నారు పోసుకోవటం, నీరు కోసం చూడటం, ముదిరిపోయిందని చేయటం, కూలీలు దొరకకపోవటం, ఖర్చులు బాగా పెరిగిపోతుంటాయి. కాబట్టి అలాంటి పద్ధతుల్లో ఈ డ్రమ్ సీడర్తో వరి సాగుని చేసుకోవడం ఒక మంచి ప్రత్యామ్నాయంగా, ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కృషి విజ్ఞాన కేంద్రాల ఆధ్వర్యంలో చాలా క్షేత్రాల్లో మనం చేసి చూసాం. కాకపోతే ఒకే ఒక ఏంటంటే, ముంపు పొలాల్లో చేయకూడదు, అంతే. సాధారణంగా మధ్యస్థ కాలువ ప్రాంతాలు, చెరువుల కింద ఉన్న భూముల్లో డ్రమ్ సీడర్తో వరి సాగు చేయొచ్చు. ఒకవేళ డ్రమ్ సీడర్ పరికరం అందుబాటులో లేదనుకోండి, మీరు దమ్ము చేసుకుని చదును బాగా చేసి నానపెట్టి మండి కట్టిన విత్తనాన్ని ఎకరాకి మనకి రకాన్ని బట్టి, సన్నగింజ రకాలు అయితే 15 కేజీలు సరిపోతాయి, కొంచెం ముతక రకాలు, దొడ్డు రకాలు అయితే కనుక 20 కేజీలు. దీనివల్ల ఏంటంటే విత్తనం కూడా ఆదా అయిపోతుంది.

0: అంటే అది జల్లుకోవాలా వరుసలు?
1: ఒకటి డ్రమ్ సీడర్ అయితే వరుసల్లో వేస్తాం, లేదు మరి డ్రమ్ సీడర్ పరికరం లేదంటే రైతులు కొంచెం అవగాహనతో కొంచెం నైపుణ్యత ఉన్న రైతులు ఎకరానికి 20 కేజీలు కొంచెం సమదూరాల్లో చల్లుకునేటట్టుంటే మొక్కల సాంద్ర సరిపోతుంది.
0: అంటే ఇవన్నీ కలిసిపోతే కలుపు గిలుపు తీసుకోవడం కష్టం కదా.
1: అయితే ఇందులో అందుకని మనం డ్రమ్ సీడర్ పద్ధతికి వెళ్ళమంటున్నాం. అదైతే వరుసల్లో ఉంటుంది కాబట్టి ఒకటి కలుపు పందులు వాడాలి. విత్తిన 3వ రోజు నుంచే మనకి కూరజాతులు కానీ గడ్డి జాతులకి కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి, పిచికారీ చేస్తాం. తర్వాత 15-20 రోజులు అప్పుడు ఏమైనా కలుపు చేయాలనుకుంటే యంత్ర పరికరాలను కూడా వరుసల మధ్యలో నడుపుకోవచ్చు. ఇది డ్రమ్
0: వేసుకుంటే,
1: వరుసల్లో వేసుకుంటే. అదే వెదజల్లుడు పద్ధతి వేస్తే మరి అది అవకాశం లేదు. ఒకటి కలుపు మందులు వాడటం, లేదంటే కూలీలతో కలుపు యాజమాన్యం చేయాల్సి ఉంటుంది.
2: ధన్యవాదాలు, నమస్కారం.
1: నమస్కారం అండి.
2: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎల్నినో అనేటువంటి ఒక రకమైనటువంటి వాతావరణ స్థితి మన పంటలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి స్థితిగతుల్లో మనము ఎలాంటి వ్యవసాయ విధానాలని పాటిస్తే మనకి సాగులో నష్టం లేకుండా బయటపడటానికి అవకాశం ఉంది అనేది మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మరో భాగంలో మనం విందాం.
3: మీరింతవరకు ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వాతావరణ ఆధారిత వ్యవసాయ విధానాలు మొదటి భాగం కార్యక్రమం విన్నారు. ఇందులో నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. ఈ యొక్క కార్యక్రమం రెండవ భాగం రేపు సాయంత్రం 7:15 పల్లెశెములు వ్యవసాయాల కార్యక్రమంలో వినవచ్చు. ఇప్పుడు కార్యక్రమంలో వరి రైతులకు ఏరువాక కేంద్రం విజయనగరం అధికారులు అందిస్తున్న సూచనల గురించి సిహెచ్ కమలారాణికి అందిస్తున్నటువంటి వ్యవసాయ సమాచారం వింటారు.
4: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో వరి రైతులకు ఏరువాక కేంద్రం విజయనగరం అధికారులు అందిస్తున్న కొన్ని సూచనల గురించి తెలుసుకుందాం. వర్షాభావ పరిస్థితుల్లో వరి నారుమడిని అలాగే ఎదవరి తొలి దశలో కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా నీటి యాజమాన్యం. నారుమడిలో మట్టిని తడిగా ఉండేలా చూసుకుంటూ ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రమే నీటిని పెట్టుకోవాలి. నీరు అధికంగా నిల్వ ఉండకుండా పారుదల ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే స్ప్రింక్లర్ల పద్ధతి ద్వారా నీటిని గనక అందించినట్టయితే నీరు ఆదా అవుతుంది. గట్టుపై పగుళ్ళు లేకుండా చూసి నీటి లీకేజీని నివారించుకుంటూ ఉండాలి. అలాగే పోషకాలు ఇంకా జీవన ఎరువులు పిచికారీ ఎలా చేసుకోవాలంటే 5 మిల్లీలీటర్ల జీవామృతం లేదంటే పంచగవ్య లేదా 5 గ్రాముల 19:19:19 లేదంటే 5 గ్రాముల 13:00:45 లేదా 2-4 గ్రాముల నానో యూరియాల్లో ఏదైనా ఒక దానిని 1 లీటర్ నీటిలో కలిపి 7-10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయడం వల్ల ఈ నీటి ఎద్దడి పరిస్థితులు ఉన్నప్పుడు వరి నారుని 5-7 రోజుల వరకు కాపాడుకోవడానికి వీలవుతుంది. అలాగే ఉదయం 9 గంటల్లోగా లేదంటే సాయంత్రం వేళల్లో 4 గంటల తర్వాత మాత్రమే పిచికారీ చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నాట్లు ఏ సమయంలో వేసుకోవాలంటే నారు అధికంగా పెరగకముందే, అంటే సరైన వయస్సులో 18-20 రోజుల్లోగానే నాటుకోవాలి. అధికంగా యూరియా వేయడం వల్ల నారు బలహీనమై ఎండకి తొందరగా దెబ్బతింటుంది, అలాగే తెగిపోతుంది. కాబట్టి యూరియాని నారుమడిలో వాడకూడదని సూచిస్తున్నారు. ఇప్పుడు వరి నారులో అలాగే ఎదవరిలో సూక్ష్మ పోషక లోపాల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముందుగా జింక్ లోప లక్షణాలు. పైనుండి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనె పాలిపోయినట్టు కనిపిస్తుంది. నాటిన 2-4 లేదా 6 వారాల్లో ముదురాకు చివర్లలో మధ్య ఈనెకి ఇరుప్రక్కల తుప్పు లేదా ఇటుకు రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఆకులు చిన్నవిగా పెళుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. అలాగే మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు కూడా. అందువల్ల నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. అలాగే చలి విపరీతంగా ఉండే దాళ్వా వరిలో సార్వా వరి కంటే ఎక్కువ జింకు ధాతు లోపం వచ్చే అవకాశం ఉంది. వీటి సవరణ ఎలా చేసుకోవాలంటే ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకి ఒకసారి, అలాగే 2 పంటలు పండించినట్టయితే ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమలో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. లేదంటే పైరు మీద జింక్ లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే భాస్వరం ఎరువు

0: నీళ్లతో జింక్ సల్ఫేట్ని కలిపి వేసుకోకూడదు. కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. కలిపి వేసినట్టయితే రసాయనిక చర్యల వల్ల ఫలితం కనిపించదు. జింక్ సల్ఫేట్ ద్రావణంలో పురుగు లేదా తెగుళ్ల మందుల్ని కలిపి వేసుకోకూడదు.
1: మీరింతవరకు వరి రైతులకు ఏరువ కేంద్రం విజయనగరం అధికారులు అందిస్తున్న సూచనల గురించి సిహెచ్ కమలారాణి గారు అందించినటువంటి వ్యవసాయ సమాచారం విన్నారు.

ఈనాటి పల్లెసెమ్ములు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 అవుతుంది. కొంచెంసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ആകാശവാണി വികസിത് ഭാരത്, ബാല്യവിവാഹമുക്ത ഭാരത്. ശ്രീമതി എസ് വസന്തബായി, തിരുപ്പതി ജില്ലാ മഹിളാ ശിശു സംക്ഷേമ മരിയു സാധികാരത അധികാരിണി ഗാരിതോ പരിചയം വിട്ടു. പരിചയകർത്ത ശ്രീ ഡി സായി രഘുനാഥ് ചരൺ.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త్ భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతల నమస్కారం. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వికసిత భారతంగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ఇంకా మన సమాజంలో బాల్య వివాహం లాంటి సామాజిక దురాచారాలు కొనసాగుతున్నాయి. బాల్య వివాహాలు బాలబాలికలకు శారీరక మానసిక ఆటంకాలు కలిగిస్తూ వారి విద్య ఆరోగ్య స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చిన నిజమైన మార్పు సమాజంలో చైతన్యం, విద్య, అవగాహన మరియు సమిష్టి బాధ్యత వల్లే సాధ్యమవుతుంది. మరి ప్రభుత్వం ఈ దిశగా బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ విషయమై మనకు మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి శ్రీమతి ఎస్ వసంతాబాయి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
3: నమస్తే అండి.
2: మేడం, బాల్య వివాహ ముక్త్ భారత్ క్యాంపెయిన్ గురించి తెలుసుకునే ముందు ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా విద్య, ఉపాధి పరంగా అందరికీ ఎన్నో అవకాశాలు లభిస్తున్నప్పటికీ ఇంకా కుటుంబాలు బాల్య వివాహాలకు వెనుకాడకుండా ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు?
3: ప్రస్తుత పరిస్థితుల్లో బాల్య వివాహాలకు వెనుకాడకుండా ఉండడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయండి. ముఖ్యంగా పేదరికం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ కుమార్తెలను భారం అనుకుని త్వరగా వివాహం చేసి బాధ్యతలను తగ్గించుకోవాలని చూస్తారు. ఇంకొకటి విద్య లేకపోవడం. ముఖ్యంగా బాలబాలికలకు విద్య ప్రాధాన్యత గురించి అవగాహన లేకపోవడం మరియు అక్షరాస్యత తక్కువగా ఉండడం ఈ బాల్య వివాహాలకు దారితీస్తోంది. అంతేకాకుండా సాంస్కృతిక మరియు సామాజిక సంప్రదాయాలు కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నాము. ఇందులో కొన్ని సమాజాలలో బాల్య వివాహాలు ఒక సంప్రదాయంగా పాతుకొనిపోయి వీటిని పాటించడాన్ని గౌరవంగా భావిస్తారు. అంతేకాకుండా అభద్రతా భావన కూడా ఒక ముఖ్య కారణం. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడం, అంటే బాలికల విద్య మరియు

0: సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ యొక్క బాల్య వివాహాలు ఉండడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నాం.
1: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ ముక్త భారత్ ఈ క్యాంపెయిన్ నేపథ్యం గురించి, అలాగే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలు ఏంటి దీనికి సంబంధించి?
0: బాల్య వివాహ ముక్త భారత్ ప్రచారం చట్టపరమైన అమలు ద్వారా బాల్య వివాహాలను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. మినహాయింపులు లేకుండా కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా చేయడంపై దృష్టి సారించింది. బాల్య వివాహ నిషేధ అధికారులు అంటే CMPOలు పర్యవేక్షణను బలోపేతం చేయడం మరియు వారి సమాచారానికి ప్రజల ప్రాప్యతను మెరుగుపరచడం, కేసులు నివేదికను సరళీకృతం చేయడం మరియు బాల్య వివాహం యొక్క ప్రతికూల ప్రభావాలపై విస్తృత అవగాహన ప్రచారాలు నిర్వహించడం ప్రధాన వ్యూహాలలో ఉన్నాయి. బాల్య వివాహాలను చురుగ్గా నిరోధించడంలో మరియు ప్రభావిత వ్యక్తులకు మద్దతు ఇవ్వడంలో ఈ CMPOలు వారి యొక్క పర్యవేక్షణ మరియు బాధితులు సాక్షులను సులభంగా ముందుకు వచ్చి న్యాయం కోరేలా ప్రోత్సహించడానికి బాల్య వివాహ కేసులను నమోదు చేయడం ద్వారా ఈ యొక్క బాల్య వివాహ ముక్త భారత్ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా తెలియజేస్తున్నాం.
1: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ నిషేధ చట్టం ఉంది, PCMA 2006 ప్రకారం ఎలాంటి శిక్షలు లేదా చర్యలు తీసుకోబడతాయి?
0: భారతదేశంలో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారము బాల్య వివాహాలు నిరోధించడానికి కఠినమైన నిబంధనలు మరియు శిక్షలు ఉన్నాయి. ఈ చట్ట ప్రకారం బాల్య వివాహం నిర్వచనము అంటే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండకపోతే, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు నిండకపోతే ఈ బాల్య వివాహాలుగా వీరిని పరిగణించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా Section 9, 10, 11 ప్రకారం నేరము పెద్దవారు అంటే 21 సంవత్సరాల పురుషుడు ఉంటే కఠినమైనటువంటి 2 సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఇట్లాంటి వివాహాలు చేసుకున్నట్టయితే, బాలికలకు 18 సంవత్సరాల కంటే తక్కువలో వివాహం చేసుకున్నట్టయితే 2 సంవత్సరాల కఠిన శిక్ష మరియు 1 లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఒకవేళ బాల్య వివాహం జరిపేశారు అనుకుందాం, అప్పుడు తల్లిదండ్రులకు మరియు సంరక్షకులకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇంతేకాకుండా వీళ్లకు ప్రోత్సహించినటువంటి వాళ్లు లేదా బాల్య వివాహాలకు అనుమతించిన వారి యొక్క బంధువులు మరియు వివాహం నిర్వహించిన వ్యక్తులకు కూడా 1 లక్ష రూపాయలు జరిమానా ఉంటుంది. ఒకవేళ బాల్య వివాహాలు నిర్వహిస్తున్నటువంటి పూజారి కానీ కాజీలు కానీ రిజిస్టార్ లేదా ఎవరైనా వివాహం చేసినటువంటి వ్యక్తికి కఠిన జైలు శిక్ష 2 సంవత్సరాలు మరియు 1 లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఇంతేకాకుండా బాల్య వివాహానికి ఎవరైతే హాజరైన ఉంటారో ఆ యొక్క పెద్దలకు కూడా 15 రోజుల వరకు జైలు శిక్ష ఉంటుంది మరియు అది కాకుండా సాధారణంగా జరిమానా విధించేటటువంటి అవకాశాలు ఉన్నాయండి.
1: మేడం, మరి మన జిల్లాలో బాల్య వివాహాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అలాగే ఈ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు లేదా వర్గాలు ఏమన్నా గుర్తించారా?
0: ముఖ్యంగానండి, తిరుపతి జిల్లాలో సంవత్సరానికి రమారమి 20 నుంచి 25 బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా ఎక్కడైతే వెనుకబడినటువంటి తరగతులు గాని లేకపోతే విద్యార్హతలు లేకుండా ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇంకా సమాజంలో అట్టడుగు వర్గంలో నివసిస్తున్నటువంటి సమాజం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా బాల్య వివాహాలు రికార్డు అవుతూ ఉన్నాయి. ఇలాంటి వాటికి వెళ్తే మన జిల్లాలో కోట, వెంకటగిరి, సత్యవేడు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా రికార్డు అవుతూ ఉన్నాయండి.
1: మేడం, మరి ఇప్పుడు మన జిల్లా స్థాయిలో బాల్య వివాహాలపై వచ్చిన ఫిర్యాదులను మీరు ఎలా పరిష్కరిస్తారు?
0: జిల్లా స్థాయిలోనండి బాల్య వివాహాల ఫిర్యాదులను చాలా క్రమబద్ధంగా మరియు త్వరగా పరిష్కరించేటటువంటి విధానాలు మన PCMA 2006 ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఈ బాధ్యతలు నిర్వహించేటటువంటి అధికారులు మరియు వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా ఉన్నారు అనంటే, జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు మొత్తం జిల్లాకు అంతిమ బాధ్యత తీసుకుంటుంటారు. అత్యవసర ఆదేశాలు అంటే Section 13 ప్రకారము ఏ క్షణమైనా అత్యవసరమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి హక్కు జిల్లా కలెక్టర్ వారికి ఉంటుంది. తరువాత స్థాయి వచ్చి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ CMPOలు ఉంటారు. వీరు జిల్లాకు ప్రధాన అధికారి. సాధారణంగా ఈ కేటగిరీ వాళ్ళు వచ్చి డిప్యూటీ తహసీల్దార్ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయితే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా నియమించబడి ఉంటారు. పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు. వీరు ఫిర్యాదు అందగానే FIR నమోదు చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది కాగ్నిజిబుల్ నేరం కింద భావించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా FIR నమోదు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి ఉంటారు. వీరి పరిధిలో సిడిపిఓలు, సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు వీరందరూ కూడా సమాచారం సేకరించడం మరియు వివాహాలు జరిగిన తర్వాత లేదా మునుపు రెస్క్యూ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటారు. అంతేకాకుండా చైల్డ్ హెల్ప్ లైన్ అంటే 1098, ఇది 24/7 హెల్ప్ లైన్ అండి. ఇందులో ఫిర్యాదు అందగానే ఇందాక చెప్పినటువంటి సిఎంపీఓలు మరియు పోలీసులకు ఈ బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తూ ఉంటారు.
1: మరోసారి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ చెప్తారా మన శ్రోతల కోసం?
0: ఖచ్చితంగానండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి హెల్ప్ లైన్ నంబరు. సో చైల్డ్ హెల్ప్ లైన్ 1098.
1: కాబట్టి బాల్య వివాహాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఈ హెల్ప్ లైన్ కి ఎవరైనా కాల్ చేయొచ్చు.
0: ఖచ్చితంగా 1098 కి కాల్ చేసిన తక్షణమే ఈ యొక్క వివరాలు కూడా, ఎవరైతే కాలర్ ఉంటారో వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇది టోల్ ఫ్రీ నంబర్ కాబట్టి ఎవరికి వివరాలు తెలిసే అవకాశం ఉండదు. కొంతమంది అనుకుంటుంటారు దగ్గరగా ఉన్న వాళ్ళ మేము ఫోన్ చేయడం ద్వారా మా సమాచారం బహిర్గతం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వివరాలు తెలియజేసేటటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా వాళ్ళు సమాజంలో ఒక మంచి ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ బాల్య వివాహాలు నిరోధించడంలో ప్రముఖ పాత్ర కూడా వహిస్తారు కాబట్టి ఎవరికైనా ఈ విషయం తెలిసిన వెంటనే 1098 కి కాల్ చేసి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును మార్చగలరని భావిస్తున్నాను.
1: మేడం, ఇప్పుడు బాల్య వివాహాలు జరగబోతున్నట్లు మీకు సమాచారం వచ్చినప్పుడు మీరు ఇందాకన్నారు తక్షణ చర్యలు తీసుకుంటారని, ఎలా తీసుకుంటారు, ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది మీ తరపు నుండి?
0: ఇందాక మనం చెప్పుకున్నాము 1098కి అందరూ కూడా బాల్య వివాహం జరుగుతుంది అన్నప్పుడు టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసిన వెంటనే సంబంధిత శాఖలైనటువంటి అంగన్వాడీ వాళ్ళు, మహిళా పోలీసు, అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి సూపర్వైజర్స్ వివాహం జరగబోయే ఇంటికి లేదా మండపానికి వెళ్తారు. బాలిక వయస్సు ఫస్ట్ ధృవీకరించుకుంటారు. అది ధృవీకరణ ఎలా చేసుకుంటారంటే ఆధారు లేకపోతే పాఠశాల యొక్క రికార్డు ఇవన్నీ తీసుకొని వాళ్ళ యొక్క వయసు నిర్ధారణ చేసుకుంటారు. వీళ్ళ యొక్క వయసు 18 సంవత్సరాల లోపల గనక ఉంటే బాలిక తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకమైనటువంటి హామీ తీసుకుంటారు. వివాహ మండపం యొక్క ఏర్పాట్లు, క్యాటరింగ్ ఇవన్నీ కూడా రద్దు చేయిస్తారు ఒకవేళ అలా వివాహం జరుగుతూ ఉంది అని తెలిస్తే. అవసరమైతే మ్యాజిస్ట్రేట్కి సెక్షన్ 13 కింద ప్రొహిబిటరీ ఆర్డర్ అంటే నిషేధ ఉత్తర్వు కూడా జారీ చేయిస్తారు. దీన్ని ఉల్లంఘిస్తే నేరుగా అరెస్టు, ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి IPC 366 పోక్సో యాక్ట్ కూడా జత చేసుకోంటారు. వరుడు, తల్లిదండ్రులు, పూజార్లను కూడా హెచ్చరిస్తారు, లేదా వాళ్ళు ఇంకా మాట వినకపోతే వారిని అరెస్టు చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ బాలిక తల్లిదండ్రులు దగ్గరే ఉంచుతారు, కానీ రోజు ఫాలోఅప్ అయితే చేయబడతాయి. అవసరమైతే బాలికను బాలికా సదనమునకు తరలిస్తారు. ఇక్కడ CWC అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఈ బాలికను హాజరుపరుస్తారు. ఈ విధంగా బాల్య వివాహాలు జరగబోతున్నట్లు తెలిసిన వెంటనే తక్షణము స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి సహాయక చర్యలు జరుగుతాయి.
1: వసంతాబాయి గారు, బాలికల విద్య, వాళ్ళ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఈ బాల్య వివాహాలను ఎలా తగ్గించవచ్చు అంటారు?
0: ప్రస్తుతము అమ్మాయి 10వ తరగతి పూర్తి చేస్తే బాల్య వివాహం యొక్క జరిగేటటువంటి అవకాశము 60-80% తగ్గిపోతుంది. అంటే 10th క్లాస్ చదివితే చాలు, కొంతవరకు తగ్గించగలం. లేదా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వరకు చదువుకున్నట్టయితే 90-95% వరకు తగ్గుతుంది. ఎటువంటి విద్య ఇవన్నీ గనక జయకోకుండా ఉంటే నిర్బంధ విద్యను కూడా పటిష్టంగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి కల్పించడము, పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్ లేదా లీగల్ అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం బాలికలలో బాల్య వివాహాలను తగ్గించేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మన ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అన్ని జిల్లాలలో, అన్ని గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా ఆడబిడ్డను రక్షించండి, ఆడబిడ్డని చదివించండి. దీనివల్ల కూడా మనము బాల్య వివాహాలన్నింటినీ కూడా నివారించవచ్చు.
1: మేడం, మరి రాబోయే సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి మీరేమైనా సూచనలు ఇస్తారా?
0: ఖచ్చితంగానండి, రాబోయే 4-5 సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడం ఖచ్చితంగా సాధ్యమే. కానీ అన్ని వ్యవస్థలు కూడా వీటి కోసం కలిసి పనిచేయాలి. అంటే ఖచ్చితంగా 100% అందరు పిల్లలు చదువుకునేలా విధంగా చూడాలి. వీరికి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. సామాజిక నిబద్ధత కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాల్లో బాల్య వివాహాలను మనం నిర్మూలించేటటువంటి అవకాశం కనిపిస్తోంది.
1: మేడం, చివరగా ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, యువతకు మీరు అందించాలనుకున్న సందేశం ఏదైనా ఉందా?
0: చివరగా అండి, నేను ఒక్కటే సందేశం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మీ బిడ్డ 18 సంవత్సరాలు నిండకముందే పెళ్లి చేయడం అంటే మీరు ఆ బిడ్డ జీవితాన్ని మీ చేతులలోనే దొంగిలిస్తున్నారు. తల్లిదండ్రులకు మీరు సమాజం చూస్తోంది, ఇంటి గౌరవం భారం తగ్గు

0: జరుగుతుంది అని భయపడి బిడ్డను ఇంటి నుంచి పంపితే మీ బిడ్డ జీవితం మొత్తం ఆరోగ్య సమస్యలు, పేదరికం, హింస, ప్రమాదంలో గడిపేస్తుంది. అది మీకు గౌరవం తెచ్చిపెట్టదు, మీ మనసుకు జీవితాంతం బరువు పెడుతుంది. మీ బిడ్డ చదువుకుంటే లేదా ఉద్యోగం చేస్తే, తన కాళ్ల మీద తానే నిలబడితే అది మీ ఇంటికి నిజమైన గౌరవం తెస్తుంది. యువతకు చెప్పే సందేశం ఒక్కటే, 18 ఏళ్లలోపు ఎవరైనా పెళ్లి చేసుకో అంటే ధైర్యంగా ఒక మాట చెప్పు, నేను ఇంకా పెళ్లికి సిద్ధంగా లేను, 18 సంవత్సరాల తర్వాత మాట్లాడుదాం అని. ఇది నీ జీవితాన్ని కాపాడుకునే మొదటి అడుగు. చివరిగా అందరికీ ఒక్క మాట, బాల్య వివాహం అనేది పెళ్లి కాదు, అది ఒక ఆడబిడ్డ బాల్యాన్ని, కలల్ని, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దోచుకునే నేరం. దాన్ని ఆపడం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, మీ బాధ్యత, నా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. మీ ఇంట్లో, మీ వీధిలో, మీ ఊరిలో ఏ ఒక్క బాల్య వివాహమైనా జరగబోతే ధైర్యంగా నిలబడండి. ఫోన్ పట్టుకుని 1098 నంబర్కి డైల్ చేయండి. ఒక్క ఫోన్ కాల్తో ఒక బిడ్డ జీవితం మారిపోతుంది.
1: కాబట్టి అందరూ ఇది తమ సమిష్టి బాధ్యతగా భావిస్తేనే మనం బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చు. ధన్యవాదాలు మేడం. బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి ఎన్నో వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన అంశం వెంటనే వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో ముందుగా మగధీర చిత్రం నుంచి ఎంఎం కీరవాణి నిఖితా నిగం పాడిన పాట వింటారు.

0: తర్వాత చెల్లెలి కాపురం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.
1: చరణ కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గల గలలాడగా అడుగులందు కల హంసలాడగా నడుములు తరంగములుగగా వినీల గజభర విలాస

మీరింతవరకు స్వరమాలిక తెలుగు సినీ గీతాల కార్యక్రమాన్ని విన్నారు. ఈ ప్రసారంలో రాత్రి 9:30 స్వరమాలిక కార్యక్రమంలోను, తిరిగి రాత్రి 10:30 ఆపాత ముద్రల కార్యక్రమంలోను మరికొన్ని సినీ గీతాలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొంచెంసేపట్లో ఒడిశాలోని పూరి క్షేత్రంలో జరుగుతున్న జగన్నాథ స్వామివారి వార్షిక రథయాత్రపై రేడియో నివేదిక వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశ్వప్రసిద్ధ పూరి జగన్నాథుని రథయాత్ర ఈ మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఈ ఏడాది 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు. ఒడిశాలోని పూరిలో విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైంది. రథయాత్ర ప్రారంభంతో పూరి పవిత్ర నగరం భక్తి పార్వశ్యంలో మునిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిలు రథాలపై కొలువు తీరగా శంఖారావాలు, వేదమంత్రాలు, జై జగన్నాథ్ నినాదాలతో 3 రథాలు లక్షలాది మంది భక్తుల నడుమ శ్రీగుండిచ ఆలయం వైపుగా ముందుకు సాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి ఈ రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహత్తర ఊరేగింపు సమయంలో మహాప్రభు శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రలతో కలిసి భక్తులను కలుసుకోవడానికి బయటకు వస్తారనేది ఒక ప్రసిద్ధ నమ్మకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆ మహాప్రభు జగన్నాథుని ఆశీస్సులు దేశ ప్రజలకు ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్యం వంటి విలువలను ప్రతిబింబిస్తుందని, భారతదేశపు గొప్ప నాగరిక వారసత్వాన్ని చాటి చెబుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రథయాత్రను భారతదేశపు శాశ్వత ఆధ్యాత్మిక సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ పండుగ వినయం, సామూహిక భాగస్వామ్యం, నిస్వార్థ సేవలకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్, అనుసంధానం చేయబడిన ఈ రైలును స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఈ రైలును గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించినప్పటికీ ఈ మార్గంలో ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం ప్రధానమంత్రి చండీగఢ్కు వెళ్లి అక్కడ ఆరోగ్య, విద్య, రహదారి, మౌలిక సదుపాయాల రంగాలలో 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జలంధర్ను కూడా సందర్శించనున్నారు. ఆ ప్రాంతంలో అనుసంధానాన్ని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కంటోన్మెంట్తో సహా పునర్నిర్మాణం చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు.

0: దేశ అభివృద్ధి, జాతీయ భద్రత రెండు ఏకకాలంలో పురోగమించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ టెక్ సింపోజియంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, సరిహద్దులు సురక్షితంగా ఉండటమే కాకుండా అనుసంధానించబడిన నూతన భారతదేశాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన నాగరికతకు ఆధునిక మౌలిక సదుపాయాలు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయన్నారు. నేడు నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలే రాబోయే సంవత్సరాలలో దేశ నాగరికతను ప్రతిబింబిస్తాయని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఏ పౌరుడు నాగరికతకు దూరంగా ఉన్నట్లు భావించకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: బీఆర్ఓ రాష్ట్రకి ఏక అనివార్య శక్తి మనా రహేగా ఔర్ ఇస్కే లియే లగాతార్ నయీ నయీ టెక్నాలజీ అప్నాతే రహనా ఆజ్ కే సమయ్ కి యే సబ్సే బడీ జరూరత్ హై. యుద్ధ కా పెహలా మోర్చా కభీ కభీ సీమా పర్ నహీ బల్కి ఉస్ సడక్ పర్ బన్తా హై జో సైనిక్ కో సీమా తక్ పహుంచాతీ హై. ఇస్లియే జో సడక్ బనాతా హై వహ్ భీ రాష్ట్ర కీ సురక్షా కా ఉతనా హీ బడా ప్రహరీ హై. బీఆర్ఓ నే పిచ్లే సాఢే ఛే దశకో మే అప్నే మోటో త్రమేణ సర్వం సాధ్యం అర్థాత్ శ్రమ్ సే సబ్ కుచ్ సంభవ్ హై వో పూరీ తరహ్ సే సాకార్ కియా హై.
0: భద్రత, ఆర్థిక రంగాల అభివృద్ధికి బిమ్స్టెక్ సభ్యదేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల 5వ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయాలు అన్ని సభ్యదేశాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగించాయన్నారు. బిమ్స్టెక్ సభ్యదేశాలు తక్షణమే సహకరించుకోవాలని, పరస్పర ప్రయోజనం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని ఆయన స్పష్టం చేశారు. బిమ్స్టెక్ హిందూ మహాసముద్రంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను ఒకచోట చేర్చుతుందని, వీటి ఉమ్మడి జీడిపి దాదాపు $5 trillion ఉందని అజిత్ దోవల్ పేర్కొంటూ,
2: We strive to achieve a great future sharing prosperity and resilience for all our people. We have advanced and strengthened cooperation in fighting terrorism, combating transnational organized crime, cyber threats, meeting maritime challenges, and we are poised to combat new and emerging threats together.
0: వాతావరణ మార్పులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యానవన పంటల దిగుబడులను సాధించిందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు ఇప్పుడు రైతులతో కలిసి పనిచేయడానికి నేరుగా పొలాలకు వెళ్తున్నారని చెప్పారు. ఖేత్ బచావో అభియాన్ కింద ఎల్నినో ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న 728 జిల్లాలకు 1657 శాస్త్రీయ బృందాలు చేరుకుని సుమారు 1,00,000 మంది రైతులతో సంప్రదింపులు జరిపాయని ఆయన వెల్లడించారు. మిషన్ ICAR 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ను ప్రారంభించనుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం కింద యువ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ప్రెసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ ఆధారిత రంగాలలో ఆవిష్కరణలు చేయడానికి జాతీయ స్థాయిలో పోటీ పడతారని చెప్పారు. ఉడాన్ పథకం తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాలను అనుసంధానించడం ద్వారా రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉడాన్ 2.0 కార్యశాల గురించి కేంద్ర మంత్రి పాత్రికేయులకు వివరిస్తూ, ఈ నూతన పథకం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం అర్హతను విస్తరిస్తుందని, విమానయాన సంస్థలకు మద్దతును 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పెంచుతుందన్నారు. అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయాలకు కార్యాచరణ, నిర్వహణకు మద్దతునిస్తుందన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తదుపరి దశ కోసం ప్రభుత్వం 29,000 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. స్వదేశీ విమాన తయారీకి మద్దతునివ్వడం, నిర్వహణ, మరమ్మత్తు, ఓవరాల్ MRO వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉడాన్ 2.0 తదుపరి దశ ఆత్మనిర్భర్ భారత్ను మరింతగా ప్రోత్సహిస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడిస్తూ,
3: The last 10 years, we have laid a strong foundation for civil aviation. Through the Udaan scheme, we have created 90 aerodromes and then we have serviced more than 669 routes. 1.66 crore people of the country, and most of them who come from lower income, neo-middle class and middle class, they have been able to utilize the Udaan scheme. So this has been the success for the last 10 years. And the government of India has given an outlay of 29,000 crores for the next 10 years for this.
0: భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన

0: భారత్ 37 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ 65 పరుగులు చేసి అవుట్ అవగా శ్రేయస్ అయ్యర్ 60 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. వాతావరణం. రాబోయే 7 రోజుల్లో తూర్పు ఈశాన్య భారతదేశం పశ్చిమ హిమాలయ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్లలో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. రానున్న 3-4 రోజులు ఢిల్లీ, హర్యానా, చండీగర్, పంజాబ్, రాజస్థాన్లలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశ్వప్రసిద్ధ పూరి జగన్నాథుని రథయాత్ర ఈ మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఈ ఏడాది 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పటిక సినిమా పాట వింటారు. పూజ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. కొంచెంసేపట్లో తొలుత హిందీలోను అనంతరం ఆంగ్లంలోను జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

కార్యక్రమాల తర్వాత గోరింటాకు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల యుగళగీతం వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి గజం నిజం పలాయనం మిథ్య నాటిక వింటారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వినండి గజం నిజం పలాయనం మిథ్య నాటిక.
2: నానా, నానోయ్!
3: ఏంట్రా, ఏటైందిరా?
2: ఏనుగులు, ఏనుగులు!
3: ఏటి ఏనుగులా? ఎక్కడ్రా?
2: అదే మన పెద్ద బుగత రామదాస్ గారి చెరుకు తోటలో పడి తొక్కేస్తున్నాయి నాన్న.
3: నీకేం మతి చెడిందా ఏంట్రా? పెద్ద పందులు చూసి జడుచుకుని ఉంటాం.
2: కాదు నాన్న, ఏనుగులే మన గుడిసంతెత్తులో ఉన్నాయి. నాకు భయం వేసి లగెత్తుకొచ్చేసా.
3: సర్లే, ఇంతకీ గొర్రెలెక్కడ్రా? ఆటను వదిలేసి నువ్వు చక్కగా వచ్చేసావా?
2: అయ్యే, ఇంకా మేస్తున్నాయి, నేను ఒక్కడనే వెళ్ళలేను నాన్న. నువ్వు కూడా రా, గొర్రెల్ని తోలుకొద్దారి.
3: నువ్వొట్టి బెదురుగొడ్డువురా. సరే పద లగత్తు.

0: ఓయ్
1: అయ్యోయ్
0: ఓయ్
1: చూడు ఆ పెద్ద గట్టువారు చూడు, అయ్యి ఏనుగులేనా?
0: ఆ ఉండ్రోయ్ ఏనుగులేరా?
1: మనదేం చెప్తే కాదన్నా.
0: అయ్యయ్యో, చెరుకు పొలం అంతా తొక్కేస్తున్నాయిరా.
1: అదే మరి, ఇందాకనే సొరబడిపోయి అక్కడికి. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 6 ఏనుగులు.
0: నేను ఇప్పుడే వెళ్ళి రామదాస్ భూగతికి చెప్పాలరా. జనాన్ని తోలుకురావాలి. నువ్వు ఇంటికి పో, గొర్రెల సంగతి నేను చూస్తాలే.
1: సరే నాన్న.
0: రామదాస్ బాబు, ఓయ్ రామదాస్ బాబు, రామదాస్ బాబు.
2: ఏంట్రా అలా రొప్పుతూ వస్తున్నావు? ఏటేంద్రా ఎర్రనా?
0: అయ్యా, తమరు చెరుకు తోటలో.
2: చెరుకు తోటలో? చెరుకు తోటలో ఏటైందిరా?
0: చెరుకు తోటలో ఏనుగులు పడి తొక్కేస్తున్నాయి బాబు.
2: తాగొచ్చావా ఏందిరా? చెరుకు తోటలో ఏనుగులు ఏంటి, తొక్కేయడం ఏంటి?
0: అవును బాబు, సత్య ప్రామాణికంగా చెప్తున్నాను బాబు. 2 కాదు 3 కాదు 6 ఏనుగుల మంద చెరుకు తోట అంతా తొక్కు పడేస్తున్నాయి బాబు.
2: ఒరే, 25 ఏళ్ళుగా ఈ ఊళ్ళో ఉంటున్నాను రా, ఎప్పుడూ ఏనుగులను చూడలేదురా ఈ ఊళ్ళో. చాలా ఆశ్చర్యంగా ఉందే.
0: అవును బాబు, అన్నీ పెద్ద ఏనుగులే బాబు, మందలా వచ్చి పడ్డాయి. చెరుకు తోట అంతా తొక్కేస్తున్నాయి.
2: ఊళ్ళోకి ఏనుగులు రావటం ఏందిరా బాబు? ఒరే, పకీర్గాడిని ఏసోబుని కూడా పిలుచుకురండిరా, రచ్చబండ దగ్గర ఉంటారు. పాలేళ్ళు కనిపిస్తే కర్రలు ఈట్లు కూడా పట్టుకుని రమ్మని చెప్పండి రా, నేను వస్తున్నా. మీరు పరిగెత్తండి.
3: ఏ రిగాడు, పందులు చూసి ఏనుగులు కూడా ఉంటాడు. అరే బాబు, ఇంకా ముందుకు టైం ఉందరా?
0: అరే పందులు కాదే, హే ఏనుగులేరా బాబు.
3: మందు మీద పందులే ఏనుగుల్లా కనబడి ఉంటాయిరా బాబు.
0: అరే మందేయడానికి ఇంకా చాలా టైం ఉంది కానీ. ఏంట్రా నాగం, నువ్వేంట్రా శంఖం పట్టుకొస్తున్నావేటి? మన జాతరకి వెళ్ళడం లేదు, ఏనుగులు తోలడానికి పోతున్నావు.
3: నా శంఖం పూరిస్తే దెబ్బతో ఏనుగులు వెనకపోవాలరా. అమ్మవారి గుడి దగ్గర నుండి

0: అమ్మయ్యా, వెళ్ళిపోయారా? తోటంతా తొక్కేసిపోయాయి.
1: అయ్యా, ఉన్నకాడికి రేపు కొట్టిచ్చేద్దారు, బెల్లం ఆడేద్దాం.
0: బెల్లం దిగుబడి బాగా రాదురా. రేపు చెరుకు కొట్టి లారీలకు లోడ్ చేయించి ఫ్యాక్టరీకి తోలేద్దాం.
1: అలాగే అయ్యా.
0: ఒరే ఎర్రనా.
1: అయ్యా.
0: రాత్రి కూలీలు బెత్తాయించు, మర్చిపోకు. నేను సూరయ్య లారీలకు చెప్తానులే.
1: అలాగేనయ్యా.
2: కలెక్టర్ బాబు, మీరే కాపాడాలా?
3: మా పొలాలన్నీ నాశనం అయిపోయాయి బాబు.
2: ప్రతి పొద్దు ఏనుగులు ఇరుచుకుపడిపోతున్నాయి. మా కంటి మీద కునుకులేదు బాబు.
4: నాది 6 ఎకరాల కొబ్బరి తోట, లేత తోట బాబు. ఇంకో ఏడాదిలోపు కాపు వస్తుందని ఆశపడ్డాను. మాయదారి ఏనుగులు అంతా పీకేశాయి.
2: తహసీల్దార్ బాబుతో అప్పుడే 20 రోజులుగా మొరపెట్టుకుంటున్నాం. ఆ బాబు దయతాల్చలేదు. 100 ఎకరాలు నాశనం అయిపోయాయి బాబు. కనికరించు కలెక్టర్ బాబు, ఆ పీడ మాకు వదిలించు.
4: మా పంతులు మాస్టారు చేత మా కష్టాలు నష్టాలు అన్నీ అర్జీ రాయించుకొచ్చాము. ఈ కాగితం తమరు చదవండి.
5: రైతులారా, మీ కష్టం నాకు అర్థమైంది. మహాలక్ష్మీపురం అవతల గ్రామాల్లో ప్రవేశించిన ఏనుగులు గిరిజన గ్రామాలు వదిలి ఇప్పుడు మైదానాలకు కూడా విస్తరిస్తున్నాయి. మొత్తం 9 ఏనుగులు దారి తప్పి అడవుల నుండి వచ్చినట్లు నాకు రిపోర్ట్ అందింది. నేను అటవీశాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాను. 2 రోజుల్లో మా రెవెన్యూ ఆఫీసర్లను మీ ఊర్లకు పంపి పంట నష్టం బేరీజు వేయించి వెంటనే మీకు పరిహారం అందించే ఏర్పాటు చేయిస్తాను. కొంచెం ఓపిక పట్టండి
3: బాబు. మరి రేపటి సంగతి?
2: వాటిని ఎలా కాయాలా? అవి మనుషుల మీద పడిపోతున్నాయి.
5: మీరు వాటిని రెచ్చగొట్టకండి. శబ్దాలతో, అరుపులతో, దివిటీల వెలుగులతో తరిమివేయండి. అవి ప్రమాదకర జంతువులు కావు. నేను ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడి వాటిని అడవుల్లోకి వెనక్కి తరిమేసే ఏర్పాటు తొందరలోనే చేయిస్తాను.
4: పదండ్రా పోదారి, కలెక్టర్ బాబు హామీ ఇచ్చారు కదా.
2: ఆయన మనలాటి మడిసే, ఏనుగుల తరపున ఆయనే హామీ ఇస్తాడురా.
3: మన పొలం మనమే కాసుకోవాలా?
4: చూద్దారు ఇంకో వారం. ఆ తర్వాత ఏం చేయాలో అదే చేద్దారి.
1: వారం తర్వాత ఏం చేస్తావు రోయ్?
4: మా అపోజిషన్ వాళ్ళ సంగతి నీకు తేలదు. రాస్తారోకోలు బంధులు చేయిస్తే గవర్నమెంట్ దిగి వస్తుంది. ఇంతకుముందు మా ప్రభుత్వంలో ఎప్పుడైనా ఏనుగులు వచ్చినాయేటి?
2: వల్లకోరా, ప్రభుత్వం సంగతి ప్రజాస్వామ్యం సంగతి ఆటకేం వేరుక. తిండి దొరక్క నీళ్ళు దొరక్క అడవి నొగ్గేసి పొలాల మీద పడుతున్నాయి అవి. వల్లబాని రాజకీయం చేయకురోయ్.
4: పంటలకు నష్టపరిహారం వెంటనే అందించాలి. పంటలకు నష్టపరిహారం వెంటనే అందించాలి.
6: ఏనుగులు చంపేసిన గౌరయ్య కుటుంబానికి 5 లక్షలు వెంటనే చెల్లించాలి. ఏనుగులు చంపేసిన గౌరయ్య కుటుంబానికి 5 లక్షలు వెంటనే చెల్లించాలి.
4: అరే, ఆ లారీని వెనక్కి తోసేయండి రా
6: బాబు. కోఆపరేట్ చేయండి, మేము రాస్తారోగా చేస్తున్నాం. స్కూటర్లు పక్కకి తీసేయండి బాబు, పక్కకి తీసేయండి.
2: మా సమస్య తీరే వరకు రోడ్డు మీద బలం నడవనివ్వం. పోలీసులు జులుం
7: నశించాలి.
2: పోలీసులు జులుం
7: నశించాలి.
2: పోలీసులు జులుం
7: నశించాలి.
2: మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం.
8: ఇలా రాస్తా రోకోలు చేసి ట్రాఫిక్ ఆపేయడం చట్టవిరుద్ధం. మీరు ప్రశాంతంగా ప్రదర్శన చేసుకోండి, కానీ బస్సుల్ని లారీల్ని అడ్డగిస్తే మాత్రం మా పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టాల్సి వస్తుంది.
4: మీ డ్యూటీ మీరు చేయండి, మా పని మేము చేసుకుంటాం.
8: వీళ్ళని వ్యానెక్కిచ్చండ్రా.
4: మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం.
7: డిఎస్పి డౌన్ డౌన్, డిఎస్పి డౌన్ డౌన్, డిఎస్పి డౌన్ డౌన్.
2: పోలీసులు జులుం
7: నశించాలి.
2: పోలీసులు జులుం
7: నశించాలి.
4: ప్రజలారా, నిశ్శబ్దంగా ఉండండి. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన మాట్లాడతారు.
6: ఏం మాట్లాడతారయ్యా? 3 నెలలుగా మాట్లాడుతూనే ఉన్నారు, పని మాత్రం జరగడం లేదు.
2: అవును, మా కష్టాలు ఎవరూ పట్టించుకోవడం లేదు.
9: సోదరులారా, దయచేసి నా మాట వినండి. ఏనుగుల దాడి నుండి మీకు త్వరలోనే రక్షణ కల్పిస్తాం. పక్క రాష్ట్రం ఏనుగులకు మన జిల్లా సెరకు కొబ్బరి రుచి చాలా నచ్చింది. మన రాష్ట్రంతో వాటికి సంబంధం లేకపోయినా మన రైతులు మాత్రం నష్టపోతున్నారు. ఏనుగులు రాకుండా అవతలి రాష్ట్ర సరిహద్దుల్లో చెరుకు తోటలను పెంచాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మన సీఎం గారిని పక్క రాష్ట్ర సీఎం గారితో మాట్లాడమంటాను.

0: మీరు రాస్తావరోకో విరమించండి, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా మాట వినండి, 10 రోజుల్లో ఈ ఏనుగుల బెడద నుండి మిమ్మల్ని తప్పించే ఏర్పాటు నేను చేస్తానని మీకు మనవి చేసుకుంటున్నాను.
1: ఎమ్మెల్యే బాబు ఇంతలా చెప్తున్నారు కదా, అయితే చూద్దారి.
2: ఎమ్మెల్యే బాబుకి
3: జై.
1: ఎమ్మెల్యే బాబు
3: వర్ధిల్లాలా.
1: ఎమ్మెల్యే బాబు
3: వర్ధిల్లాలా.
4: అధ్యక్ష, ఏనుగుల దాడితో గత 6 నెలల నుండి కొన్ని జిల్లాలు అతలాకుతలం అయిపోతున్నాయి. రైతులకు కంటి మీద కొనుక్కోలేదు. గ్రామస్తులు గ్రామాలు వదిలి

0: ఆఘాతపడి మరణించారు. వందలాది ఎకరాల పొలాల్లో పంటల నాశనం అయిపోయాయి. రైతులు నష్టపరిహారం అందక కుమిలిపోతున్నారు. ప్రభుత్వానికి చీమ కొట్టినట్టూ లేదు. అటవీశాఖ మంత్రి వెంటనే రాజీనామా చెయ్యాలని ప్రతిపక్ష నేతగా నేను కోరుతున్నాను.
1: అటవీశాఖ మంత్రి
2: రాజీనామా చెయ్యాలి.
1: అటవీశాఖ మంత్రి
2: రాజీనామా చెయ్యాలి.
3: అధ్యక్ష, అటవీశాఖ మంత్రిగా నన్ను సమాధానం చెప్పనివ్వండి. అధ్యక్ష
0: చెప్పండి.
1: అటవీశాఖ మంత్రి
2: రాజీనామా చెయ్యాలి.
1: అటవీశాఖ మంత్రి
2: రాజీనామా చెయ్యాలి.
0: ప్లీజ్ మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి.
3: అధ్యక్ష, అవి నా పరిధి అడవిలో నుంచి రాలేదు, పక్క రాష్ట్ర అడవుల నుంచి వచ్చాయి. కాబట్టి నేను రాజీనామా చేయక్కర్లేదని మనవి చేస్తున్నాను. అధ్యక్ష, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ప్రతిపక్ష నేత చేస్తున్న ఆరోపణలు నేను ఖండిస్తున్నాను. ఇంతవరకు ఏనుగులను వెనక్కి అడవులలోకి పంపించడానికి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. శిక్షణ పొందిన ఏనుగులను తెప్పించి 4 సార్లు వెనక్కి తరిమేశాం. అయినా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. అవి మరణించిన గౌరయ్య కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇచ్చాం. ఏనుగుల దాడిలో గాయపడ్డ వారి వివరాలు సేకరించి వారికి కూడా త్వరలోనే పరిహారం చెల్లిస్తాం. పల్లెటూర్లలో రైతు సంఘాలను ఏర్పాటు చేశాం. వాళ్ళకి దివిటీలు, పొగబాంబులు, టపాసులు సమకూరుస్తున్నాం. వీటి కోసం వాళ్ళకి 6 లక్షల రూపాయలు అప్పుడే పంపిణీ చేశాం.
0: అధ్యక్ష, అవి రైతు సంఘాలు కావు, పాలక ప్రభుత్వం వారి కార్యకర్తల సంఘాలు. డబ్బంతా వాళ్ళకి అందింది. అధ్యక్ష,
1: అటవీశాఖ మంత్రి
2: రాజీనామా చేయాలి.
1: అటవీశాఖ మంత్రి
2: రాజీనామా చేయాలి.
0: అధ్యక్ష, మేము లోగడ 5 ఏళ్లు పాలించాము. అప్పుడు ఒక్కసారైనా ఇలా ఏనుగులు వచ్చి నాశనం చేయడం జరిగిందా? మంత్రి గారిని చెప్పమనండి.
3: అధ్యక్ష, అప్పుడు పంటలు పండితే కదా నాశనం చేయడానికి. వాళ్ళు పాలించినంతకాలం కరువే రాజ్యమేలింది. ఇక ఏనుగులు ఎందుకు వస్తాయి? వాళ్ళ హయాంలో దోమలు వచ్చి బోదకాలు, డెంగ్యూ, గుణ్యాలు ఇచ్చి వెళ్ళాయి.
0: అధ్యక్ష, మంత్రి గారు సభను తప్పదోవ పట్టిస్తున్నారు. మంత్రి గారి రాజీనామాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్లీజ్ అలా వెల్లోకి దూసుకురావద్దు. మీ సీట్ల వద్దకు వెళ్ళి కూర్చోండి. మంత్రి గారిని మాట్లాడనివ్వండి ప్లీజ్.
1: అటవీశాఖ మంత్రి
2: రాజీనామా చేయాలి.
1: అటవీశాఖ మంత్రి
2: రాజీనామా చేయాలి.
0: సభ 1/2 గంట వాయిదా వేస్తున్నాను.
4: నమస్కారం అండి.
5: నమస్కారం అమ్మా.
4: సర్పంచ్ రామారావు గారంటే మీరేనా?
5: అవునమ్మా, నేనే. మీరు?
4: నేను విశాఖపట్నం నుంచి వస్తున్నానండి. ఓ తెలుగు దినపత్రికకు విలేకరిగా పనిచేస్తున్నాను. నా పేరు సీత అండి.
5: ఇప్పుడే మా ఊరి గొడవ మీ దాకా వచ్చేసిందన్నమాట. నిన్న జరిగిన దొమ్మి గురించిన వివరాల కోసమేనా? అదేదో చిన్న గొడవమ్మా. దాన్ని మీరు పేపర్కి ఎక్కించటమేమిటి? ఇరుపక్షాలకి నేను సర్ది చెప్పాను కదా, వాళ్ళు రాజీ పడ్డారు కూడా. మళ్ళీ మీరు దాన్ని కదిలించటం ధర్మం కాదమ్మా.
4: అబ్బే, నేను ఆ విషయం గురించి రాలేదండి.
5: మరి
4: నిజానికి నాకు ఆ సంగతి ఏమిటో తెలియదు కూడాను.
5: బ్రతికించారు. సరే, సంగతి ఏమిటో చెప్పండి.
4: గడిచిన 5-6 నెలల్లో 3 సార్లు ఏనుగులు వచ్చి మీ ఊరి పొలాల మీద పడ్డాయి. పంటల్ని కూడా నాశనం చేశాయి కదా?
5: అవునవును, ఒక రైతు కూడా ఆ దాడిలో గాయపడి చనిపోయాడు. నేను గవర్నమెంట్తో మాట్లాడి ఆ కుటుంబానికి 5 లక్షల పరిహారం కూడా ఇప్పించాను.
4: అవునండి, మాకు ఆ విషయం తెలిసింది. సత్వర సహాయం కోసం మీరు మంత్రి గారి దాకా వెళ్ళి వెంటనే ఆ పరిహారం అందేలా చేశారని తెలుసు. ఆ మేరకు మేము పేపర్లో న్యూస్ కూడా రాసాం.
5: అవునవును, చూశాను చూశాను. ధన్యవాదాలమ్మా.
4: ఆ ఏనుగుల దాడి గురించి ఒక వార్తా కథనం రాద్దామని వివరాల కోసం వచ్చానండి. మీరు నాకు ఆ విషయంలో కొంత సాయం చేయాలి.
5: ఏనుగుల దాడి గురించి అయితే నేను ఆ విషయంలో మీకు పెద్దగా సాయపడలేను. కానీ మీరు ఓపిక పట్టి ఈ గ్రామం చివరి పొలాల దాకా నడిచి రాగలనంటే అక్కడ ఒక గిరిజన నాయకుడు ఉన్నాడు, అతన్ని పరిచయం చేస్తాను. అతను మీకు ఆ వివరాలన్నీ ఇవ్వగలుగుతాడు.
4: తప్పకుండా వస్తానండి, దయచేసి నాకు ఆ సాయం చేయండి.
5: సరే, అతని పేరు గుంపా పెద్ద. వయస్సు 85కు పైగే ఉంటాయి. స్వాతంత్రం వచ్చిన కొత్తల్లోనే అతడు గిరిజనంలో బీఏ పాస్ అయిన వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ గ్రామ శివార్లలోనే స్థిరపడిపోయాడు. అతడికి అడవుల మీద, ఆ జంతువుల మీద మంచి అవగాహన ఉంది.
4: ఓ, అలా అయితే నాకు కావలసిన వివరాలన్నీ ఆయన అందించగలరు అనిపిస్తోంది. కాకపోతే మీకు శ్రమిస్తున్నానేమో.
5: పర్వాలేదమ్మా,

0: విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా ఈ పని మీద మీరు మా ఊరు వచ్చారు. నేను ఆ మాత్రం సాయం చేయలేనా? పదండి, వెళ్దాం.
1: చాలా ధన్యవాదాలండి మీకు.
0: పర్వాలేదమ్మా. దండాలు పెద్ద.
1: దండాలు పెద్దగారు,
2: రండి రండమ్మా. దండాలు సర్పంచ్ బాబు, ఇలా వచ్చారేటి?
0: ఈమె పేరు సీత, విశాఖపట్నంలో పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నారట. ఆ మధ్యంతా మన ఊరు మీద ఏనుగులు పడి పంటలు నాశనం చేసే కదా, దాని గురించి వార్త రాయటానికని ఆ వివరాలు అవి ఇవి తెలుసుకోవడం కోసం వచ్చారట.
2: ఓహో,
0: ఆ వివరాలైతే నాకంటే మీరే బాగా చెప్పగలరని మీ దగ్గరకు తీసుకొచ్చాను పెద్ద. సీతగారు, మా పెద్దగారికి ఈ గ్రామాల్లో మంచి పేరుంది. ఈయన్ని దేవుళ్ళా చూసుకుంటారు. ఈయన రోజు పట్నం నుంచి తెలుగు ఇంగ్లీష్ పేపర్లు అన్నీ రప్పించుకొని చదువుతారు కూడా. ఈ చుట్టుపక్కల అడవుల మీద, అడవి జంతువుల మీద కూడా ఈయనకు మంచి నాలెడ్జ్ ఉంది.
2: ఈ పల్లెటూరు కుర్రాళ్ళకి ఇంకా మా పెద్దవాళ్ళ మీద గౌరవం తగ్గలేదమ్మా, అందుకే ఆయన అలా చెప్తున్నాడు. సరే, అలా స్టూల్ బల్ల మీద కూర్చోండి అమ్మా. కొద్దిగా మజ్జిగ దాహం పుచ్చుకుంటారా?
1: అబ్బే, ఏం వద్దండి, నేను వివరాల కోసం కొద్దిగా మీ సమయం తీసుకుంటాను, పర్వాలేదు కదండి?
2: ఏమీ పర్వాలేదు, నాకు తెలిస్తే తప్పకుండా చెప్తాను, ఎంతసేపైనా పర్వాలేదు, మొహమాట పడకుండా అడగండి.
1: పెద్దగారు, నేను తెలుగు పత్రిక విలేకరిణి. గత 6-7 నెలలుగా ఏనుగులు అడవుల నుండి వచ్చేసి ఇక్కడ పొలాల మీద పడి నానా గొడవ చేశాయి, పంటలను నాశనం చేశాయి, కొంతమంది రైతులని గాయపరిచాయి కూడా. అసలు అవి మన మీదకు ఎందుకండి ఇలా దాడి చేస్తున్నాయి?
2: ఏటమ్మా చెప్పావు, అయ్యి మన మీద దాడి చేస్తున్నాయా?
1: అదేంటండి, దాడి చేస్తున్నాయి కదా.
2: ఏ దాడి చేశాయట?
1: అదేమిటండి, ఏనుగుల గుంపు 6 నెలల క్రితం పక్క రాష్ట్రంలోని అడవుల నుండి నదిని దాటి మన జిల్లా చేరి మన దగ్గరికి వచ్చాయి, పంటలను తొక్కేశాయి. వాటి దాడిలో ఓ రైతు గాయపడి చనిపోయాడు. అదంతా మీకు తెలిసే ఉంటుంది. శిక్షణ పొందిన ఏనుగుల్ని రప్పించి వాటి సాయంతో ఆ ఏనుగుల మందను వెనక్కు తరిమే ప్రయత్నంలో ఒక ఏనుగు గాయపడి చనిపోయింది కూడాను. మళ్ళీ ఎప్పుడు వచ్చి మీద పడతాయో అని సుమారు 15 గ్రామాల ప్రజలు వాటి ఉనికికే భయపడిపోతున్నారు. ఇదంతా ఏమిటి మరి, అవి మన మీద దాడి చేయడం కాదా?
2: అమ్మా అమ్మా అమ్మా, మీరు పత్రికల వాళ్ళు, ఏం రాసినా రెండు వైపులా ఆలోచించి రాయాలి. మీరు ఒకవైపే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏనుగులు మన మీద దాడి చేశాయి అంటున్నారు, అవునా?
1: దాడి చేశాయి కదా మరి.
2: అమ్మా, నేను ఈ గ్రామంలో గత 70 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఏనుగులు ఊర్లోకి, ఈ చుట్టుపక్కల పొలాల్లోకి రావడం నేనెప్పుడూ చూడలేదు. మన రామారావు సర్పంచ్ బాబు కూడా ఇక్కడ పుట్టి పెరిగినోడే, గత 30 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నవాడే. ఏ రామారావు?
0: అవును పెద్ద, గతంలో ఎప్పుడూ లేదు, ఈ బెడదంతా ఈ మధ్యనే.
2: అవును, ఈ మధ్యనే. ఇంతకాలం రాని ఏనుగులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, ఎందుకని?
1: అది తెలుసుకుందామనే కదా మీ దగ్గరకు వచ్చింది.
2: అమ్మా, ఓ 10 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోకి ఏనుగులు వచ్చి ఓడలో పడ్డ సంగతి మీకు తెలుసా?
1: తెలీదండి.
2: చెప్తాను. కొల్హాపురం జిల్లా కాళీవాడి చాందిగఢ్ మీదకి గుంపులు గుంపులుగా ఏనుగులు వచ్చి పడ్డాయి. ఎక్కడి నుంచి? కర్ణాటకలోని పశ్చిమ కనుమల అడవుల్లోంచి. ఆ తర్వాత రాధానగరి, చాందిగఢ్, గఢ్హిగ్లాజ్ మొదలైన ఊళ్ళకు కూడా వెళ్ళాయి. ఎందుకని? భూమి మీద జనం పెరిగిపోతూ ఉంటే తిండి గింజల కోసం వ్యవసాయానికి మనుషులు అడవుల మీద పడిపోతున్నారు. అడవుల అంచుల్లోకి వెళ్ళి భూమి దున్నడం మొదలెట్టారు. దీనికి తోడు అడవి అంచుల్లో బోర్లు తవ్వేశారు. అడవుల్లోనే కొండ ఊటల నీళ్లన్నీ బోర్లు ద్వారా నేలలోంచి లాగేసి వ్యవసాయానికి మళ్లించారు.
1: మరి బోర్లు తవ్వకుండా, నీటి సదుపాయం లేకుండా వ్యవసాయం చేయడం ఎలా అవుతుందండి?
2: బాగుందమ్మా, నీటి సదుపాయం లేకుండా వ్యవసాయం చేయలేం, కరెక్టే. కానీ అందుకోసం అడవుల మీద పడిపోతే ఎలాగా? ఇక్కడ మైదానాల్లో మనం ఎలా బతుకుతున్నామో అడవిలో జంతువులు పక్షులు కూడా అలాగే బతకాలి కదా. నీ వ్యవసాయానికి నీరు కావాలి, మరి అడవి జంతువు

0: తాగడానికి నీళ్ళు అక్కర్లేదా? అడవి అంచులకు వెళ్ళి బోర్ల ద్వారా నీళ్లు లాగేస్తూ ఉంటే ఎలాగా? అడవిలో ఉండే కొండగడ్డలు, చెరువులు అన్నీ ఒట్టిపోయాయి. వాటికి తాగడానికి నీళ్లు కరువైతే అవేం చేస్తాయి? నీళ్లు వెతుక్కుంటూ ఏనుగులు, జింకలు లాంటివన్నీ అడవి వదిలి అంచులకు వచ్చేసాయి. అక్కడే వాటికి నవనవలాడుతూ చెరుకు తోటలు, వేరుశనగ పంట పొలాలు కనిపించాయి. వాటిని తినటం మరిగాయి.
1: మరి పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మరింత భూమిని సాగులోకి తీసుకొచ్చి వ్యవసాయం చేయకపోతే ఎలా? మనకి తిండి గింజలు ఎలా దొరుకుతాయి?
2: అవును కదా పెద్ద, అది నిజమే కదా. మనకు స్వాతంత్రం వచ్చేనాటికి మనకి 33 కోట్ల జనాభా ఉండేది. ఇవాళ్ళకి సుమారు 140 కోట్లైంది కదా. ఆ మేరకు దేశంలో వ్యవసాయ అభివృద్ధి జరగాలి కదా. మరింత భూమిని సాగులోకి తీసుకొచ్చి తిండి గింజల దిగుబడి పెంచాల్సిన అవసరం కూడా ఉంది కదా. మరి దానికి మీరేం చెప్తారు?
0: మనకి ఇంకా నీరందక సాగులోనికి రాని బంజరు భూములు 100,000 ఎకరాలు ఉన్నాయి. అవునా కదా?
2: అవును.
0: నదులకు డ్యాములు కట్టి, కాలువలు తవ్వి, వాటి వంక నీరు పారించి వాటిని వ్యవసాయానికి అనువుగా మార్చుకోవాలి. అంతేగాని కంటికి పచ్చగా కనిపిస్తున్న అడవుల మీద పడి వాటిని నాశనం చేసుకుంటూ పోతే మనిషి మనుగడే కష్టమైపోతుంది. మనం మన గురించి ఆలోచిస్తున్నాం, ఆ మూగజీవుల సంగతి కూడా ఆలోచించాలి కదా. అడవి అంచుల్లోకి మనం వెళ్ళి జనాభా పెంచుకుంటూ వెళ్ళిపోతే మనతో పాటు పశు సంపద కూడా పెరుగుతుంది కదా.
2: అవును.
0: వాటికి గడ్డి కోసం అడవుల్లోకే పంపిస్తున్నాం.
2: అవును.
0: అవి గడ్డితో పాటు ఆకులు, అలవలు మేయటంతో అడవి జంతువుల ఆహారం మన పశువులకు బదిలీ అయిపోతుంది.
2: నిజమే.
0: ఏనుగుల గురించి మరో ముఖ్య విషయం మనం తెలుసుకోవాలి.
2: ఏంటంటావు?
0: ఏనుగులు ఎప్పుడూ అడవి మధ్యలో ఉండవు. అడవి అంచుల భాగంలో ఒక వలయంలో అవి తిరుగుతూ ఉంటాయి.
2: ఓహో.
0: అంటే మన నగరానికి రింగ్ రోడ్లు ఉన్నాయి చూడండి.
1: అవునండి.
0: అలా అన్నమాట. అడవి చుట్టూ ప్రాంతంలో ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటు చేసుకుంటాయి అవి. ఆ కారిడార్లోనికి పశువులు, వాటిని తోలడానికి మనుషులు చొరబడిపోతున్నారు. ఏనుగులకు తిండి నీరు కరువై జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. గత కొంతకాలంగా కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు అడవుల్లో జరిగింది ఇదే.
2: ఓహో.
0: ఇప్పుడు మన సరిహద్దుల్లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏనుగులు మన మీద దాడి చేస్తున్నాయా లేక మనం వాటి మీద దాడి చేస్తున్నామా?
1: అది సరే, మరి మనందరం పశువుల మీద, వాటి పాల మీద ఎంతో ఆధారపడి బతుకుతున్నాం. మరి ఆ పశువుల సంరక్షణకు తగిన ఆహారం, వాటికి చూపెట్టవలసిన బాధ్యత మన మీదే ఉంది కదా. అందుకనే పశువుల కాపర్లు వాటిని అడవుల వైపుకు తీసుకెళ్తున్నారు కదా, ఏమంటారు?
0: అవునమ్మా, కేవలం పశువుల్ని అడవుల్లోకి తోలటం ఒకటే కాదమ్మా. అడవుల్లోకి వెళ్ళి కలప కోసం చెట్లు నరికేస్తున్నావా? ఆ పని ఏమైనా సద్దు లేకుండా చేసుకుంటున్నావా? లేదు. గొడ్డలతో దాహం తీరక బుల్డోజర్లు పట్టుకెళ్ళి మరీ శబ్దాలతో వృక్షాలని పెకలిస్తున్నాం. తరువాత లారీలు, ట్రాలర్లు పగలనక రాత్రనక చెవులు హోరెత్తించేలా వృధ చేస్తూ అడవుల్లోంచి ఆ కలపను మోసుకొచ్చి నగరాలకు సరఫరా చేస్తున్నాయి. ఏట్ రామారావు చెప్తుంది, వింటున్నావా?
2: వింటున్నా పెద్ద.
0: ఇంకా బాక్సైట్ దొరుకుతుందనో, ఇనుపరాయి దొరుకుతుందనో కొండల్ని డైనమైట్ పెట్టి పేల్చేస్తున్నాం. రంగురాళ్ల కోసం రాత్రనక పగలనక జనరేటర్లు పెట్టుకొని మరీ గుట్టలు తవ్వేసి జల్లెడ పట్టేసి రాళ్ళు ఏరుకుంటున్నాం.
2: నిజమే.
0: అడవి గుండా కరెంటు ట్రాన్స్మిషన్ టవర్లు వేయడానికి కొండలను, గుట్టలను ఆక్రమించేస్తున్నావా?
2: అవును.
0: ఇంకోవైపు కరక్కాయలకి, మరో కాయలకి, కొండలకి నిప్పెట్టేస్తున్నాం. కార్చిచ్చు రాత్రనక పగలనక అడవి అంటుకొని మండిపోతుంటే ఆ మంటలకు జడిసి వచ్చేసిన ఏనుగులు మనం చూపించే దివిటీలకి, సెర్చ్ లైట్లకి బెదిరి వెనక్కిపోతాయా బాబు? చెప్పండి
1: పెద్దగారు. ఇన్ని చెప్తున్నారు కానీ మరి మనకి కలప కావాలి, కరెంటు కావాలి, ఖనిజాలు కావాలి, కరక్కాయలు కావాలి, ఇవన్నీ ఎలా వస్తాయండి?
2: వీటన్నిటి కోసం మనమందరం అడవుల మీద ఆధారపడ్డాం కదా, కాదంటారా?
0: ఎందుకు కాదంటాను? అయితే మరి ఈ అటవీ చట్టాలు ఉన్నాయి కదా, అవెందుకు? అడవులు కాపలా కోసం ఈ ఫారెస్ట్ రేంజర్లు ఎందుకు? అది కూడా మీరే చెప్పండి. ఈ అడవి తల్లి మన మానవాళికి ప్రకృతి ఇచ్చిన ఒక రక్ష.

0: రక్షణ కవచం బాబు.
1: అవును పెద్ద.
0: ఇలా అడవుల్ని రకరకాలుగా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతే కొంతకాలానికి మనిషి మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుంది. ఏనుగులు ఎందుకు దాడి చేస్తున్నాయంటూ మీరు అడిగారే, ఆ ప్రశ్నకి ఒక్క ముక్కలో జవాబు చెప్తాను.
1: ఏంటది?
0: మడిసి వాడి దురాశ.
2: అంటే మనిషి దురాశే కేవలం కారణమంటారా?
0: మొమ్మాటికి అంతేనమ్మా. ఈ చెట్లకు, చేమలకి, పుట్టలకి, గుట్టలకి, నేలకి, నింగికి, జంతువులకి, పక్షులకి, పువ్వులకి, పండ్లకి, మొత్తం ఈ భూదేవి అంతటికీ ఒక్కడే ఒక్క దుర్మార్గ శత్రువు. ఎవరంటే మనిషి. భూదేవుని చుట్టబెట్టి సముద్రంలోకి విసిరేసిన హిరణ్యాక్షుడి కంటే దుర్మార్గుడి మనిషి. మనిషికి దురాశ లావైపోతుంది. ఈ అడవులన్నీ నావే, ఈ సంపదంతా నాదే, ఈ నదులన్నీ నావే, దానిలోని నీళ్ళన్నీ నావే అనే దురాశ మన బిడ్డలకి, వాళ్ల బిడ్డలకి, ఇంకా వాళ్ల వాళ్ల మనవలకి ఏవి మిగల్చకుండా అంతా తానే కడుపు నిండా కూరేసుకోవాలన్న దురాశ. ఈ దాహం తగ్గకపోతే, ఈ మనిషి తీరు మారకపోతే ఇలా ఏనుగులు వచ్చిపోతూనే ఉంటాయమ్మా. ఏనుగులు ఎందుకు వస్తున్నాయి, వాటిని వెనక్కి ఎలా పంపించాలి అని మనం గింజుకుంటున్నాం, కానీ అవి ఎందుకు వస్తున్నాయి, అసలు కారణం ఏమిటి, ముందు ముందు వాటిని రాకుండా ఆపాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచన చేయడం లేదెవ్వరు. దీనికంతా ఒకే ఒక్క మార్గం, వాటి జోలికి మనం వెళ్లకుండా ఉంటే అవి మన జోలికి రావు. కాదంటారా?
1: నిజమే. అవును పెద్ద. ఊర్లో ఉంటావు, ఇన్ని విషయాలు అటు తెలిసిన పెద్ద, నీకు భలే చెప్పావు పెద్ద. నువ్వు
2: ఇందాక సమస్యని రెండో వైపు కూడా చూడాలి అన్నారు కదా పెద్దగారు, అది ఇదే అన్నమాట. అయితే ఈరోజు నుంచి మేము కూడా సమస్యని ఈ కోణం నుంచి చూడడం నేర్చుకుంటాం, అలాగే ఇదే విషయాన్ని మా పత్రిక ద్వారా ప్రజల వద్దకి చేరుస్తాం.

0: మీరింతవరకు గజం నిజం పలాయనం మిథ్య నాటిక విన్నారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీలాకుమారి. ఇందులోని పాత్రలు పాత్రధారులు పెద్ద శ్రీ పివి రామ్గోపాల్, విలేకరి సీత కుమారి ఎన్ మణి, సర్పంచ్ రామారావు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, ప్రతిపక్ష నేత శ్రీమతి కె ఇందిర, అటవీశాఖ మంత్రి శ్రీ బి రాజు, స్పీకర్ శ్రీమతి డి శ్రీదేవి, ఎర్రన్న శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, ఎర్రన్న కొడుకు శ్రీమతి బిఎన్ పద్మిని, రామ్దాసు బుగత శ్రీ హుండీ ముఖ్య ప్రాణ్రావు, నాగం శ్రీ జిఆర్ఆర్ఎస్వి ప్రసాద్, జిల్లా కలెక్టర్ శ్రీ కె శివరాం ప్రసాద్, డిఎస్పి శ్రీ వింజమూరి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే శ్రీ ఎన్ ముకుందరావు, ఇంకా ఇందులో శ్రీ ఎన్ శ్రీనివాసరావు, శ్రీ సిహెచ్ వెంకటరమేష్, శ్రీ కె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో ముందుగా బాలరాజు కథ ఈ చిత్రం నుంచి పి. సుశీల పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో తర్వాత బుల్లమ్మ బుల్లుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల యుగళగీతం వింటారు.

ఆపాత ముద్రలు కార్యక్రమంలో తర్వాత వీరాభిమన్యు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల యుగళగీతం వింటారు.

తర్వాత కన్నెవయస్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

తర్వాత చిట్టి చెల్లెల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. కొంచెంసేపట్లో తొలుత హిందీలోనూ అనంతరం ఆంగ్లంలోనూ జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

డాక్టర్ మండపగ శారద గారు. 6:10 భక్తినందిని కార్యక్రమంలో మీనాక్షి పంచరత్న కీర్తన, శ్రీ రాజరాజేశ్వరి అష్టకం, నాట్యకాలం ప్రసారమవుతాయి. 6:30 చింతన వ్యాఖ్యాత మహమ్మద్ అబూబకర్ గారు. 7:15 ఉదయసమరల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన అంతర్జాతీయ న్యాయ దినోత్సవం గురించి విశేషాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి స్వాతంత్ర సమరయోధులు వీరయ్య గారి గురించి జయంతి విశేషాలు, ఉప్పులూరి గణపతిశాస్త్రి గారి వర్ధంతి విశేషాలు ప్రసారమవుతాయి. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మతిమరుపు గురించి అవగాహన, నివారణ, చికిత్స గురించి డాక్టర్ కె. సురేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ప్రజ్ఞాశాలి స్వాతంత్ర సమరయోధులు వీరయ్య గారి గురించి జయంతి విశేషాలు, ఉప్పులూరి గణపతిశాస్త్రి గారి వర్ధంతి విశేషాలు ప్రసారమవుతాయి. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మతిమరుపు గురించి అవగాహన, నివారణ, చికిత్స గురించి డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి కె ఇంద్ర గారు. అనంతరం గాంధీ మార్గం, పుష్పాంజలి, భక్తి గీతాలు కూడా వినవచ్చు. ఉదయం ప్రసారంలో 8:35, మధ్యాహ్నం 2:31 కన్నడ సంగీత కార్యక్రమంలో భాగంగా శ్రీ ఐ మన్మథరావు శాక్సోఫోన్ వాయిద్యం ప్రసారమవుతుంది. శ్రీ పివి నరసింహారావు వయలిన్, శ్రీ ధనవడ ధర్మారావు మృదంగం. 10:00 క్యాచ్ ది రైస్ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటున్న అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ ఎం శివప్రహద్ గారు. పరిచయకర్త శ్రీ రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది. రేపు మధ్యాహ్నం 1:38 మహిళా వనస్థుల కార్యక్రమంలో ఆషాఢమాసం గురించి శ్రీమతి టి స్వాతి, శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ వినొచ్చు. ఇక రేపు సాయంత్రం 5:00 రెండో ప్రసారంలో భాగంగా యువవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 సంచారాగాలు. 6:30 ప్రసారమయ్యే సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా లైవిన్యాసం శీర్షికన శ్రీ చిగురు వలస సాయి కుమార్ గారి డోల్ వాయిద్యం ప్రసారమవుతుంది. లైవిన్యాసం ఆదితాళం. అనంతరం సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా వికాసం, అటల్ పెన్షన్ యోజన గురించి విశేషాలు కూడా వినవచ్చు. ఫిట్నెస్ మంత్రి కూడా ప్రసారమవుతుంది. ఇక రేపు సాయంత్రం 7:15 ప్రసారమయ్యే పల్లెసెములు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వాతావరణ ఆధారిత వ్యవసాయ విధానాల గురించి కార్యక్రమం రెండవ భాగం ప్రసారమవుతుంది. ఇందులో నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. అనంతరం జనత గీతం, కాకినాడ జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం గురించి సిహెచ్ కమలారెడ్డి గారు అందించినటువంటి వ్యవసాయ సమాచారం కూడా వినవచ్చు. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో భాగంగా శ్రీమతి పి సుశీల సుబ్రహ్మణ్యం గారి గానం ప్రసారమవుతుంది. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ గారు వయలిన్, శ్రీ ముళ్ళపూడి వెంకటరాజ లక్ష్మణరావు గారు మృదంగం. ఇవి రేపటి ప్రసారాల ముఖ్యాంశాలు. ఇప్పుడు వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం వాల్తెలోన్మదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.3 డిగ్రీల సెల్సియస్. విమానాశ్రయం మీద గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీల సెల్సియస్. రాగల 24 గంటల వరకు వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘవరత ఉంటుంది. ప్రాంతంలో కొద్దిపాటి వర్షపు జల్లులు కానీ లేదా ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉంది. కోస్తా తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు నిలైన సమయం 11:13 దాటి 47 సెకండ్లు కావస్తోంది. ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.